90.4 శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి మా ప్రసారాల వివరాలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, నీరాజనం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు, రైతు నేస్తాం 7 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల వరకు, ఆయుష్మాన్ భవ 8 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు, చిత్రలహరి 8 గంటల 30 నిమిషముల నుండి 9 గంటల వరకు, విజేతలు 9 గంటల నుండి 10 గంటల వరకు, గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు, సరదాగా కాసేపు 1 గంట నుండి 1 గంట

15 నిమిషముల వరకు, కథానిక 1 గంట 15 నిమిషముల నుండి 1 గంట 30 నిమిషముల వరకు టైమ్ లైన్, 1 గంట 30 నిమిషముల నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషముల వరకు మహిళ, 3 గంటల 30 నిమిషముల నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు రైతు నేస్తం, 4 గంటల 30 నిమిషముల నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషముల వరకు కెరియర్ చాయిస్, 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिं समग्रे तु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परेदम्बिकाम् हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। ईनाडु नृसिंहजयन्ति, చాలా గొప్ప నైమిత్తిక తిథి. నరసింహస్వామివారి అవతార విశేషం కేవలం రాక్షస సంహారం కాదు, రామచంద్రమూర్తి యొక్క అవతారం ధర్మాన్ని స్థాపించడం ఎలాగో అలాగే భక్తుడైనటువంటి వాడి మాట నిలబెట్టడం చాలా ప్రధానమైన ఉద్దేశ్యంగా మనకి కనపడుతుంది. వ్యాసభగవానుడు సంస్కృతంలో అందించినటువంటి భాగవతాన్ని పోతనగారు ఆంధ్రీకరించారు. పోతన గారు ఆంధ్రదేశంలో మహానుభావుడు, తెలుగు సాహిత్యంలో మరిచిపోవడానికి వీలు లేనటువంటి ఒక సమున్నతమైన స్థానాన్ని అలంకరించినటువంటి మహానుభావుడు. ఆయన మహాభక్తుడు, సహజ పండితుడు. ఆయన అంత గొప్ప భాగవతాన్ని ఆంధ్రీకరించింది నా శక్తితో అని ఎన్నడూ చెప్పుకోలేదు. పలికడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండుగాధ పలుకగనేలా అని చెప్పుకున్నారు. నేనా పలికేవాణ్ణి, రామచంద్రమూర్తి పలికిస్తున్నారు. ఏమి భాగవతమే ఎందుకు ఆంధ్రీకరించాలి అంటే, ఇది ఆంధ్రీకరిస్తే నీ శరీరమును పట్టినటువంటి పాపములు నశించిపోతాయని ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ. అందుకని ఆయన చేతి పనిముట్టుని ఆయన ఎలా వాడుకుంటే అలా వాడుకోబడమే తప్ప నాకు స్వతంత్రం లేదు, కనుక ఈశ్వరుడు నన్ను భాగవతాన్ని ఆంధ్రీకరించమన్నాడు, నేను ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పుకున్నారు. ఆయన ఏమీ కోరుకున్నవారు కాదు. అచంచలమైనటువంటి ఈశ్వర భక్తి, అంతటి భక్తి తత్పరులు సాధారణంగా చాలా తక్కువగా కనపడతారు మనకు. అందులో సాహిత్యంలో భాగవతం లాంటి మహాగ్రంథాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు అంత నిస్వార్థమై అంత గొప్ప భక్తి తత్పరుడై ఉండడం చాలా గొప్ప విషయం. ఆయన భాగవతాన్ని అంకితం ఇచ్చి ఉండి ఉంటే ఆయనకి ఎంత ఐశ్వర్యం కలిగి ఉండేదో భౌతికంగా, కానీ ఆయన నాకు అవన్నీ అక్కర్లేదన్నారు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చ చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్నని చెప్పుకున్నారు. నేను ఈశ్వరుడు పలికించిన ఈ భాగవతాన్ని రాజులకు అంకితమిచ్చి అమ్ముకుని దాని వలన ఏదో కొన్ని అగ్రహారాలో ఐశ్వర్యాన్నో బిరుదులో పొంది ఈ శరీరం పడిపోయిన తర్వాత యమధర్మరాజు గారి యొక్క హింసలకు లోను కాకుండా నాంత నేను స్వచ్ఛందంగా దీన్ని రామచంద్రమూర్తి యొక్క పాదారవిందములకు అంకితం చేస్తున్నాను అని చెప్పుకున్న మహాభక్తుడైన మరి దేనికి ఆంధ్రీకరించారు అంటే, ఆయనే చెప్పుకున్నారు, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాంట కుంభకు మహానందాంగన డింబకున్నని చెప్పుకున్నారు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క పాదారవిందముల యందు భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన కలిగేటటువంటి జ్ఞానము వలన మోక్షాన్ని పొందడానికి, శ్రీకైవల్యం పొందడానికి నేను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను తప్ప

నాకు బాహ్యమునందు దీనివలన ఈ ప్రయోజనం కలగాలన్న కోరిక లేనివాడను అని చెప్పుకున్నారు. అందుకే శక్తి స్వరూపం కదండి, అమ్మవారి అనుగ్రహం లేకుండా ఏం జరుగుతుంది? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లూనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని చెప్పుకున్నారు. నేను ఆ దుర్గమ్మ యొక్క అనుగ్రహంతో ఆ తల్లి నాకు ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వాతంత్ర్యంతో ఆ అధికారంతో ఆ శక్తితో నేను భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పుకున్న మహాపురుషుడు పోతనగారు. అటువంటి పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు ఈ ప్రహ్లాదోపాఖ్యానాన్ని కూడా ఆంధ్రీకరించారు భాగవతాంతర్గతం కనుక. కశ్యప ప్రజాపతి యొక్క భార్యలలో దితి ఒకతే. ఆ దితి సంతానం హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. చెప్పడానికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అని చెప్తాం కానీ హిరణ్యకశిపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు. హిరణ్యాక్షుడు భగవంతుని పట్ల వ్యతిరేకమైనటువంటి ధోరణితో ధర్మమునకు హాని చేసే ప్రయత్నం చేసినప్పుడు యజ్ఞవరాహమూర్తి అయి హిరణ్యాక్షుణ్ణి భగవానుడు సంహరించాడు. రాక్షస ప్రవృత్తి అంటే ఎలా ఉంటుందో ప్రహ్లాదోపాఖ్యాన ప్రారంభంలోనే మీకు కనపడుతుంది. ఆ చనిపోయినటువంటి హిరణ్యాక్షుని యొక్క తల్లి దితి, ఆయన భార్య, బిడ్డలు ఏడుస్తున్నారు ఆ పార్థివ శరీరం ముందు కూర్చుని. హిరణ్యకశిపుడు వచ్చాడు. వచ్చి ఆయన వాళ్ళకి వేదాంతం చెప్పాడు. నిరాహార నిర్విష్టపాంధుల క్రియన్ సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శూరుల్పోయడి త్రోవ పోయను భవత్సూనుండు తల్లి తద్వియోగమునకు శోకింప నీకీటికి అని అడిగాడు. ఎందుకమ్మా ఏడుస్తావు? నిరాహార నిర్విష్టపాంధుల క్రియన్ సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు. బాగా దాహం వేసినటువంటి ఇద్దరు బాటసారులు ఒక చలివేంద్రం దగ్గర కలుసుకుంటారు. కలుసుకుని ఎవరికి దాహం వేసిందో వాళ్ళు నీళ్లు తాగుతారు, ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోతారు. తప్ప అక్కడే ఉండిపోరుగా. చలివేంద్రం దగ్గర కలుసుకున్న వాళ్ళు దాహార్తి తీరిపోయాక వెళ్ళిపోయినట్లే సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు. ఆ సంసార సంచారులు అంటే సంసారమునందు ప్రవేశించేటటువంటి వారు వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, మళ్ళీ విడిపోతూ ఉంటారు. సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో. ఒక్కచోట ఉండిపోరమ్మా. జీవయాత్రలో ఎన్ని ఉపాధులు స్వీకరించాడు, ఎంతమందితో కలిశాడు, ఇన్నిసార్లు సంసారం చేశాడు. ఆ జీవుడే ఓసారి చీమలో ఉన్నాడు, ఓసారి కుక్కలో ఉన్నాడు, ఓసారి పిల్లిలో ఉన్నాడు, ఓసారి పందిలో ఉన్నాడు. కాబట్టి సదాసంగంబు లేదొక్కచో శూరుల్పోయుడు త్రోవపోయను భవత్సూనుండు తల్లి. వీరస్వర్గాన్ని అలంకరించేటటువంటి వాళ్ళు యుద్ధంలో ఏ విధంగా ఉత్తమమైన మార్గంలో వెళ్ళిపోతారో అలా వెళ్ళిపోయాడు నీ కొడుకు. భవత్సూనుండు తల్లి తద్వియోగమునకు శోకింప నీకేటికిన్, ఎందుకమ్మా ఏడుస్తావు అని అడిగాడు. అడిగి చాలా విచిత్రమైనటువంటి చాలా గొప్ప వేదాంతాన్ని ప్రతిపాదించాడు. ఏమిటో అమ్మా, మనం మనంతటి వాళ్ళం, మనం బ్రతికుంటాం, మనం కలిసి ఉంటాం అనుకుంటాం, కానీ మనమెవరమ్మా? దీన్ని అంతటినీ నడిపించేటటువంటి సూత్రధారి ఒకడు వేరొకడు ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉంటాడు ఈ వ్యవహారాన్నన్నీ. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుసు బెనుసు హేలారతుడయ్యి అన్నాడు. ఎంత గొప్ప వేదాంతం చెప్పాడండి. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఈ ప్రాణులన్నింటినీ ఎవడు సృష్టిస్తున్నాడు, ఎవడు రక్షించు, ఎవరు వృద్ధి పొందేటట్టు చేస్తున్నాడు, ఎవ్వడు రక్షించు త్రుంచు చిట్ట చివర ఎవడు ఈ ప్రాణులన్నిటినీ లయం చేస్తున్నాడు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారసుడై. చాలా హేలగా ఆయన ఈ కార్యాన్నంతటినీ చేస్తూ ఉంటాడమ్మా. అందుకని మనం దానికోసం శోకించడం ఎందుకు తల్లి? నువ్వు పట్టించుకోకూడదు. అయినా ఈ సంసారం అనేటటువంటిది ఎటువంటిదో తెలుసా? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచు చచ్చుచునుండ చూచెదరు తా సావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఎచ్చరిదెక్కడి చోద్యము ఎచ్చక నుండి పుట్టిన చటికి పోవుట నైజము ప్రణికోటికి. ఎంత గొప్ప వేదాంతం.

నిజంగా ఒక్క పద్యం చాలు. ఇది జీర్ణమయ్యుంటే ఇంకోలా ఉండేది, కానీ నాలుక మించి మాత్రమే మాట్లాడతాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోజ్యము దేహి పుట్టుచు చచ్చుచునుండ చూచెదరు. లోకంలో ప్రాణులు పుట్టడం చూస్తున్నారు, చచ్చిపోవడం చూస్తున్నారు, కానీ చచ్చిపోయిన వాడిని చూసి చావకుండా ఉన్నవాడు ఏడుస్తుంటాడమ్మా. తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఎడ్చెదరు. ఈ ఏడుస్తున్నవాడు చచ్చిపోడు, వాడు చచ్చిపోతాడు. తాను చచ్చిపోయినట్టు అవతలవాడే చచ్చిపోయినట్టు ఏడుస్తారేంటమ్మా. తా చావక మానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చేది. ఇదెక్కడి చోద్యము, ఎచ్చట నుండి పుట్టిన అచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్. ఎక్కడ నుంచి పుట్టడం అనే ప్రక్రియలో వచ్చాడో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోద్దమ్మా వాడు. నేను ఉపన్యాసం చెప్పడానికి వచ్చాను, గుంటూరు ఉండిపోతానా? ఇంకొక 14 రోజులు వెళ్ళిపోం, కాకినాడ వెళ్ళిపోతాం. అలా ఎక్కడ నుండి వచ్చిన చటికి పౌట నైజము ప్రాణి కోటికి, పుట్టినప్పుడు శరీరం తీసుకోవడం అనేటటువంటిది ఎక్కడ జరిగిందో అక్కడికే మళ్ళీ వెళ్ళిపోతాడమ్మా జీవుడు. ఆ పాటి దానికి ఏదో ఆయనే చచ్చిపోయినట్టు మనం చచ్చిపోమన్నట్లు ఏడుస్తారు ఇందుకమ్మా, అలా ఎడవకూడదన్నాడు. ఈ వేదాంతం విని వాళ్ళు ఉపశమనం పొందారు. వాళ్ళు ఉపశమనం పొందారు, వెళ్ళిపోయారు. సరే, ఆ హిరణ్యాక్షుని యొక్క శరీరానికి జరగవలసినటువంటి అంత్యేష్టి సంస్కారం జరిగిపోయింది. ఇప్పుడు తాను తన మంత్రుల్ని సేనాపతుల్ని పిలిచాడు. పిలిచి అన్నాడు, ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నాడే, ఆయన ఇలాగే దానవాంతకుడు, రాక్షసులందరినీ సంహరిస్తుంటాడు, కాబట్టి నేను విష్ణు అనేటటువంటి వాడు లేకుండా చేస్తాను లోకంలో. విష్ణు అనేటటువంటి వాడికి వేరే స్థానం ఏం లేదు. యజ్ఞం ఎక్కడుంటుందో, యాగం ఎక్కడుంటుందో, వేదం ఎక్కడుంటుందో, గోవులు ఎక్కడుంటాయో, బ్రాహ్మణులు ఎక్కడుంటారో, సనాతన ధర్మమును నమ్మడం అన్నది ఎక్కడుంటుందో, అదే విష్ణువు యొక్క స్థానం. కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు భంగపరచండి. ఎవరు వేదం చదువుకుంటుంటే ఆ వేదాన్ని నాశనం చేయండి, ఎవరైనా యజ్ఞం చేస్తే యజ్ఞ భంగం చెయ్యండి అన్నాడు. ఆ కింకరుల మూకలన్నీ కూడా లోకం మీద పడ్డాయి. తాను వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తల్లికి మరదలకి వేదాంతం చెప్పినప్పుడు శాశ్వతంగా ఉండిపోతుందా అమ్మా శరీరం, ఎవరైనా వెళ్ళిపోవలసిందే అన్నాడు. తాను ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే చాలా పెద్ద పెద్ద చీమలు ఇతర కీటకములు ఆయన యొక్క శరీరంలో ఉన్న నిత్తుటినంతటినీ జుర్రేసాయి. ఒంటి మీద పెద్ద పుట్ట పట్టేసింది, వెదుళ్ళు పెరిగిపోయాయి. ఆయన తలలోంచి వచ్చినటువంటి ఆ తపో ధూమానికి ఊర్ధ్వలోకాలలో ఉన్నటువంటి దేవతలు ఋషులు కూడా భయపడ్డారు. అంత గొప్ప తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఇంత గొప్ప తపస్సు చేసిన వాడు లేడరా నాయన, నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నారు. పెద్ద స్తోత్రం చేశాడు. స్వామి, నీవు సృష్టికర్తవి, నీ వలన కదా ఈ లోకమంతా సృష్టింపబడడం అన్నది జరుగుతోంది. నీవు దయతలచిన నాడు నాకేమి ఇవ్వలేవు, ఏదైనా ఇవ్వగలవు, నీవు స్వతంత్రుడవు. ఇన్ని చెప్పాడు. చెప్పి నువ్వు ప్రీతితో ఇస్తానంటే నిన్ను ఒక వరం అడుగుతానన్నాడు. ఇంత గొప్ప తపస్సు చేసిన తర్వాత ఇవ్వకుండా ఉంటానా, నీకేం కావాలో అడుగు ఇస్తానన్నారు స్వామి. గాలిన్ కుంభిని అగ్ని వాయువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల ఘోరాదిత్య మృగ వ్యాళ సర్వ అస్త్ర శస్త్రములన్. ఎన్ని కోరికలు కోరాడో తెలుసాండి, అవి ఇవి కాదు. నేను గాలిలో చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, అస్త్రానికి చచ్చిపోకూడదు, శస్త్రానికి చచ్చిపోకూడదు. గాలిన్ కుంభిని అగ్ని వాయువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. నేను మృగముల చేతిలో చచ్చిపోకూడదు, దేవతల చేతిలో చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, వీధిలో చచ్చిపోకూడదు, ఆ పైన ఆకాశంలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు, పొద్దున్న చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, ఇన్ని వరాలు అడిగాడు. కాబట్టి మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పించవే, వీటి వలన నాకు మృత్యువు లేనటువంటి జీవితాన్ని ఇప్పించు అన్నాడు. మరి అమ్మాయి లోకం లోకాన్నంతటినీ సృష్టించేవాడు, పెంచేవాడు, తృంచేవాడు ఒకడున్నాడు, సమస్త ప్రాణులు పుట్టి గిట్టిపోతాయమ్మా, దానికి ఏడవడం ఎందుకన్నాడు. ఆచరణకు వచ్చేసరికి ఇంత గొప్ప వరం అడిగాడు బ్రహ్మగారిని. ఆయన అన్నారు, ఇత పూర్వన్నటువంటి వరం అడిగిన వాడెవరూ లేడు, నీకే ఇంత గొప్ప వరం ఇస్తున్నాను, కానీ
సత్వగుణంతో కూడుకున్న బుద్ధితో ప్రవర్తించు.

అన్నారు ఆయన. ఎందుకో తెలుసా, మృత్యువు లేదు అనేసరికి రాక్షసుడైనటువంటి వాడిలో పుట్టేటటువంటి అహంకారం, దానివల్ల వచ్చేటటువంటి ఉపద్రవం చతుర్ముఖ బ్రహ్మగారికి తెలియనిదా. కాబట్టి ఆయన ఆ మాట అన్నారు. అప్పటికి ఊరుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఇక నన్ను ఎదిరించగలిగిన వాడెవడు, నన్ను చంపగలిగిన వాడెవడు, కాబట్టి ఇప్పుడు నేను విష్ణువు ఎక్కడున్నా సరే నిగ్రహిస్తానన్నారు. విష్ణువు ఎక్కడుంటారండి? విశ్వం విష్ణుహు, ఆయన విశ్వం రూపంలో అంతటా వ్యాపించి ఉంటాడు. విష్ణువు అంటే వ్యాపించి ఉండేవాడు, కాబట్టి ఆయన హిరణ్యకశిపునిలో కూడా ఉన్నాడు. లోపలికి వెళ్ళడం తప్ప బయట వెతకడం చేతనైనటువంటి వాడికి ఎక్కడని దొరుకుతాడు స్వామి? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. కాబట్టి ఇప్పుడు దేవలోకానికి వెళ్ళాడు, దేవలోకాన్ని ఆక్రమించాడు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులందరినీ ఆక్రమించాడు. వీళ్ళందరి చేత ఊడిగం చేయిస్తున్నాడు, దిక్పాలకుల చేత సేవలు చేయిస్తున్నాడు. లోకాలన్నింటినీ ఎంత భయపెట్టాలో అంత భయపెడుతున్నాడు. హిరణ్యకశిపుడు తప్ప వేరు ఈశ్వరుడు లేడు అంటున్నాడు. ఈ మిగిలినటువంటి దేవతాగణములన్నీ కూడా హిరణ్యకశిపుని యొక్క ఉద్ధతికి భయపడిపోయాయి. మరీ ఇంత దారుణంగా పరిపాలన చేస్తున్నాడు, శాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు, ధర్మం అన్న మాట లేకుండా చేస్తున్నాడు, యజ్ఞయాగాది క్రతువులు లేకుండా చేస్తున్నాడు, హిరణ్యకశిపుడు తప్ప ఈశ్వరుడు లేడంటున్నాడు. ఇటువంటి వాడు మట్టు పెట్టబడేది ఇప్పుడు. ఎందుకని, సామాన్యమైనటువంటి వరాలేం కావు, అంత తేలిగ్గా మరణించేవాడు కాడు. కాబట్టి వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. స్వామి నువ్వు ఎప్పుడు వచ్చి సంహరిస్తావని అడిగారు. అడిగితే స్వామి వాళ్ళకి ప్రత్యక్షమై చెప్పలేదు, ఒక్కసారి అశరీరవాణిగా వారికి వినపడింది. మీరు బెంగ పెట్టుకోకండి, మీ కార్యాలలో మీరు ఉండండి, ఆయన శాస్త్రము యొక్క పరిధులను అతిక్రమించాడు. నేను ఎవరినైనా చంపాలి అంటే కొన్ని కొన్ని పరిస్థితులు ఏర్పడితే తప్ప నిష్కారణంగా ఎవరిని నేను సంహరించను. సంహరించడం అన్న ప్రక్రియకి మీకు దాని యథార్థమైన అర్థము తెలిసి ఉండాలి. ఈశ్వరుడు ఇచ్చినటువంటి అంత గొప్ప విభూతిని లోక కళ్యాణము కొరకు ఉపయోగించకుండా కేవలము తన స్వార్థము కొరకు ఉపయోగించుకుని లోకకంటకుడైపోతే ఇంకా అతను ఆ ఉపాధితో ఉండడం అనేది చాలా ప్రమాదకరమైన స్థితి అని ఈశ్వరుడు నమ్మితే అప్పుడు మాత్రమే ఇంకా ఆ ఉపాధిని ఆయన పడగొడతాడు. కాబట్టి నేను చంపడము అంటే కొన్ని కొన్ని పరిస్థితులు ఏర్పడాలి. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకూటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడొలుగు నాడు పట్టివధింతు అన్నాడు. నేను చంపాలి అంటే అతను కొన్ని పనులు చెయ్యాలి. శుద్ధ సాధులందు, భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి మహాభక్తులైనటువంటి వారిని చెనకాలి, వారిని ఇబ్బంది పెట్టాలి. సురలందు దేవతలను ఇబ్బంది పెట్టాలి. శృతులందు వేదాన్ని ధిక్కరించాలి. గోవులందు గోవుల్ని బాధ పెట్టాలి. విప్రకోటియందు వేదం చదువుకుని వేదమంత్రముల చేత లోకోద్ధరణ కొరకని యజ్ఞయాగాది క్రతువులు చేసి సమాజము యొక్క అభ్యున్నత కొరకు పాటుపడేటటువంటి బ్రాహ్మణుల పట్ల ఖేదము కలిగేటట్టుగా వారికి వారు ఇబ్బంది పడేటట్టుగా ప్రవర్తించగలిగిన బుద్ధి వ్యగ్రత ఏర్పడాలి. కాబట్టి గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలు పెట్టాలి, లేదా ధర్మం తెలిసున్నా అనుష్ఠించడం అతను మానేయాలి. కాబట్టి ధర్మ పదవియందు తవిలి నాయందు చిట్ట చివరకు అసలు ఈశ్వరుడెవడు, నేనే ఈశ్వరుణ్ణి అని ఈశ్వరుణ్ణి తిరస్కరించేటటువంటి ధోరణి ప్రబలాలి. ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే ఆనాడు మాత్రమే నేను పట్టి చంపుతాను. హిరణ్యకశిపుడు బ్రహ్మగారి వలన పొందినటువంటి వరముల చేత ఇప్పుడు అటువంటి గర్వంతో ప్రవర్తిస్తున్నాడు, కాబట్టి నేను అతన్ని పడగొడతాను. కొద్ది కాలంలోనే అతని కడుపున పరమభక్తుడైనటువంటి వాడు, సమాజంలో ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞావంతుడు పుడతాడు. అంత మర్యాదస్థుడైనటువంటి ప్రహ్లాదుడనబడేటటువంటి ఆ పిల్లవాడి జోలికి వెడతాడు. ఆయన్ని చాలా బాధలు పెడతాడు. అటువంటి బాధలు ఎప్పుడు పెట్టాడో అప్పుడు నేను వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాను. ఆ ప్రహ్లాదుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు. ఎందుచేత అంటే గుణనిధియకు ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు, గురుకాలమునన్ గణితింపనశక్యములు. పణిపతికి, బృహస్పతికి, భాషాపతికి అంటారు.
ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప గుణములు కలిగినవాడు అంటే

ఆయన గుణములను చెప్పడం ఎవరికీ సాధ్యం కాదుట. అన్ని గొప్ప గుణములు కలిగిన వాడు ఎవరెవరు చెప్పలేరు అన్నారు. పనిపతికి 1000 పడగలు ఉన్నటువంటి ఆదిశేషుడు చెప్పలేడు. బృహస్పతికి, దేవగురువు అయినటువంటి బృహస్పతి చెప్పలేడు ప్రహ్లాదుడి యొక్క గుణములు. భాషాపతికి 4 ముఖములు ఉండి వేదములను నిరంతరము చదివి సృష్టి చేసేటటువంటి సరస్వతీదేవి భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా చెప్పలేరు. కాబట్టి అన్ని గుణములు కలిగినటువంటి వాడు, అంత మంచివాడు భగవద్భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తన కుమారుడే అయినా ఆ భక్తిని ఓర్వలేక శమదమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని రోసంబున పట్టి వాడెన్నడు ఆపన్నత కలుగచేయు నాడు పట్టి వధింతున్. తన కడుపున పుట్టిన కొడుకైనా మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహము కలిగినవాడైనా భగవత్ భక్తి తత్పరుడైనా తనని వ్యతిరేకించాడన్న కారణం చేత ప్రహ్లాదుణ్ణి పట్టుకుని ఎప్పుడు హింసిస్తాడో, ఒక భక్తుణ్ణి పట్టుకుని అన్ని బాధలు పెట్టడం ఎప్పుడు మొదలు పెడతాడో అప్పుడు నేను ఆయన్ని సంహరిస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేశారు. సరే, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. కాలక్రమంలో ఆయనకి ప్రహ్లాదుడు అనబడేటటువంటి కుమారుడు, 4 కుమారులు, అందులో పెద్దవాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చిన్నతనం నుంచి గొప్ప భక్తి తత్పరుడు. ఆ పిల్లవాడు విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఆ విద్యాభ్యాసం చేస్తున్నటువంటి పిల్లవాణ్ణి ఒకసారి చూసి ఎంతవరకు చదువు నేర్చుకున్నాడో తెలుసుకోవాలనిపించింది హిరణ్యకశిపుడికి. ఒక రోజున పిలిచాడు. ప్రారంభంలో కొడుకు మీద పుత్ర వ్యామోహమే తప్ప పుత్రుని యందు ప్రేమ తప్ప ప్రారంభమునందు ద్వేషం లేదు. ద్వేషం దేని వలన వచ్చిందంటే ప్రహ్లాదుడు విష్ణుభక్తి తత్పరుడు, హిరణ్యకశిపుడు అహంకార తత్పరుడు. ఇది ఇద్దరి యందు ప్రకాశించాలి. బాగా ప్రకాశిస్తే తప్ప రెండింటి మధ్య వైషమ్యం ఏర్పడదు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రహ్లాదుణ్ణి పిలిచి అన్నాడు, అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగలి సద్భూషణములు అన్నాడు. నాయన, ఏ తండ్రికైనా పిల్లవాడు కడుపున పుట్టినటువంటి కొడుకు మాట్లాడుతుంటే అనుదిన సంతోషణములు ఎంత సంతోషంగా ఉంటుందో, ఏ రోజుకి ఆ రోజే, ఇవాళన్న మాటే రేపు అంటాడు వాడు, ఇవాళ తాత అంటాడు, రేపు కూడా తాత అంటాడు, ఇంకో 10 పోయిన తర్వాత నాన్న అంటాడు. వాడు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అది సృష్టిలో లీనట్లు, ఇప్పుడే కొత్తగా మొట్టమొదటిసారి తన కొడుకు ఏదో కొత్త పదాన్ని కనిపెట్టినట్టు తండ్రి సంతోషపడిపోతాడు. అది ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. తండ్రికి కలిగినటువంటి దుఃఖము తాపము ఇవన్నీ కూడా నశించిపోతాయి ఆ పిల్లవాని యొక్క మాటలు వింటున్నప్పుడు. కాబట్టి జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు, కొడుకు తండ్రితో మాట్లాడుతుంటే కొడుక్కి ఎంతో తండ్రికి ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి జనకులకు కర్ణయుగలి సద్భూషణములు, తండ్రికి ఆ కొడుకు యొక్క మాటలు చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాల్లా ఉంటాయి. కాబట్టి నాన్న, ఏది నువ్వు నేర్చుకున్న దాంట్లోంచి ఒక పద్యం ఏదైనా చెప్పు వింటానన్నాడు. ఆయన అన్నాడు, ఎల్ల శరీరధారులకు ఇల్లును చీకటి నూతిలోపలం త్రెళ్ళక వీరు నేనను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తించక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మీలు నిశాచరగ్రణీ అన్నాడు. తండ్రి అనలేదాయన, నిశాచరగ్రణి చీకటిలో తిరిగేటటువంటి వారికి నాయకత్వం వహించేవాడా అని పిలిచాడు. అంటే అజ్ఞానంలో ఉన్నవాడా, ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోనివాడా, నేను చాలా గొప్పవాణ్ణి అని అనుకుంటున్నటువంటి అహంకారంతో ఉన్నవో తండ్రి, ఎల్ల శరీరధారులకు ఇల్లును చీకటి నూతిలోపలం త్రెళ్ళక వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఈ శరీరధారులు అంటే శరీరం పుచ్చుకున్నటువంటి జీవులందరూ కూడా ఇల్లు అంటే తన ఇల్లు తన గృహం తన సంసారం అనేటటువంటి ఒక చీకటి నూతిలో పడిపోయి ప్రతివాడు తమకి తాను నేను వాడు నేను వాడు అని రెండు కింద విడదీసి అంతా ఉన్న ఒక్కటే పరబ్రహ్మమైన అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణస్థిత ఆయన అది తెలుసుకోలేక ఉన్నది ఒక్కటే పదార్థమైతే ఆ పదార్థాన్ని గుర్తెరుగక రెండున్నాయనుకుని ఎప్పుడూ వేరు చేసి చూపించి అజ్ఞానంలో మగ్గిపోయేటటువంటి జీవులున్నారే.

అటువంటి వారు ఇల్లుని చీకటి నూతిలోపలం తెళ్ళక వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని విష్ణు కళామయమంచు దివ్య కళామయమంచు. ఇదంతా కూడా సమస్తము ఈశ్వరుడే. ఆ ఒక్క ఈశ్వరుడే ఇన్ని రూపాలుగా ఇన్ని ముఖాలుగా ఇన్ని జీవులుగా ఉన్నాడని తెలుసుకున్ననాడు. నాన్న ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా ఒక్కటే నాన్న, అది తెలియనప్పుడే నేను రాజుని, నేను ఇంత వాణ్ణి, నేను అంతఃపురంలో ఉన్నాను, నేను పరిపాలిస్తున్నాను, నా యందు ఇంత గొప్పతనం ఉంది అన్న అహంకారం ఏర్పడుతుంది నాన్న, కొంచెం జాగ్రత్తగా గమనించి చూడు అన్నాడు. అంటే ఆయన అన్నాడు పిలిచి, అరే నాకున్ చూడక చోజ్యమయ్యడిదిగా నా తండ్రి, ఈ బుద్ధితి నీకున్ లోపలతోచెనో, పరులు దుర్నీతులు ప్రశంసించిరో, ఏకాంతంబున భర్గవుల్ పలికిరో, వైకుంఠుండు కృతాపరాధుడతని శ్లోకింప నీకేటికి. అయ్యయ్యో నాన్న నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా, నాకున్ చూడక చూజ్యమయ్యడిదిరా నా తండ్రి, నాకు చాలా వింతగా ఉంది. అసలు నీకు ఈ బుద్ధి లోపల నుంచి పుట్టిందా, నీ స్నేహితులు ఎవరైనా చెప్పారా? ఏకాంతంబున భర్గవుల్ పలికిరో గురువుల మీద అనుమానం వచ్చింది. నీకు గురువులు ఒక్కడిని కూర్చోపెట్టి ఇలాంటివి ఏమైనా నేర్పుతున్నారా విష్ణుభక్తిని? లేకపోతే ఈ దానవ శ్రేణికి, ఈ రాక్షసులందరికీ కూడా వైకుంఠుండు కృతాపరాధుడు, వైకుంఠవాసి అయినటువంటి శ్రీమన్నారాయణుడు అపరాధమును చేసినవాడు, ఎందుకంటే ఎప్పుడూ రాక్షస సంహారం చేస్తుంటాడు, వైకుంఠుండు కృతాపరాధుడు అటువంటి వాణ్ణి నువ్వు పొగడడం ఏమిట్రా, నువ్వు పొగడకూడదు. ఆయన్ని పొగడకుండా ఈ రాజ్యము, మన సైన్యము, భోగాలు, విలాసాలు, యజ్ఞయాగాది క్రతువుల్ని ధ్వంసం చేయడం, ఇటువంటి రాక్షస ప్రవృత్తి నీకు ఎప్పుడబ్బుతుందిరా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, సాధారణంగా ఆంధ్రదేశంలో ఈ పద్యం నోటికి రాని వాళ్ళు ఎవరూ ఉండరు, ప్రతి వాళ్ళకి ఈ పద్యం వచ్చి ఉంటుంది. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికెల తూగురాయంచదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియే చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల అన్నాడు. ప్రహ్లాదుడు అన్నాడు, పుట్టుకతో వచ్చిందండి ఈశ్వరానుగ్రహం ఆయనకి, ఆ భక్తి నారదమునీంద్రుని యొక్క బోధ వలన ఏర్పడినటువంటి బుద్ధి వైశిష్ట్యం అది. ఆయన అన్నాడు, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. నాన్నగారు, మందార పువ్వులో ఉండేటటువంటి మకరందాన్ని పానం చెయ్యడానికి అలవాటు పడినటువంటి గండుతుమ్మెద ఉమ్మెత్త పువ్వు దగ్గరికి వెళ్ళి వాలి అందులో ఉన్నటువంటి రసాన్ని తాగుతుందా? మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతోకు రాయంచతుననే తరంగిణులకు ఆకాశ గంగా తరంగాలలో తేలియాడేటటువంటి రాజహంస ఎప్పుడైనా పిల్ల కాల్వలలోకి వెళ్ళి ఈదుతుందా నాన్నగారు? లలిత రసాల పల్లవ కాదియ్య చొక్కు కోయిలదనునే కుటజములకు ఎక్కడైనా మామిడి చెట్టు మీద కూర్చుని లేత చిగుర్లు తిని ఆనందించేటటువంటి కోయిల అడవి మల్లె చెట్టు మీద వాడిదని చిగుర్లు తింటుందా నాన్న? కొండమల్లె చెట్టు మీద వాళ్తుందా అది? పైగా లలిత రసాల పల్లవ కాది ఏ చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణిందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు పూర్ణచంద్రబింబం నుంచి వచ్చేటటువంటి ఆ వెన్నెల కిరణాలని తినడానికి అలవాటు పడినటువంటి చకోర పక్షి పొగమంచు దగ్గరికి వెళ్ళి అది తింటుందా నాన్న తెల్లగా ఉంటుందని? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు. ఆ భగవంతుని యొక్క పాదారవిందములను కన్నులు మూసుకుని నిరంతరము లోపల స్మరించినప్పుడు ఆ ధ్యాన సమాధి యందు ఆయన పాదముల నుంచి స్రవించేటటువంటి అమృతాన్ని త్రాగి మత్తెక్కి ఆనందాన్ని అనుభవించేటటువంటి నా మనస్సు ఇవాళ కొత్తగా ఇతర విషయాల దగ్గరికి వెళ్ళు అంటే వెడుతుందా నాన్న? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమీ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. ఇన్ని మాటలు ఎందుకు నాన్న అన్నాడు.
మాట చెప్పడం కాదు, నిజంగా ప్రహ్లాదుని యొక్క గుణములు

గురించి చెప్తూ పోతన గారు ఇదే చెప్తారు, ఆయన నిరంతరము ఈశ్వరుణ్ణి అనుభవించినవాడు. పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భూవరా అంటారు. పానీయంబులు త్రాగుచున్, నీరు త్రాగుతూ, తింటూ, తిరుగుతూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, పనిచేస్తూ ఆయన ఎప్పుడూ శ్రీమన్నారాయణ దర్శనాన్ని పొందుతుండేవాడు. అందుకే ఒక్కొక్కసారి గెంతుతుండేవాడు, ఒక్కొక్కసారి నాట్యం చేసేవాడు, ఒక్కొక్కసారి ఏడ్చేవాడు, ఒక్కొక్కసారి పాట పాడేవాడు, ఒక్కొక్కసారి తన్మయావస్థలో ఉండేవాడు. ఎప్పుడూ శ్రీమన్నారాయణ దర్శనాన్నే పొందుతూ అంతర్ముఖుడై ఉండేవాడు ఆయన. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు, పెద్దల పొడగన్న భృచ్చునికై వడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్య కంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, దైవతములంచు గురువుల తరచువాడు, సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు, లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప అంటారు పోతనగారు. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు, ఆయన తనలో ఉన్నటువంటిది ఏ చైతన్యమో ఆ చైతన్యమే ఇతర ప్రాణుల యందు కూడా ఉంది అన్న భావన బాగా స్థిరపరచుకున్నటువంటి వాడు. తన ఆకలి ఎటువంటిదో ఒక కుక్క ఆకలి కూడా అలాగే ఉంటుందని, తన నిద్రాకాలిక సుఖం ఎలా ఉంటుందో ఇతర ప్రాణుల యొక్క నిద్రాకాలిక సుఖం కూడా అలాగే ఉంటుందని, తనకి దెబ్బ తగిలితే బాధ ఎలా ఉంటుందో ఇతర ప్రాణులకు తగిలినటువంటి దెబ్బ వలన కలిగిన బాధ కూడా అలాగే ఉంటుందని, కాబట్టి తనకి ఇతర జీవులకు మధ్యలో భేదం ఏమీ లేదు, అన్నిటి యందు ఉన్నటువంటి పదార్థము ఒక్కటే, ఆ చైతన్యమే ప్రకాశిస్తోందని బాగా తెలుసుకుని ఉన్నటువంటి వాడు. కాబట్టి తన యందు ఇతర భూతములందు సమహితత్వంబున బరగువాడు, పెద్దల పొడగన్న భృచ్చుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దవాళ్ళు కనపడితే చాలట ఒంగి ఒంగి ఒంగి ఒంగి నమస్కారాలు చేసేవాడు.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: బెండకాయ పండించడం మరియు నిల్వ చేయడం. బెండకాయ ప్రపంచవ్యాప్తంగా మానవ ఆహారంగా వాడుతారు. బెండకాయ ఐరన్, విటమిన్ సి మరియు అధిక పోషక విలువలు కలిగి గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. బెండకాయ పంట అన్ని కాలాల్లో అధిక లాభాన్ని ఇస్తుంది. కానీ పంట నిల్వ చేసే పద్ధతులు సరిగా లేకపోవడం వలన ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోతున్నారు. దాని వలన బెండకాయ పండించే వారికి నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం దక్షిణ మాలి వ్యవసాయదారుల నుంచి బెండకాయని పండించడం మరియు నిల్వ చేయడం ఎలా అని నేర్చుకుందాం. బెండకాయని నాటిన తర్వాత 7 నుండి 10 వారాల్లో పంట చేతికొస్తుంది. బెండకాయ పూర్తిగా ముదరక ముందే పంటని సేకరిస్తారు.
2: లేదా బెండకాయలో ఉండే గుజ్జు పదార్థం జిగురు వలె ఉంటుంది. స్త్రీలు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కనుక మనం దీన్ని మార్కెట్లో విక్రయించినప్పుడు కొనుగోలుదారులు లేత బెండకాయల్ని ఎక్కువగా తీసుకుని ముదిరిన బెండకాయల్ని వదిలేస్తారు, వాటిని కొనరు.
1: బెండకాయల్ని చేతితో పట్టుకొని చూసి ముదిరినవి వదిలేసి వంటకి వీలుగా ఉన్నవి చూసుకోవాలి.
2: పంట పండిన తర్వాత పొలంలోకి వెళ్లి చూసినప్పుడు బెండకాయల్ని చేతితో పట్టుకున్నప్పుడు మొదలు ముదిరిగా ఉండి చివర మెత్తగా ఉన్నా కోత ఆలస్యమైనట్లే. మొత్తం కాయ మెత్తగా ఉంటే

0: పంట సిద్ధమైనట్లే.
1: బెండకాయ లేతగా ఉందా లేదా అని చూడడానికి పైకొసును విరగొడితే తెలుస్తుంది. అది తేలిగ్గా విరిగితే లేతది, విరగకపోతే ముదిరిందని తెలుస్తుంది.
2: మెత్తని బెండకాయల్ని 2 రోజులకు ఒకసారి పరిశీలించాలి. ముదరక ముందే సేకరించాలి. అతి చిన్నగా ఉన్నవి తర్వాత పంట కోసం వదిలేయాలి. బెండకాయల్ని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే అవి ముదిరి పీచులాగా మారిపోతాయి.
0: మనం వాటిని ఎక్కువ కాలం వదిలేస్తే వాటిని తినడానికి అంత రుచికరంగా ఉండవు. లేత బెండకాయల్ని నీళ్లు ఆరేయడానికి సులభంగా ఉంటాయి, కానీ ముదిరిన బెండకాయల్ని ఎండలో ఆరేయక తప్పదు, నీడలో ఆరేయడం కుదరదు, కనుక అవి తినడానికి పనికిరావు.
2: ఒకవేళ ముదిరిన బెండకాయల్ని అలాగే చెట్ల పైన వదిలేస్తే అవి చెట్టు నుండి బలాన్ని తీసుకుని కొత్త కాపుని తగ్గిస్తాయి. కొత్త కాపు పూర్తిగా నిలిచిపోవచ్చు. ఎల్లప్పుడూ పంటని కత్తితోనే కొయ్యాలి. బెండకాయల్ని అరిచేతులతో తెంపకూడదు. దానివల్ల చెట్టుకి హాని జరిగి పంట ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవచ్చు, చెట్టు త్వరగా చనిపోవచ్చు, కాయలు కూడా కుళ్ళిపోవచ్చు.
1: బెండకాయ పంటని కత్తితో కోయడానికి గల కారణం ఏంటంటే, పంటని చేత్తో కోయడం వల్ల చెట్టుకి హాని జరగచ్చు, లేదా చెట్టు మొత్తం పైకి ఊడి రావచ్చు, అప్పుడు పంట దిగుబడి తగ్గిపోవచ్చు.
2: పదునైన చాకుతో చెట్టు కాండం మొదలు పట్టుకుని బెండకాయని జాగ్రత్తగా కొయ్యాలి. దీనివల్ల చెట్టు 6 నెలల వరకు కాపుని ఇవ్వగలదు. తద్వారా చెట్టుకి అంటువ్యాధులు కూడా సోకవు.
0: చేత్తో కోయబడిన బెండకాయ చెట్టు 4 పంటల కన్నా ఎక్కువ ఇవ్వలేదు. కత్తితో కోయబడిన చెట్టు ఎక్కువ కాలం అధిక దిగుబడిని ఇవ్వగలదు.
2: అలా కోసిన పంటని శుభ్రమైన వెదురు బుట్టలో భద్రపరుచుకోవాలి. అప్పుడు అవి పాడవకుండా మరియు కుళ్ళిపోకుండా ఉంటాయి. ప్లాస్టిక్ సంచులని ఎప్పుడూ వాడకూడదు. అవి ఎక్కువ ఉష్ణోగ్రతని పుట్టిస్తాయి. లేత బెండకాయ పంటకి ఎక్కువ గాలి ఉండాలి. ఇప్పుడు సేకరించిన బెండకాయ పంటని ఒక పెద్ద బుట్టలో లేదా కార్డ్బోర్డ్ పెట్టెలో కానీ ఒక పద్ధతిలో అమర్చి పైన తడిబట్టని కప్పాలి. దీనివల్ల బెండకాయలకు తేమ తగిలి రోజంతా పాడవకుండా ఉంటాయి. పంట రవాణా సమయంలో జాగ్రత్త వహించాలి. కాయలు ముక్కలైనా నలిగినా తొందరగా పాడవుతాయి, ఎక్కువ కాలం నిల్వ ఉండవు. తాజా బెండకాయల్ని 3 వారాల వరకు ఫ్రిడ్జ్లో పాడవకుండా ఉంచవచ్చు. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 2 మట్టి పాత్రలు ఒకదానిలో ఒకటి ఉంచి ఇసుకతో వేరు చేయబడతాయి.
0: పంట నిల్వకు స్థానిక ఫ్రిడ్జ్ ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే మనం పెద్ద మొత్తంలో పంట పండిస్తే వాటిని విక్రయించలేము. కానీ విక్రయించలేకపోతే స్థానిక ఫ్రిడ్జ్లో 2-3 వారాలు పాడవకుండా నిల్వ చేయవచ్చు.
2: చిన్న కూజాలో శుభ్రమైన పొడి బెండకాయలు ఉంచండి. 2 చిన్న జాడీలను వేరు చేసే ఇసుకకు కనీసం రోజుకు ఒక్కసారైనా నీళ్లు పోసి తడిగుడ్డతో కప్పండి. ఇసుక మరియు తడిగుడ్డ జార్ లోపల బెండకాయపై తేమను ఉంచడంలో సహాయపడతాయి. ఫ్రిడ్జ్ను నీడలో ఉంచండి. పాత్రలో తేమ ఉన్నంతకాలం పంట తాజాగా ఉంటుంది. ఇసుకని 6 నెలలకి ఒకసారి మార్చడం ద్వారా దాని సామర్థ్యం పెరుగుతుంది. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 3 వారాల వరకు పంటని పాడవకుండా ఉంచవచ్చు. ఫ్రిడ్జ్ తెరిచి అవసరం మేరకు బెండకాయల్ని తీసుకొని మళ్లీ దాన్ని మూసేయాలి. కొత్త పంటని కూడా మళ్లీ అందులో పెట్టుకోవచ్చు. మీరు తాజా బెండకాయల్ని బుట్ట సహకారంతో కూడా భద్రపరచవచ్చు. సదన్ వాలిలో వ్యవసాయదారులు సహజంగా కలపతో చేసిన బుట్టలలో లేదా గడ్డితో చేసిన బుట్టలలో పంటని భద్రపరుస్తారు. బెండకాయల్ని బుట్టల్లో పెట్టి గోనె సంచులతో కానీ కాటన్ బట్టతో కానీ కప్పాలి. నీడలో గాలి వెలుతురు ఉన్న చోట జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎండ తగలనివ్వకూడదు.
1: ఈ విధంగా బెండకాయ పంటని భద్రపరచడం వల్ల తాజాగా ఉంటాయి, త్వరగా పాడుకావు.
2: ఎండబెట్టడం అనేది మరొక నిల్వ చేయు విధానం. ఒక పెద్ద పాత్రలో బెండకాయల్ని వేసి నీటితో శుభ్రంగా కడగండి. దానివల్ల వాటిపై అంటిన దుమ్ము పోతుంది. చాకుతోటి బెండకాయల్ని 1 సెంటీమీటర్కి తక్కువ కాకుండా ముక్కలుగా కొయ్యండి. ఎంత చిన్న ముక్కలు అయితే అంత త్వరగా ఎండుతాయి. బెండకాయల్ని ఒక ఎత్తైన బల్లపైన కానీ, ఒక చేపపైన కానీ, పొడి బట్టపైన కానీ నీడలో 5 నుంచి 7 రోజుల వరకు ఆరబెట్టి ఎత్తైన బల్ల ఉపయోగించడం ద్వారా దుమ్ము తూలి నుండి మనం పంటని కాపాడవచ్చు. మరియు నీడలో ఆరబెట్టడం వల్ల వాటి రంగు మారకుండా బాగా ఎండుతాయి.
1: బెండకాయ ఎండినప్పుడు అది కొంచెం కుదించుకుపోతుంది, మరియు వాటిని మనం చేత్తో పట్టుకున్నప్పుడు అది గలగలా అని శబ్దం వస్తుంది. అది పూర్తిగా ఎండినట్లు మనకు అర్థమవుతుంది.
0: బెండకాయ విత్తనాలు కింద పడి విడిపోయినప్పుడు, వాటి ముక్కలు కుదించి చిన్నవైనప్పుడు అవి ఎండినట్లు అర్థమవుతాయి. కానీ మీరు తొందరపడి వాటిని పూర్తిగా ఎండనివ్వకుండా సేకరించి నిల్వ చేస్తే పూజ పడతాయి. మీరు వాటిని పూర్తిగా నీడలో ఆరేసి నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి.
2: చాకుతో బెండకాయల్ని ముక్కలుగా చేసి నీడలో నిల్వ చేయడం వల్ల

0: సంవత్సరం వరకు రంగు మారకుండా పోషకాలతో సహా నిల్వ చేయవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్నది నెమరి వేసుకుందాం. బెండకాయ విటమిన్ సి మరియు ఐరన్ సమృద్ధిగా కలది. బెండకాయల్ని ముదరకుండా పీచులాగా మారకముందే పంటను కోసేయాలి. పంటని చాకుతో ప్రతి 2 రోజులకు ఒకసారి చెట్టు తెగకుండా కాపు పాడవకుండా జాగ్రత్తగా కోసి నిల్వ చేసుకోవాలి. దానివలన పంట 6 నెలల వరకు పొడిగించబడుతుంది. లేత బెండకాయ పిందెలను తర్వాత కాపు కోసం ఉంచుకోవాలి. గాలి వెలుతురు ఉన్న బుట్టలో సేకరించిన బెండకాయల్ని నీడలో ఆరబెట్టుకోవాలి. బెండకాయల్ని బుట్టలో పెట్టి తడిబట్టను కప్పడం వలన 1 వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. బెండకాయల్ని 3 వారాల వరకు తాజాగా ఉంచడం కోసం డెసర్ట్ ఫ్రిడ్జ్ని వాడాలి. రోజుకొక్కసారి నీళ్లు జల్లాలి. బెండకాయల్ని సెంటీమీటర్ తగ్గకుండా కోసి నీడలో ఆరబెట్టడం వలన సంవత్సరం వరకు వాటి పోషకాలను రంగుని కోల్పోకుండా జాగ్రత్త పరచవచ్చు. ఎంతకాలం మనం బెండకాయల్ని జాగ్రత్త పరిస్తామో అంతకాలం వరకు మనం డబ్బుని సంపాదించుకోవచ్చు.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD, DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: மதுரம் மதுரம் பருவம்.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
3: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
2: ఫోన్ 0881622345.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FIMAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికి ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహిస్తున్న యోగా ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆసనాలు వేసే ముందు సరైన శ్వాస తీసుకుంటున్నావా లేదా అనే విషయాల గురించి ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత.
4: రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును.
5: స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
6: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: రెడీ విష్ణు 90.4 శ్రోతలందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక యోగా కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం. ఆసనాలు వేసే ముందు మొట్టమొదటిగా చేయవలసిన విషయాలేంటో ఒకసారి చూద్దాం. తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తెచ్చుకోవాలి. ఆసనాలు వేసే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. తెల్లవారుజామున ఆసనాలు వేయడం ఎంతైనా మంచిది. ఆ సమయంలో గాలిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశాన్ని చూసుకుని ఆసనాలు వేయడం మంచిది. శబ్దాలు, అరుపులు లేకుండా నిశ్శబ్దమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. పలచటి బట్ట నేలపై పరిచి పద్మాసనం లేదంటే సుఖాసనం ఏదైనా సరే వేయవచ్చు. ప్రశాంతంగా కన్నులు మూసుకోండి. మీ ధ్యాస శ్వాస మీద నిలపండి. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి, పీల్చినప్పుడు ముందుకు వస్తోందో లేదో గమనించుకోండి. పొట్ట ద్వారా కాకుండా ఛాతి ద్వారా గాలి పీలుస్తుంటే మీ శ్వాస సరి

కాదని ఒక్కసారి గమనించండి. ముందుకు వంగే ఆసనాలు వేసినప్పుడు గాలిని వదులుతూ, వెనక్కి వంగే ఆసనాలు వేసేటప్పుడు గాలిని పీల్చుతూ ఆసనాలు వేయండి. ముందుకు వంగే ఆసనాలు వేయగానే వెనక్కి వంగే ఆసనాలు కూడా వెంటనే వేయాలి. అలాగే వెనక్కి వంగే ఆసనాలు, ముందుకు వంగే ఆసనాలు వేయండి. ఆసనం ఎప్పుడూ నెమ్మదిగా వేయాలి. వేసిన ఆసనంలో కొద్ది సెకండ్లు ఉండాలి. ఆసనం వేసేటప్పుడు నెమ్మదిగా వేసి ఇంకా నెమ్మదిగా మామూలు స్థానంలోకి రావాలి. కుంభకం వేసేటప్పుడు అధిక రక్తపోటు ఉన్నవారు కేవలం 10 సెకండ్లు మాత్రమే చేయండి. గాలి పీల్చడం, వదలడం లాంటి ఆసనాల్లో పైకి శబ్దం వచ్చేలా వదలడం, పీల్చడం చేయకూడదు. ప్రతీదీ నెమ్మదిగా, సరళంగా, ప్రశాంతంగా చేయాలి. ఆసనాలు వేసే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. యోగాసనాల వల్ల ఎన్నో జబ్బులు తగ్గుతాయి. అదే స్థాయిలో జబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది. మీ శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆసనాలను నిర్ణయించుకుని చేయడం ఎంతైనా మంచిది. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఇప్పుడొక చిన్న విరామం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏ ఆసనం అయినా సరే రొప్పుతూ ఆయాసపడుతూ చేయకండి. మీ శరీర స్థాయిని గుర్తించి అంతసేపే ఉండండి. యోగాలో ముందు ఆసనాలు, ప్రాణాయామం, మధ్య ధ్యానం, చివర ఉండాలి. మీరు ఎంతసేపు యోగా చేయాలో నిర్ణయించుకున్న సమయాన్ని 3 భాగాలుగా చేసుకుని, మస్కులర్ యోగా అంటే కండరాలను ప్రధానంగా పనిచేయించే యోగా, 2వది రెస్పిరేటరీ యోగా అంటే ఊపిరితో చేసే యోగా, 3వది మెంటల్ యోగా మనసుతో చేసే యోగా, ఈ 3 కవర్ అయ్యేలా మాత్రం చూసుకోండి. అప్పుడే యోగా తాలూకు పరిపూర్ణ ఫలితాన్ని పొందగలం. ప్రతి ఆసనానికి ముందు వెనుక రిలాక్స్ కోసం దండాసనం లేదా శవాసనం తప్పనిసరిగా వేయండి. ఆసనం వేసేటప్పుడు అలసట వస్తే శవాసనం 2 నిమిషాలు వేసి ఆపై ఆసనంలోకి వెళ్ళండి. 8 నుంచి 60 సంవత్సరాల వాళ్ళు మాత్రమే యోగా చేయాలి. యోగాలో గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన సంగతి, ఆసనంలోకి ఎలా వెళ్ళామో అలాగే వెనక్కి రావాలి. ఆసనం వేసేటప్పుడు మీ ధ్యాస శ్వాస మీద నిలిపి కనులు మూసుకుని నెమ్మదిగా ఆసనం పూర్తి చేయండి. ఆసనం వేసినప్పుడు కన్నులు మూసుకున్నప్పుడు పళ్ళు బిగపట్టడం, మొహాన్ని బిగించడం చేయకండి. ప్రశాంతత ప్రతి రూపంలా ఉంచండి. ఆడవాళ్లు ఆసనాలు సమయంలో బిగుతు బట్టలు లాంటివి ధరించకుండా సులువుగా ఉండే బట్టలు వేసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే ఆడవాళ్లు మయూరాసనం, పూర్ణ మత్స్యాసనం వేయకూడదు. అలాగే అనారోగ్య సమయాల్లో కూడా ఆసనాలు వేయకపోవడమే మంచిది. ఆసనాలు వేయడానికి ముందు సుమారు 3 గంటల ముందు ఘన పదార్థాలు తీసుకుని ఉండాలి. అలాగే ద్రవ పదార్థాలు, కాఫీ, టీ, పాలు లాంటివి 1 గంట ముందు తీసుకుని ఉండాలి. యోగాభ్యాసం ఆసనాల ముందు, ఆపై ప్రాణాయామం, చివరిగా ధ్యానం ఉండాలి. హృద్రోగం, ఉబ్బసం ఉన్నవారు యోగా నిపుణుల సారథ్యంలో మాత్రమే యోగాను అభ్యసించడం మంచిది. యోగా చేసేటప్పుడు సాధకులు ఆభరణాలు, వస్తువులు ధరించకూడదు. యోగా సాధన అయ్యాక ఏ ఆహారం తీసుకోవాలన్నా ద్రవ పదార్థాలకి 20 నిమిషాలు, ఘన పదార్థాలకి 40 నిమిషాలు సమయం ఉండాలి. ఆసనాల యొక్క మంచి సమయం ఉదయం 5:30 నుంచి 6:30 లేదా 6:30 నుంచి 7:30. ఈ సమయంలో కాస్మిక్ రేస్ రిపీట్ అవుతుంది, యూనివర్సల్ పవర్. వీలు కాని వాళ్లు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఈ 2 సమయాలు సరైనవి. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహిస్తున్న యోగా ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడొక చిన్న విరామం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో యోగా గురించిన అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీరు సరైన శ్వాసే తీసుకుంటున్నామా లేదా అనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రశ్న కొద్దిగా కన్ఫ్యూజ్ గా కూడా ఉంటుంది, అర్థం కాకుండా ఉంది కదా. కానీ దీని గురించి మొట్టమొదటిగా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది మనలో సరైన శ్వాస తీసుకోవడం లేదని పరిశోధనలో తేలింది. ఇప్పుడు మీరు సరిగ్గా సరైన రీతిలో శ్వాస తీసుకుంటున్నారో లేదో చూద్దాం. కాలకృత్యాలు, స్నానం పూర్తి చేసుకోండి. 5:30-6 గంటల మధ్య బ్రహ్మ ముహూర్త సమయం. ఇదే యోగాకు ఎంతో అనుకూలమైన సమయం. ఈ సమయంలో యూనివర్సల్ పవర్, కాస్మిక్ రేస్ రిలీజ్ అవుతాయని నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ సమయంలో 2 సార్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయట. పలచటి బట్టని నేలపై పరవండి. పద్మాసనం, సుఖాసనం, వజ్రాసనం ఏదైనా వేయండి. ఈ మూడింటిలో మీకిష్టమైన ఆసనాన్ని ఎంచుకోండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మీ దృష్టి పొట్ట కదలిక మీద పెట్టండి. గాలి తీసుకుంటున్నప్పుడు పొట్ట ముందుకు వెళుతూ వెనక్కి వెళుతుందా, అలాగే ఛాతి ముందుకు వెనక్కి, అలాగే గాలి వదిలినప్పుడు ఛాతి ముందుక వెనక్క బాగా గమనించండి. 2 నిమిషాలు ఏకాగ్రతగా గమనించండి. కళ్ళు మూసుకుని శ్వాస మీద దృష్టి పెట్టండి. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవండి. గాలి పీల్చినప్పుడు లోపలకు బయటకు, అలాగే గాలి వదిలినప్పుడు పొట్ట కదలిక లోపలికి బయటికి ఒక పేపర్పై రాసి పెట్టుకోండి. ఏది కరెక్ట్, ఏది సరైనదో మీకే తెలుస్తుంది. ముందుకు వెళ్ళండి. మళ్లీ కళ్ళు మూసుకోండి. దృష్టి శ్వాస మీద పెట్టండి. పొట్టని నెమ్మదిగా లోపలికి లాక్కుంటూ గాలి వదలండి. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా పొట్టని వీలైనంత లోపలికి లాక్కుంటూ వెంటనే గాలి తీసుకోండి. మళ్లీ గాలి వదలండి. అలా 10 సార్లు చేయండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మీరు గాలి వదులుతున్నప్పుడు పొట్ట లోపలికి వీలైనంత నెమ్మదిగా లాక్కుంటూ ఆపై గాలి తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇంకా అర్థం కాకపోతే పొట్టపై చేయి పెట్టుకుని కూడా చూసుకోవచ్చు. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి, గాలి తీసుకుంటున్నప్పుడు పొట్ట ముందుకు. ఇది శ్వాస తీసుకోవడంలో సరైన పద్ధతి. మీ శ్వాస తీసుకునే పద్ధతి రిలాక్స్డ్గా, ప్రశాంతంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలా మంది ఛాతితో గాలి తీసుకుంటారు. అనారోగ్యం వల్లనే కాదు, నాగరికత వల్ల కూడా. ఎంతో మంది వారి పొట్టకు దిగుతుగా బెల్టులు పెడుతూ ఉంటారు. దానివల్ల గాలి తీసుకునే పొట్ట చేసే పని కొంత ఛాతి తీసుకుంటుంది. ఒక పని మరొకరు చేస్తే ఏమవుతుందో తెలియదేమీ కాదు. మీరు సరైన పద్ధతిలో శ్వాస తీసుకుంటూ ఉంటే సరే, లేకపోయినా వదిలేయండి. మీ మనసులోంచి పూర్తిగా తీసేయండి. మీకు తెలియకుండానే శ్వాస సరైన పద్ధతిలో అవుతుంది. ఆరోగ్యానికి, ప్రశాంతత, ఆత్మవిశ్వాసానికి మన పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన యోగా ఇది ఎంతో అద్భుతమైనది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహించిన యోగాపై ప్రత్యేక కార్యక్రమం ఇంతవరకు విన్నారు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్, ఎండి జనరల్ మెడిసిన్.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH impedance, H. pylori evolution kosam, urea breath test, glucose breath test, inka marenno advanced test la saukaryalu kalavu. Arthikanga balahina vargala prayojanartham memu andinche janata scheme dwara tella ration card leda aarogya mitra card galavariki endoscopy, lab test, inpatient charges lo 50% raiti andistunnam. Sampradinchandi Vijay Gastroenterology and Liver Hospital, second floor, Axis Bank Pakana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622345.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.

0: నువ్వు చదువుకున్నదానివి కదా,
1: నిన్ను చదవడం రావట్లేదు.
0: తప్పుకో,
2: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు,
1: మంచి మూడ్.
0: అయ్యో,
3: చేదా చేదా చేదా, నా మాటంటేనే చేదా.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.

0: FM 90.4. రెడి విష్ణు 90.4 శ్రోతలందరికీ పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని దోమల దర్బార్ అనే పాఠం వింటారు.
1: మనం పగలంతా పనిచేసి రాత్రులు విశ్రాంతి తీసుకుంటాం, అవునా? నిద్ర మనకు సంపూర్ణమైన విశ్రాంతినిస్తుంది. హాయిగా నిద్రపోవాలని కళ్ళు మూసుకుంటాం. ఇలా కళ్ళు మూసుకుంటే అలా దోమలు ప్రత్యక్షమవుతాయి.

0: మనల్ని కరిచి రక్తం తాగుతాయి, చెవుల్లో రొద పెడతాయి. దోమల వల్ల నిద్ర సరిగా ఉండదు. మరి రాత్రి నిద్ర లేకపోతే మన ఆరోగ్యం పాడైపోతుంది కదా. ఏ పని చేసుకోవడానికి శక్తి ఉండదు. అసలు దోమలు ఎలా వస్తాయి, ఎక్కడి నుండి వస్తాయి, అవి మనల్ని ఎందుకు కరుస్తాయి, దోమలు కరవడం వల్ల నష్టాలేమిటి, దోమలు కుట్టకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి, అసలు దోమలు లేకుండా చేసుకోలేమా, ఇవన్నీ తెలుసుకోవాలంటే చింటూ మహారాజు వారి కథ తప్పకుండా వినాల్సిందే. మరి చింటూ మహారాజు వారు ఎవరనుకున్నారు, మురికిపురంలో దోమల సామ్రాజ్యాన్ని స్థాపించుకుని హాయిగా ఏలుతున్న దోమల రాజుగారన్నమాట. వారి రాజ్యంలో కోటానుకోట్ల దోమలు, మంత్రులు, సేనాపతులు, రాణివాసపు స్త్రీలు, వేలల్లో లక్షల్లో వారి సంతానమన్నమాట. ఇక వారి గొప్పతనం చెప్పతరం కాదు. ఈ చింటూ మహారాజు వారికి ఒక అలవాటుంది. అదేమిటంటే మంత్రిని, సేనాపతిని వెంటబెట్టుకుని ప్రతిరోజు మురికిపురం అంతా సంచారం చేసి తమ దోమల సామ్రాజ్యంలో దోమలు ఎలా ఉన్నాయో, వారి కష్టసుఖాలేమిటో స్వయంగా తెలుసుకోవడం అన్నమాట. అలాగే ఒకరోజు అర్ధరాత్రి చింటూ మహారాజు వారు మహామంత్రిని, సేనాపతిని వెంటబెట్టుకుని మురికిపురం సంచారానికి బయలుదేరారు. ఆ గ్రామంలో కాపురం ఉన్న దోమల గురించి, ఆ ఊరి ప్రజల గురించి వారు చెబుతూ ఉంటే మహారాజు వారు శ్రద్ధగా వింటున్నారు. వారేం మాట్లాడుకుంటున్నారో కొద్దిగా విందామా.
1: మహామంత్రి, మురికిపురంలో స్థాపించిన మన సామ్రాజ్యం గురించి మీ అభిప్రాయం ఏమిటి?
2: మురికి నీటిపురం పేరుకు తగ్గట్టే ఉంది ప్రభు. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కుళ్ళు కాలువలు, మురికి నీరు, నిలవ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అలాంటి ప్రదేశాల్లో మన దోమలు గుడ్లు పెట్టి తమ సంతానం వృద్ధి చేసుకొని సుఖంగా హాయిగా బ్రతుకుతున్నాయి.
1: సేనాపతి గారు, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
3: మంత్రివర్యులు చెప్పింది నిజమే ప్రభు. ఈ మురికిపురంలో మన సామ్రాజ్యం బాగా విస్తరించింది. దోమల జనాభా విపరీతంగా పెరిగింది. దోమల వృద్ధికి ఈ గ్రామ ప్రజలే కారణం. వారు మన దోమలకి అందించే సహకారం అంతా ఇంతా కాదు ప్రభు.
1: ఆహా, గ్రామ ప్రజలు మన దోమలకి ఎలాంటి సహకారం ఇస్తున్నారు సేనాపతి?
3: ఇళ్ళు వాకిళ్ళు శుభ్రం చేసుకోరు. ఇళ్లల్లో వాడిన నీరు వీధుల్లో కాలువలు కట్టి ప్రవహిస్తూ ఉంటుంది. ఇళ్ల చుట్టూ గోతులు, గొప్పులు, ఖాళీ డబ్బాలు, కుండ పెంకులు, వాటిలో ఏ కాస్త నీళ్లు చేరినా మన దోమలకి పండుగే. అలాంటి ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెడతాయి. వందలు, వేలు, లక్షల సంఖ్యలో సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి మహారాజా.
2: మహారాజా, పశువుల శాలల్లో, మురికినీటి గుంటల్లో, చెట్ల మీద, పొలాల్లో, ఇళ్లల్లో, సందుల్లో, గొందుల్లో, చీకటి మూలల్లో ఎక్కడ చూసినా మన దోమలే.
1: ఆహా, ఎంత మంచి మాట చెప్పారు మంత్రి గారు.
3: మహారాజా, ఈ విషయంలో మన మురికిపురం జనాన్ని ఎంత మెచ్చుకున్నా సరిపోదు. వారు మన దోమలకి పుష్కలంగా తిండి అందించి వాటికి ఆకలి బాధ లేకుండా చేస్తున్నారు.
1: అదేలా సేనాపతి?
3: ఏముంది మహారాజా, ఇళ్లల్లో, సందుల్లో, పశువుల శాలల్లో నివసించే దోమలకి ఆహారం మనుషుల రక్తం, పశువుల రక్తం. పశువుల రక్తం ఎలాగో దొరుకుతుంది.
1: ఏమిటి, పశువుల రక్తమేనా, మరి మనుషుల రక్తమో?
2: అది కూడా దొరుకుతుంది మహారాజా. మనుషులు పగలంతా పనిచేసి అలసిపోతారు. రాత్రుళ్ళు ఆదమరిచి నిద్రపోతారు. కనీసం దుప్పటి కూడా కప్పుకోరు. ఇహ చూడండి, మన దోమలు తడాక వందలు వేల సంఖ్యల్లో వారి శరీరాలపై దండయాత్ర చేసి సూదుల్లాంటి తొండాలతో వారిని కరిచి రక్తం పీల్చి కడుపు నింపుకుంటారు.
1: భలే భలే మంత్రి, అటు చూడు, దోమలు సంతోషంగా పాట పాడుతూ నాట్యం కూడా చేస్తున్నాయి.
2: మహారాజా మహారాజా, వాటితో కలిసి మనం కూడా నాట్యం చేద్దామా?
1: అలాగే పదండి, వాటితో కలిసి ఆడదాం పాడదాం.
2: పదండి మహారాజా, పదండి.

0: మహామంత్రి.
1: ఏమిటి మహారాజా?
0: ఆటాపాటా చూశాక మన దోమల జీవిత చరిత్రను ఒకసారి వల్లె వేసుకోవాలనిపిస్తోంది. ఇందులో సేనాపతి గారు నిష్ణాతులను విన్నాను.
1: నిజమే మహారాజా.
0: సేనాపతి గారు, ఒక్కసారి మన దోమల జీవిత చరిత్రని వర్ణించండి, మేము హాయిగా వింటాం.
2: చిత్తం మహారాజా, మన దోమలు గుడ్లు పెట్టింది మొదలు పెద్ద దోమలు అయ్యే వరకు వాటి చరిత్రను ఎన్నిసార్లు వర్ణించినా తృప్తి ఉండదు. మళ్ళీ మళ్ళీ చెప్పాలనే అనిపిస్తుంది. మన ఆడదోమలు ఎక్కడ నీళ్లు నిల్వ ఉంటే అక్కడ తడవకి 100 నుండి 500 దాకా గుడ్లు పెడతాయి. 3 రోజుల్లోగా ఈ గుడ్లు పొదగబడి లార్వాలు బయటికి వస్తాయి. 10 రోజుల్లో లార్వాలు ప్యూపాలుగా పెరుగుతాయి. ప్యూపాల నుండి 1 లేక 2 రోజుల్లో దోమలు ఏర్పడతాయి. గుడ్డు, లార్వా, ప్యూపా దశల్లో దోమలు నీళ్లల్లోనే పెరుగుతాయి. దోమలు మాత్రం ఇళ్లల్లో, చీకటి మూలల్లో, పశువుల శాలల్లో ఎక్కడ పడితే అక్కడ వీరవిహారం చేస్తాయి.
0: అయితే సేనాపతి, దోమలు గుడ్డు, లార్వా, ప్యూపా దశల్లో నీళ్లలోనే పెరుగుతున్నాయన్నమాట. మన దోమపాపాయిలు ఈ నిల్వ నీళ్లలో ఆరోగ్యంగా హాయిగా పెరుగుతున్నాయి కదూ?
1: అవును మహారాజా, అందులో సందేహం ఎంతమాత్రం లేదు. అటు చూడండి, ఆ దోమపాపాయలు నీళ్లలో ఎంత చక్కగా అడుకుంటున్నాయో. అప్పుడప్పుడు గాలి పీల్చడానికి నీటిపై భాగానికి వస్తున్నాయి.
0: మంత్రి, అదేమిటి? ఆ మనిషి అలా వణికిపోతున్నాడేమిటి? దోమల్ని చూసి భయపడిపోతున్నాడా?
1: అతనికి చలిజ్వరం మహారాజా. చలిజ్వరాన్ని మలేరియా జ్వరం అని అంటారు. ఈ రోగం వచ్చిన మనిషి నీరసించిపోతాడు. అతని శరీరంలో రక్తం తగ్గిపోతుంది. దోమలు కుట్టడం వల్ల మలేరియా జ్వరం వస్తుంది.
0: ఏమిటి, మన దోమలు కుట్టడం వల్ల మలేరియా జ్వరం వస్తుందా? అదెలాగ సేనాపతి?
2: చెబుతాను మహారాజా. మన దోమలు మనుషుల్ని కరిచి వారి రక్తం తాగుతాయి కదా. మలేరియా రోగంతో బాధపడే వ్యక్తి రక్తంలో మలేరియా క్రిములుంటాయి. అలాంటి రోగిని దోమ కరిచి రక్తం పీల్చిందనుకోండి, రక్తంతో పాటు మలేరియా క్రిములు దోమ శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇదే దోమ మరో మనిషిని కరిచిందనుకోండి, ఆ క్రిములు దోమ నోటి నుండి ఆ వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి మలేరియా వ్యాధిని కలిగిస్తాయి.
0: అంటే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మలేరియా రోగం వ్యాపించడానికి మన దోమలే కారణం అన్నమాట.
1: మలేరియా జ్వరమే కాదు మహారాజా, దోమలు కరవడం వల్ల బోదకాలు, చిన్నపిల్లల్లో మెదడు వాపు వ్యాధి, బ్రేక్ బోన్ జ్వరం మొదలైన అంటురోగాలు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి.
0: ఈ దోమలన్నీ కలిసి ఇన్ని రకాల రోగాల్ని వ్యాపింపచేస్తాయన్నమాట.
2: ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటింది మహారాజా. దోమల్లో చాలా రకాల తెగలున్నాయి. అందులో కొన్ని రకాల దోమలు కరిస్తే అంటువ్యాధులు వస్తాయి. ఎనాఫిలిస్ తెగకు చెందిన ఆడదోమ కరిస్తే మలేరియా జ్వరం వస్తుంది. అలాగే క్యూలెక్స్ తెగకు చెందిన ఆడదోమ కరిస్తే బోదకాలు అనే అంటురోగం వస్తుంది.
0: ఈ రోగాలు రావడానికి కారణం రోగక్రిములు. మన దోమలు వాటిని ఒకరి రక్తం నుండి మరొకరి రక్తంలోకి ప్రవేశపెడతాయి, అంతేకదా? అంటే ఈ రోగాల్ని వ్యాపింపజేసేది మన దోమలే, అవునా?
1: అవును మహారాజా.
2: మనుషులు తెలివి మీరి దోమల్ని కుట్టనీయకుండా చేస్తే ఈ రోగాలు వ్యాపించే అవకాశమే లేదు ప్రభు.
0: ఆ మాట గట్టిగా అనకండి సేనాపతి గారు, మనుషులు వింటే ప్రమాదం. దోమలు కుట్టకుండా జాగ్రత్త పడతారు, అప్పుడు మన దోమలకి తిండి కూడా ఉండదు.
1: మీరు చెప్పింది నిజం మహారాజా.
0: సరే సరే, తెల్లవారబోతోంది, మన కోటకు పెడదాం, పదండి.

0: మహారాజా
1: మహారాజా.
2: ఏమిటి మహామంత్రి, కంగారుగా పొద్దున్నే ఇలా వచ్చారు? మన దోమ ప్రజలకేమీ కాలేదు కదా? అవును, ఇది పగలు కదూ, దోమలన్నీ చీకటి మూలల్లో దాక్కున్నాయా?
0: లేదు మహారాజా, గొప్ప అనర్థం జరుగుతుంది, అంతా సర్వనాశనం అయిపోతుంది.
2: ఏమిటి, ఏమైంది, త్వరగా చెప్పండి.
3: మురికి నీటిపురానికి ఆరోగ్య శాఖ వారు వచ్చారు.
2: రానివ్వండి, మధ్య మనకెందుకు? మన దోమల్ని పిలిచి వారికి చక్కని మర్యాదలు చేయమనండి, బాగా కరిచి రక్తం తాగమనండి.
0: అయ్యో మహారాజా, మీకెలా చెప్పాలి, ఆ వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు, మన పాలిటి యముళ్ళు. మన దోమల్ని వందలు వేల సంఖ్యల్లో చంపేస్తున్నారు.
2: ఏమిటి, దోమల్ని చంపుతున్నారా? వాళ్ళు అలా చంపుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? ఇంతకీ వాళ్ళు మన దోమల్ని ఎలా చంపుతున్నారు?
0: పశువుల శాలల్లో, ఇళ్ల గోడల మీద డిడిటి ఇంకా ఏవో మందులు చల్లుతున్నారు.
3: ఇళ్ల చుట్టూ ఉండే గోతుల్ని గొప్పుల్ని సరిచేసి పరిసరాలన్నీ శుభ్రం చేస్తున్నారు.
0: ఇండ్లలో వాడిన నీరు పోవడానికి ప్రత్యేకంగా మురికి నీటి కాలువలు నిర్మించారు.
3: ఇండ్ల చుట్టూ ఉండే డబ్బాలు కుండ పెంకులు ఏరి దూరంగా దెబ్బల మీద పడేస్తున్నారు.
2: అలా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి మహామంత్రి?
0: మహారాజా, మీకింకా అర్థం కాలేదా? ఇళ్ల చుట్టూ గోతులు గొప్పులు పాత డబ్బాలు కుండ పెంకులు ఉంటేనే కదా వాటిలో నీళ్లు చేరి నిలవ ఉండేది, ఆ నీళ్లలోనే కదా మన దోమ పాపాయిలు పెరిగేది.
2: అవునవును, మనుషులు అలాంటి చెత్త పనులు చేయకుండా వెంటనే ఆపండి.
3: వాళ్ల బలం తెలివి ముందు మనమెంత, మన బతుకెంత. వాళ్ల అశ్రద్ధ బద్ధకం అజ్ఞానం వల్ల ఇన్నాళ్ళు ఇక్కడ హాయిగా బతికాం. వాళ్ళు తెలివి మీరితే మనం చేసేది ఏమీ లేదు ప్రభు.
0: వారు చేసే మరొక పని ఏమిటో తెలుసా మహారాజా? మురికిపురంలోని ప్రజలందరికీ దోమతెరలు ఉచితంగా పంచిపెట్టారు. దోమతెర కట్టుకుని అందులో పడుకుంటే దోమలు ఆ తెరలోకి వెళ్లలేవు, మనుషుల్ని కరవలేవు, రక్తం పీల్చలేవు.
3: మనుషుల్ని కరిచి రక్తం పీల్చకపోతే వాటికి ఆహారం లేదు కదా, అందుకని మాడి చావాల్సిందే ప్రభు.
4: అయితే దోమతెర వేసుకోకుండా పడుకునే వాళ్ళని కుట్టమని మా మాటగా దోమలకు చెప్పండి.
5: లాభం లేదు మహారాజా, వేపాకుతోనూ పొగాకుతోనూ ఇల్లంతా పొగబెట్టి దోమల్ని ఉక్కిరి బిక్కిరి చేసి మరీ చంపుతున్నారు.
2: అయ్యయ్యో, ఇప్పుడు ఎలాగండి మరి?
0: ఏం చేయగలం మహారాజా, ఒంటికి పూసుకునే ఆయింట్మెంట్లు పంచిపెట్టారు. మనుషులు అవి రాసుకుని పడుకుంటే దోమలు దగ్గరకు చేరవు, ఆ వాసనకి మన దోమలకు కక్కు వస్తుంది. ఆవ నూనె ఒంటికి పూసుకున్నా దోమలు కుట్టలేవు.
3: అంతకన్నా మరో ఘోరమైన విషయం మహారాజా, కన్ను తెరవని మన దోమ పాపాయిలు కూడా చంపేస్తున్నారు.
2: ఏమిటి సేనాపతి, మీరు చెప్పేది నిజమా?
0: అవును మహారాజా, దోమలు గుడ్లు పెట్టే నిలువ నీటిపైన మురికి నీటిపైన కిరసనాయులు ఇంకా ఏవో తైలం చల్లుతున్నారు. దాంతో మన పాపాయిలకు అంటే లార్వాలకు ప్యూపాలకు పీల్చుకోవటానికి గాలి కూడా అందక చచ్చిపోతున్నాయి.
3: మలేరియా రోగులకి మందులు ఇంజెక్షన్లు ఇస్తున్నారు, మలేరియా బోదకాలు రాకుండా మందులు ఇస్తున్నారు మహారాజా. అంతేకాదు మహారాజా, మరో సంగతి వాళ్ళంతా అనుకోగా విన్నాను. మనం కోట కట్టుకుని నివాసం ఉంటున్న ఈ చెరువుని పూర్తి చేస్తారట, అందుకని మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం మహారాజా.
2: మహామంత్రి, మన దోమలన్నింటినీ ఈ మురికపురం వదిలి మరో చోటికి వెళ్ళమని దండోరా వేయించండి. మన రాణివాసంలోని దోమలన్నింటినీ బయలుదేరమనండి, ఎక్కడికైనా పారిపోదాం.
3: మహారాజా, ఘోరం జరిగిపోయింది మహారాజా, రాణివాసంలో దోమలన్నీ చచ్చిపోయాయి, చెరువు చాలా భాగం పూర్తి చేశారు మహారాజా.
2: అయ్యయ్యో, మనం నిర్మించుకున్న దోమల దర్బార్ సర్వనాశనమైంది, ఈ మురికిపురం గొప్పతనం పోయింది, ఇక్కడ మనం బ్రతకలేము. పదండి పదండి, పారిపోదాం. మంత్రి సేనాపతి పదండి.
6: అలా దోమలరాజు, మంత్రి, సేనాపతి ఎక్కడికో వెళ్ళిపోయారు. దాంతో మురికిపురంలో ఎంతో కాలంగా దోమల దర్బారు నిర్మించుకుని వేలాది దోమ ప్రజలతో రాజరికం చేసిన చింటూ మహారాజుకి అసలు నిలువ నీడ లేకుండా పోయిందన్నమాట. మురికిపురం ఆనందపురంగా మారింది. ఆ గ్రామంలో ప్రజలంతా ఏ రోగము లేకుండా హాయిగా ఉన్నారు.
7: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని దోమల దర్బార్ అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని బడి తోటను పెంచుదాం అనే పాఠం వింటారు.
8: పిల్లలు, మన స్కూల్ కొత్త బిల్డింగ్ లోకి మారుతుందో మీకు తెలుసుగా?
9: వచ్చే వారం నుంచి కదా సార్.
8: అవునా శేఖర్?
10: బిల్డింగ్ చాలా పెద్దగా బాగుంది, చుట్టూ పెద్ద కాంపౌండ్ కూడా ఉంది, ఎన్ని ఆటలైనా ఆడుకోవచ్చు సార్.
8: అంతేకాదమ్మా రాణి, మంచి తోటను కూడా మనం పెంచుకోవచ్చు.
9: అవును సార్, చాలా స్కూల్ కాంపౌండ్స్ లో

0: ఎన్నో అందమైన తోటల్ని చూశాను.
1: మనం కూడా పెంచుకోవచ్చు రంగా, మనం కూడా మంచి అందమైన తోటను పెంచుదాం.
0: మనమా? పారలు పలుగులతో కూలివాళ్ళు చేయవలసిన పని మనమేం చేయగలం సార్?
1: అదే పొరపాటు రంగా. సాధారణంగా స్కూలు తోటల్ని పెంచడం పోషించడం అంతా బడిపిల్లలే చేస్తారు. ఇలా చేయటం వల్ల పిల్లల మధ్య స్నేహం పెరుగుతుంది, పని పట్ల గౌరవం కలుగుతుంది, కలిసి పనిచేయటం కూడా అలవాడుతుందో.
2: పడి తోట పెంచాలంటే మనం ఏం చేయాలి సార్?
1: అదే చెప్పబోతున్నానమ్మా రాణి. ముందుగా మనం నర్సరీ మడుల్ని తయారు చేసుకుని వాటిలో విత్తనాలని చల్లాలి.
0: నర్సరీలంటే ఏమిటి సార్?
1: చెబుతున్నా, మనం తోటలో ఎన్నో రకాల పూల మొక్కలు, కాయగూరలు, పళ్ళ చెట్లు, ఇతర రకాల మొక్కలు పెంచాలనుకుంటాం కదా. వీటన్నింటినీ ఇంత పెద్ద స్థలంలో దూర దూరంగా గోతులు తవ్వి పాతి రోజు అంత దూరం తిరిగి నీళ్లు పోసి పెంచడం చాలా కష్టం. అందువల్ల ఏం చేస్తామంటే,
0: నాకు తెలుసు సార్, చిన్న చిన్న మడులు చేసి వాటిలో విత్తనాలు చల్లి మొక్కలు వచ్చేటట్లు చేస్తారు.
1: భలే భలే, సరిగ్గా చెప్పేవరా రంగా. వీటినే నర్సరీ మడులు అంటారు. వీటిలో సౌకర్యం ఏమిటంటే కొద్దిపాటి నేలనే తవ్వవచ్చు, విత్తనాలు సులభంగా చల్లుకోవచ్చు, నీటిని త్వర త్వరగా పోయవచ్చు, తక్కువ శ్రమతో ఎక్కువ మొక్కల్ని ఒకేసారి పెంచడం అన్నమాట.
2: కానీ మొక్కలన్నీ చిన్న మడిలోనే ఉంటే ఏం లాభం సార్?
1: బాగా అడిగావమ్మా రాణి. మొక్కలు ఒక మాదిరిగా ఎదిగేంత వరకే వాటిని ఈ నర్సరీ మడిలోనే ఉంచుతాం. అటు తర్వాత వాటిని తీసి మనం కావాలనుకున్న చోట పాతి పెంచుతాం అన్నమాట.
0: అయితే మనం తోట పని ఎప్పుడు మొదలు పెడదాం సార్?
1: రేపే మొదలు పెడదాంరా రంగా. శనివారం పీరియడ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి చివరి పీరియడ్ అయిపోగానే ఈ పనిలోకి వద్దాం. రేపు మీరంతా పాత బట్టలు తెచ్చుకోండి, మట్టిలో పని చేస్తే బట్టలు పాడైపోతాయి కదా.
2: అలాగే సార్. ఏ శేఖర్, రంగా, మూర్తి మాస్టర్ ఇట్టే వస్తున్నారు, మాట్లాడకండి. నమస్కారం సార్.
3: నమస్కారం సార్.
1: నమస్కారం నమస్కారం. పిల్లలు అందరూ వచ్చినట్లేనా?
2: వచ్చాం సార్.
1: బాగుందో. మనం పని మొదలు పెట్టే ముందు మీకు ఒక విషయం చెప్పాలో. పర్యావరణం అంటే మీకు తెలుసుగా శేఖర్, నువ్వు చెప్పవో.
4: ప్రకృతిలో సహజంగా ఉండే చెట్లు, అడవులు, నదులు, చెరువులు, కొండలు, వాటిలో ఉండే జంతువులు, పక్షులు మొదలైన వాటిని పర్యావరణం అంటారు, అంతే కదా సార్?
1: బాగా చెప్పావో శేఖర్. ఇవన్నీ కలుషితం కాకుండా ఉన్నప్పుడు మనందరికీ మంచి గాలి, చక్కని నీరు లభించి ఆరోగ్యం బాగా ఉంటుంది. మనం మంచి బడి తోటను పెంచడం వల్ల ఎంతో కొంత మంచి పర్యావరణాన్ని ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాం. దీనివల్ల మనకి మంచి గాలి వస్తుంది. బడిలో కూర్చున్నంతసేపు అయినా కాస్త మంచి గాలిని పీల్చుకుంటాం. చెట్లు చల్లని నీళ్ళనిస్తాయి. పచ్చని చెట్ల మధ్య తిరుగుతుంటే ప్రశాంతంగా ఉంటుంది. అందమైన పూలు చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. అందుచేత మనందరం కూడా మన బడి తోటను శ్రద్ధగా పెంచాలి.
3: అలాగే సార్.
1: సరే, మీరందరూ బట్టలు మార్చుకురండి, నర్సరీ మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తాను.
3: అలాగే సార్.
4: మాస్టరు, మేం బట్టలు మార్చుకొచ్చాం.
0: అవును సార్.
1: మంచిదర్రా రాణి. మొక్కలు ఎక్కడ పెరుగుతాయమ్మా?
2: నేలలోనే కదా సార్.
1: అవునమ్మా, అంటే అన్నిటికంటే ముఖ్యమైనది నేలన్నమాట. కనుక ముందుగా మంచి నేలని మనం ఎన్నుకోవాలి.
0: ఎన్నుకోవడం అంటే?
1: అంటే మడిని ఎక్కడ వేస్తే వీలుగా ఉంటుందో చూసుకోవటం అన్నమాట. ఇదిగో చూడండి పిల్లలు, ఇక్కడ స్థలం బాగుంది, చక్కగా ఎండ వస్తుంది, బోరుకు దగ్గరలో కూడా ఉంది.
2: మనం మళ్ళకి సులువుగా నీళ్లు పోసుకోవచ్చు సార్.
1: అవునమ్మా, నేల గట్టిగా ఉంటుంది కనుక గడ్డపారతో బాగా కొల్లబడవాలి. ఇదిగో ఇలా చేస్తే గడ్డి, కలుపు మొక్కలు కూడా ఊడి వచ్చేస్తాయి. ఇదిగో ఆ తవ్వండి. ఇంకా ఆపండి ఆపండి. ఇదిగో ఇప్పుడే త్రవ్విన మట్టిలోని రాళ్లను, మొక్కల్ని ఏరివేయండి. మట్టి గడ్డల్ని మెత్తగా చెదపండి.
0: మీరు చెప్పినట్లే చేశా సార్.
1: ఇప్పుడు పారతో తవ్విన మట్టిని చదును చేయండి. ఇక ఆపండి. ఇప్పుడే మడులు తయారు చేయాలి మనం. సాధారణంగా నర్సరీ మళ్ళను 1 నుంచి 1.5 మీటర్ల వెడల్పుతోనూ, 2 నుంచి 4 మీటర్ల పొడవుతోనూ ఏర్పాటు చేస్తారు. మడులు మరీ పెద్దవైతే

0: వాటిలోని మొక్కలకి నీళ్లు పోయటం, కలుపు మొక్కలు పీకటం వంటివి కష్టం అవుతాయర్రా.
1: ఇప్పుడు ఎంత మడిని చేయమంటారు సార్?
0: రాణి, 1 మీటర్ వెడల్పు, 2 మీటర్ల పొడవు ఉంచండి. ఇదిగో టేపు, దీంతో కొలతలు తీసుకోండమ్మా.
2: మడి చేయటం పూర్తయింది సార్.
0: బాగుందమ్మా.
1: మాస్టరు, ఈ మడిలో విత్తనాలు నాటుదామా లేక మొక్కలా?
0: ముందు విత్తనాలనే నాటుదాం వైశేఖర్. వేరే మండలంలో మొక్కలు నాటుదాం, మంచి విత్తనాలు తెచ్చి పాతాలి.
1: అవి మంచివో చెడ్డవో ఎలా తెలుస్తుంది సార్?
0: శేఖర్, వ్యవసాయ శాఖ వారు, అటవీ శాఖ వారు శాస్త్రీయమైన పద్ధతుల్లో నాణ్యమైన విత్తనాలను తయారు చేసి అమ్ముతారు. అలాగే పేరున్న ప్రైవేటు సంస్థలు కూడా మంచి విత్తనాలను అమ్ముతాయి. ఇటువంటివే మనం తెచ్చుకోవాలి. నిజానికి మంచి విత్తనాలను సులువుగానే మనం గుర్తించవచ్చు.
1: ఎలా సార్?
0: ఎలాగంటే శేఖర్, గింజలు గుల్లగా విరిగిపోయినా నొక్కుపోయి ఉంటే అవి పనికిరానివని తెలుసుకోవాలి. లావుగా గుండుగా దృఢంగా ఉండే గింజలు మంచివి. గింజలు మంచివో కాదో తెలుసుకోవటానికి సులువైన మరో మంచి మార్గం ఉంది.
1: ఏమిటి సార్? అది
0: ఏమిటంటే అమ్మా, గింజలను నీటిలో వేస్తే చచ్చు పుచ్చు విత్తనాలు పైకి తేలిపోతాయమ్మా, మంచివేమో కిందికి దిగుతాయన్నమాట.
2: అయితే మంచి విత్తనాలు అలాగే పాతవచ్చా సార్?
0: లేదు రంగా, విత్తనాలని శుద్ధి చేయాలి. అంటే నేలలో చెదలు పురుగులు పట్టకుండా గెమాక్సిన్ వంటి క్రిమి సంహారక ఔషధాలను ఈ విత్తనాలకు పట్టించాలి. విత్తనాలను పాతే ముందు తవ్విన మట్టిలో కూడా గెమాక్సిన్ వంటి మందుల్ని కలపాలి. దీనివల్ల చీమలు పురుగులు పారిపోతాయి, చెదల వంటివి ఏమో చచ్చిపోతాయి అన్నమాట.
1: మా నాన్నగారు మళ్ళను త్రవ్విన తర్వాత ఆ మట్టిని 1-2 రోజులు ఎండకి వదిలేస్తారు, తర్వాతే విత్తనాలు పాతుతారు.
0: అది మంచి పద్ధతేనమ్మా రాణి. ఇలా చేయటం వల్ల చీమల గుడ్లు, పురుగుల గుడ్లు, సూక్ష్మజీవులు ఎండకు చచ్చిపోతాయన్నమాట.
1: విత్తనాలను ఎలా పాతాలి సార్?
0: విత్తే పద్ధతి మనం పెంచదలుచుకున్న మొక్కల మీద ఆధారపడి ఉంటుందిరా శేఖర్. తోటకూర, పాలకూర, కొత్తిమీర వంటి వాటి విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి. కనుక గుప్పిడితో తీసుకొని మడి అంతా పడేటట్లు చల్లి పైన పల్చగా మట్టి చల్లాలి. పెద్ద విత్తనాలైతే అవసరమైన ఎడంలో నేలకి రంధ్రాలు చేసి వాటిలో 1-2 గింజలు వేసి మట్టితో పూడ్చాలన్నమాట.
1: ఇప్పుడు ఏ గింజలు వేద్దాం సార్?
0: చూడమ్మా రాణి, 3 మళ్ళు ఉన్నాయి కదా. మొదటి దాంట్లో పాలకూర, 2వ దాంట్లో బెండ విత్తనాలు పోద్దాం, 3వ మళ్ళో వంగనారు పోద్దాం. నువ్వు పాలకూర విత్తనాలు తెచ్చి గుప్పెడతో మడంతా పడేటట్లు పల్చగా చల్లమ్మా, తర్వాత పైన పల్చగా మట్టి చల్లు.
1: అలాగే సార్, ఇప్పుడే విత్తనాలు తెస్తాను.
0: శేఖర్, నువ్వు బెండ విత్తనాలు తీసుకురావాయి, 2వ మళ్ళో అడుగు దూరంలో నేలలో రంధ్రాలు చేయి, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గింజ వేసి మట్టి కప్పు.
1: అలాగే సార్.
0: చూడరంగా, నువ్వు వంగనారు మొక్కల్ని తీసుకురా, 3వ మళ్ళో అడుగడుగు దూరంలో నేలకు రంధ్రాలు చేసి ఒక్కొక్క దానిలో 2 మొక్కలు చొప్పున నాటవాయి, తర్వాత మట్టితో పూడ్చి మొక్కలు కదలకుండా గట్టిగా ఒత్తు.
1: అలాగే సార్.
0: మీ పని అయ్యాక రోజ్ క్యాన్ తీసుకురండి, అందులో నీళ్లు పోసి నెమ్మదిగా మడుల మీద నీళ్లు చల్లండి.
2: మీరు చెప్పినట్లే నీళ్లు చల్లాం సార్.
0: బాగుందోయ్, మంచిది. అక్కడ చిన్న చిన్న ఎండు కొబ్బరి మట్టలు, ఎండుగడ్డి ఉన్నాయి కదా, వాటిని విత్తనాలు చల్లిన మళ్ళ మీద నెమ్మదిగా కప్పండి. ఇలా చేస్తే మళ్ళ మీద చల్లిన నీరు ఎండకి ఎగిరిపోకుండా ఉంటుంది.
1: అలాగే సార్.
0: ఇంకో విషయం ఓయ్, నర్సరీ మళ్ళను నీడ ఎక్కువగా ఉండే చోట చేయకూడదు. నీడ ఎక్కువైతే మొక్కలకి సూర్యరశ్మి సరిగా అందక మొక్కలు ఏపుగా ఎదగవు, ఎండ ఎక్కువైతే లేత మొక్కలు ఎండి చచ్చిపోతాయి. అందువల్ల మధ్యస్థంగా ఉండే చోట చేయాలి. అవసరమైతే ఈ మళ్ళకి కంచె వేసి పశువులు, కోళ్ళ నుంచి రక్షణ కల్పించాలి. ఈ నర్సరీ మళ్ళల్లో టమాటా వంటి చిన్న చిన్న మొక్కల దగ్గర నుంచి యూకలిప్టస్, సరుగుడు వంటి పెద్ద చెట్టు వరకు కూడా మనం పెంచవచ్చన్నమాట.
2: మళ్ళ మీద కొబ్బరి మట్టలు, గడ్డి ఎన్నాళ్ళు వేయాలి సార్?
0: చూడరంగా, రోజుకొకసారి వాటిని ఎత్తి నీళ్లు చల్లి మళ్ళీ కప్పుతుండాలి. విత్తనాలు మొలకెత్తాక ఇంకా ఆపివేయాలన్నమాట.
1: సార్, ఆయన ఎవరో ఇటు వస్తున్నారు.
0: ఓహో, ఆయన వ్యవసాయ శాఖాధికారి సుబ్బరాజు గారు. పాలిథీన్ సంచుల్లో చిన్న మొక్కల్ని ఎలా పెంచాలో మీకు చెప్పడానికి వస్తున్నారా?
3: నమస్కారం అండి మూర్తి గారు.
0: నమస్కారం అండి సుబ్బరాజు గారు, రండి.
3: నమస్కారం. ఏమిటి, పిల్లలంతా తోట పని చేస్తున్నట్టున్నారు?
0: అవును సార్, వాళ్ళకి నర్సరీ మళ్ళ గురించి చెప్తున్నాను.

0: ఇప్పుడు నర్సరీల్లో పాలిథిన్ సంచుల్లో మొక్కలు పెంచుతున్నారు కదా, ఆ వివరాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారండి మా విద్యార్థులు.
1: అలాగా, సరే పిల్లలు, వెనకటి రోజుల్లో మొక్కలను చిన్న చిన్న మట్టి పిడతల్లోను తొట్టెలను పెంచేవారు. దీనికంటే పాలిథిన్ సంచుల్లో పెంచడం సులువు. మామూలుగా 10 సెంటీమీటర్ల వెడల్పు, 20 సెంటీమీటర్ల పొడవు గల ప్లాస్టిక్ కవర్లను వాడతారు. ఈ సంచులకి కింది భాగాన 3 రంధ్రాలు చేయాలి. దీనివల్ల ఎక్కువగా ఉండే నీరు బయటకు పోతుంది. మట్టి, ఇసుక, ఎరువులను సమపాళల్లో కలిపి గాలికి ఆరబెట్టి కొద్దిగా గెమాక్సిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఈ ప్లాస్టిక్ సంచుల్లో పైనుంచి బెత్తెడు దిగువ వరకు నింపాలి. సంచులను వరుసలో నిలబెట్టి కావలసిన మొక్కల యొక్క మంచి విత్తనాలను ఒక్కొక్క సంచిలో 2-3 చొప్పున నాటాలి.
2: మొక్కలు వచ్చే వరకు సంచులను కదపకుండా ఉంచాలా సార్?
1: మొక్కలు కొంచెం పెద్దవయ్యి వేళ్ళు బాగా వచ్చే వరకు అలా ఉంచవచ్చు. తర్వాత మధ్య మధ్య సంచుల్ని ఎత్తి పెడుతూ ఉండాలి. లేకపోతే కింది చిల్లులోంచి వేళ్ళు నేలలో దిగి పాతుకుపోయే ప్రమాదం ఉంది.
2: సంచుల్లో ఎన్నాళ్ళు ఉంచాలి సార్?
1: మొక్కలు బాగా వేళ్లు వేసి కిందకి దిగేట్లుగా ఉన్నప్పుడు కావలసిన చోట పాతుకోవచ్చు. ఎంపిక చేసిన చోట తగిన లోతుకి గొయ్యి తీయాలి. అందులో కొంచెం గెమాక్సిన్, ఎరువు కలిపిన మంచి మట్టిని వెయ్యాలి. మొక్క ఉన్న ప్లాస్టిక్ సంచిని నెమ్మదిగా నిలువుగా లోపల మట్టి కదలకుండా ఉండేట్లు బ్లేడుతో కొయ్యాలి. మొక్కని మట్టిగడ్డతో సహా జాగ్రత్తగా గొయ్యిలో పెట్టి పక్కన ఉంచుకున్న మట్టిని అందులో పోయాలి. తర్వాత వదులుగా ఉన్న ఆ మట్టిని గట్టిగా అదమాలి. ఆ తర్వాత రోజుకాంతో చుట్టూ చేసిన బోదిలో నీళ్లు పోయాలి. పాతేటప్పుడు వేళ్లు కదలవు కాబట్టి మొక్క వాడిపోకుండా చక్కగా బతుకుతుంది.
2: పాలిథిన్ కవర్లలో ఎటువంటి మొక్కల్ని పెంచొచ్చు సార్?
1: విత్తనాల ద్వారా మొలిచే మొక్కలన్నింటినీ అవి ఎంత చిన్నవైనా ఎంత పెద్దవైనా పెంచవచ్చు. చెట్ల అంట్లను కూడా పెంచవచ్చు, కానీ వాటికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
0: మీరు చాలా మంచి విషయాలు చెప్పారు సుబ్బరాజ్ గారు. మా విద్యార్థులు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నారు. చాలా సంతోషం అండి.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని దోమల దర్బార్ మరియు బడితోటను పెంచుదాం అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజినెస్ మరి ఈరోజు క్యాలెండర్ పేజీని మరో రోజు ముందుకు తిప్పుతూ జూలై 3వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాల్ని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి జూలై 3వ తేదీన పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెంచడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం నిర్వహిస్తారు.
0: పర్యావరణ సమతుల్యతకి ఎంతో అవసరమైన రోజుది. ఇక మన భారతదేశ స్వాతంత్ర సమర చరిత్ర, అదేవిధంగా దేశ విభజన పరిణామాల విషయానికి వస్తే ఈ జూలై 3వ తేదీకి ఒక అత్యంత కీలకమైన చారిత్రాత్మక ప్రాధాన్యత కూడా ఉంది. 1947 జూలై మూడో

0: ఇదిన బ్రిటిష్ పార్లమెంట్లో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంతో పాటు దేశ విభజనను ఖరారు చేసే చారిత్రాత్మక ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ను అధికారికంగా ప్రవేశపెట్టారు. లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్రణాళిక ఆధారంగా రూపొందించిన ఈ బిల్లే ఆ తర్వాత కాలంలో భారతదేశ విభజనకి ఆగస్టు 15న మనకి స్వాతంత్ర్యం సిద్ధించడానికి చట్టపరమైన పునాదిగా మారింది.
1: నిజంగా మరి దేశ చరిత్ర గమనాన్ని మార్చేసిన అత్యంత కీలకమైన రోజు. ఇక అంతర్జాతీయ సాహస యాత్రలు, వైమానిక రంగానికి సంబంధించిన చరిత్రను పరిశీలిస్తే ఈ జులై 3వ తేదీన ఒక అద్భుతమైన రికార్డ్ అనేది నమోదైంది. 1992 జులై 3వ తేదీన రష్యన్ సాహసికులు ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ఒక హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా ఆర్కిటిక్ మహాసముద్రం మీదుగా విజయవంతంగా ప్రయాణించి సరికొత్త అంతర్జాతీయ మైలురాయిని సృష్టించారు. అత్యంత కఠినమైన మైనస్ డిగ్రీల చలి వాతావరణాన్ని తట్టుకుంటూ ప్రాణాలకు తెగించి వారు చేసిన ఈ ప్రయాణం ఖగోళ మరియు వాతావరణ పరిశోధనలకు ఎంతో సహాయపడింది.
0: కరెక్ట్ అమ్మా, ఆ చలి వాతావరణంలో అంతటి సాహసం చేయడం నిజంగా సామాన్యమైన విషయం కాదు. ఇక అంతర్జాతీయ క్రీడా రంగానికి, ముఖ్యంగా టెన్నిస్ చరిత్రకి వస్తే ఈ రోజు ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. 2004 జూలై 3వ తేదీన జరిగిన ప్రసిద్ధ వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ఫైనల్లో కేవలం 17 సంవత్సరాల వయసున్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షర్పోవా అప్పటి డిఫెండింగ్ ఛాంపియన్ సెరేనా విలియమ్స్ ని ఓడించి తన మొట్టమొదటి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో టెన్నిస్ ప్రపంచంలో షర్పోవా రాత్రికి రాత్రే ఒక సంచలనంగా, అదేవిధంగా సరికొత్త గ్లామర్ ఐకాన్ గా మారిపోయింది.
1: ఇక ఆ రోజు మరి షర్పోవా ఆడిన ఆట టెన్నిస్ అభిమానులకు ఒక అద్భుతమైన దృశ్యకార్యం. ప్రాచీన వైద్య శాస్త్ర విషయానికొస్తే ఆయుర్వేద వైద్యులు, ప్రాచీన హిందూ వైద్య శాస్త్ర పరిశోధకులు అయిన దీవి రంగాచార్యులు గారు 1898 జులై 3న జన్మించారు. మన సాంప్రదాయ ఆయుర్వేద రహస్యాలను, మూలికా వైద్య విధానాలను విస్తృతంగా పరిశోధించి ఎందరికో ఆయురారోగ్యాలను అందించిన గొప్ప వైద్యమూర్తి ఆయన.
0: నిజంగా మన ప్రాచీన వైద్య వైభవాన్ని నిలిపిన మహానుభావుడైన. ఇక మన తెలంగాణ విముక్తి పోరాట చరిత్ర విషయానికి వస్తే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వీర యోధుడు, ఉద్యమకారుడు విశ్వనాథ శర్మ గారు 1914 జూలై 3న జన్మించారు. ఆనాటి అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నిబద్ధత గల నాయకుడు ఆయన.
1: ఇక వారి పోరాటం ఎప్పటికీ స్మరణీయం. ఇక మన తెలుగు చలనచిత్ర చరిత్రలోనే కాక దక్షిణ భారత సినిమా రంగంలోని నటసారవ బౌముడిగా ఎనలేని ఖ్యాతి గడించిన మహానటుడు ఎస్వి రంగారావు గారు 1918 జులై 3న జన్మించారు. మాయాబజార్లో ఘటోత్కచుడిగా, నర్తనశాలలో కీచకుడిగా, భక్త ప్రహ్లాదుల్లో హిరణ్యకశిపుడిగా హావభావాలు, గంభీరమైన వాచకంటూ ఆయన పండించిన నటన విశ్వజనీయం. కేవలం పౌరాణిక పాత్రలకే కాకుండా సాంఘిక చిత్రాల్లో హుందాతనంతో కూడిన తండ్రి తాత పాత్రలకు ఆయన ఒక కొత్త నిర్వచనాన్నిచ్చారు.
0: ఎస్వీఆర్ గారు లేని తెలుగు సినిమా చరిత్రని అసలు ఊహించుకోలేం. ఆయన అద్భుత నటన విజ్ఞాన సర్వస్వం. ఇక లలిత కళలు మరియు తాత్విక రంగానికి వస్తే గుంటూరు జిల్లా తుమ్మపూడి నుండి అంతర్జాతీయ స్థాయి మేధావిగా ఎదిగిన తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి సూర్యదేవర సంజీవదేవ్ 1924 జూలై 3న జన్మించారు. కళలు, సాహిత్యం, సౌందర్య శాస్త్రాలపై ఆయన రాసిన వ్యాసాలు, పుస్తకాలు ఆలోచనా పరులని ఎంతో ప్రభావితం చేశాయి. అలాగే ఇదే రోజున అంటే 1924 జూలై 3వ తేదీనే అద్భుతమైన వాయులైన విద్వాంసులు మారెళ్ల కేశవరావు గారు కూడా జన్మించారు. తన వేళ్ల చివరలతో వయోలిన్ స్వరఝరిని కురిపించి కర్ణాటక సంగీత ప్రపంచంలో విశేష గౌరవాన్ని సంపాదించుకున్న ధన్యజీవి ఆయన.
1: ఇక అలానే సంగీత సాహిత్య రంగాలకు మరి వీరిద్దరూ కూడా రెండు కళ్ళలాంటి వారు. ఇక మన తెలుగు నవలా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని సృష్టించుకున్న ప్రసిద్ధ నవలా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బలివాడ కాంతారావు గారు 1927 జులై 3న జన్మించారు. మిలిటరీలో సేవలందిస్తూనే వంశధార, దగాపడిన తమ్ముడు వంటి ఎన్నో అద్భుతమైన నవలలు, వందలాది కథల ద్వారా ఉత్తరాంధ్ర జనజీవనాన్ని, సామాజిక చైతన్యాన్ని తన కళల్లో బంధించిన గొప్ప కథకుడు ఆయన.
0: నిజంగా వారి కథలు సమాజానికి అద్దం పడతాయి. ఇక కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ఒక విశిష్టమైన నేపథ్య గాయని ఎంఎల్ వసంత్ కుమారి గారు 1928 జూలై 3 జన్మించారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా పేరు పొందిన మహిళా విద్వాంసురాల్లో

0: ఒకళ్లుగా ఉంటూ తన అద్భుతమైన రాగాలాపనతో శాస్త్రీయ సంగీత కచేరీలతో ప్రపంచ వ్యాప్తంగా శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. సినిమాల్లోనూ ఎన్నో క్లాసికల్ పాటలకు తన మధురమైన కంఠాన్ని అందించి సంగీత లోకానికి మహోన్నత సేవలు అందించారు.
1: ఇక తెలంగాణ విద్యా వికాస చరిత్ర విషయానికొస్తే, నాటి నిజాం పాలన కాలంలోని విద్యా వ్యాప్తికి, గ్రంథాలయ ఉద్యమానికి విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తి రావిచెట్టు రంగారావు గారు 1910 జులై 3న కన్నుమూశారు. శ్రీకృష్ణ దేవరాయ, ఆంధ్ర భాషా నిలయం స్థాపనలు అత్యంత కీలక పాత్ర పోషించి తెలుగు భాషా సంస్కృతుల రక్షణకు మరియు సమాజ చైతన్యానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ కూడా చిరస్మరణీయాలు.
0: నిజంగా తెలంగాణ సామాజిక చైతన్యానికి వారు తొలితరం మూలస్తంభం అని చెప్పుకోవచ్చు. ఇక మన ప్రజా ప్రాతినిధ్య మరియు రాజకీయ రంగం విషయానికి వస్తే, నల్గొండ లోక్సభ సభ్యుడిగా, ప్రజానేతగా విశేష సేవలందించిన చకిలం శ్రీనివాసరావు గారు 1996 జూలై 3న భౌతికంగా మనకి దూరమయ్యారు. స్వాతంత్ర సమరంలో పాల్గొనడమే కాకుండా కమ్యూనిస్టు ఉద్యమాల్లో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా నల్గొండ ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా సాగునీరు, ఉపాధి రంగాల అభివృద్ధి కోసం పార్లమెంటులో నిరంతరం గళమెత్తిన నిబద్ధత గల నాయకుడు ఆయన.
1: ఇక ప్రజాసేవలు ఆయన ముద్ర ఎంతో గొప్పది. ఇక మన రాయలసీమ సాహిత్య మరియు సామాజిక ఉద్యమాల విషయానికొస్తే, ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెన్నేటి విద్వాన్ 2015 జులై 3న కన్నుమూశారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. మార్క్సిస్ట్ విశ్లేషకుడిగా, పీడిత ప్రజల పక్షాన నిలిచిన సామాజిక పోరాట యోధుడిగా ఉంటూనే ఎన్నో అద్భుతమైన నవలలు, నాటకాలు మరియు అనువాద రచనల ద్వారా తెలుగు సాహిత్య రంగాన్ని ఎంతో సుసంపన్నం చేశారు.
0: నిజంగా వారు కలం గళం రెండింటినీ ప్రజా ప్రయోజనం కోసం వాడిన ధన్యజీవి. ఇక మన ఆధునిక తెలుగు కవిత్వ లోకానికి వస్తే, తనదైన భావుకత్వంతో, సామాజిక స్పృహతో కూడిన కవితల్ని అందించిన ప్రముఖ తెలుగు కవయిత్రి స్వర్ణలతా నాయుడు గారు 2016 జూలై 3న భౌతికంగా మనకి దూరమయ్యారు. స్త్రీల హక్కులు, పర్యావరణ స్పృహ మరియు మానవీయ విలువలపై ఆమె రాసిన కవితలు ఎందరినో ఆలోచింపచేశాయి. సో లిజనర్స్, ఇంతవరకు జూలై 3వ తేదీకి సంబంధించిన ఎన్నో విశేషాలు మనం తెలుసుకున్నాం కదండి. ఈనాటి టాపిక్ మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాట వస్తుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజు ముచ్చట్లలో మరి ఎలాంటి టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం మన శ్రోతలందరికీ ఒకసారి చెప్దామా? ఓకేనా?
2: తప్పకుండా.
1: మరి గత కొన్ని రోజులుగా మనం నవ్వులు, జోకులు, ముచ్చట్లతో చాలా హాయిగా గడపం కదా.
2: అవునవును.
1: కానీ ఈ రోజు మన చుట్టూ ఉన్న ప్రకృతిని, మన భవిష్యత్తుని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన రోజు, అదే అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం.
2: మరి జులై 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఈ రోజు కేవలం క్యాలెండర్లో ఒక తేదీ కాదు, ఇది మన భూమాత మనకిస్తున్న ఒక పెద్ద హెచ్చరిక. ఇవాళ మనం పొద్దున్న లేచింది మొదలు పాలు, కూరగాయలు, కిరాణా సామాన్లు, ఆఖరికి చిన్న చాక్లెట్లు కొన్నా సరే చేతిలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లేకపోతే ముందడగనేది పడట్లేదు. ఈ ఒక్క అలవాటు మన పర్యావరణాన్ని ఎంతలా గుల చేస్తుందో ఆలోచిస్తేనే భయం వేస్తుందనుకో.
1: కరెక్ట్ అమ్మా. మనం ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ని వాడేది కేవలం 10 లేదంటే 15 నిమిషాలు. కూరగాయలు తెచ్చి ఇంట్లో పడేయగానే ఆ బ్యాగ్ ని డస్ట్ బిన్ లో పారేస్తాం. కానీ అలా మనం పారేసిన ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఈ భూమి మీద పూర్తిగా డికంపోజ్ అవ్వడానికి దాదాపు 100 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాలు పడుతుందట. అంటే మనం వాడి పాడేసిన ప్లాస్టిక్ మన పిల్లలు, మన మనవళ్లు, మన మునిమనవళ్ల కాలం వరకు ఈ భూమిపైనే ఒక విషపూరితమైన వ్యర్థంలా ఉండిపోతుంది.
2: దానికి తోడు ఈ ప్లాస్టిక్ బ్యాగుల వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదనుకో. మన ఊర్లలో, నగరాల్లో డ్రైనేజీలు బ్లాక్ అయిపోవడానికి ముఖ్య కారణం ఈ ప్లాస్టిక్ కవర్లే. మరి కొద్దిగా వర్షం పడితే చాలు, రోడ్లన్నీ చెరువులవుతున్నాయి. అంతేకాదు, రోడ్ల పక్కన పారేసే ప్లాస్టిక్ కవర్లలో ఉన్న ఆహార పదార్థాలను తిని ఎన్నో మూగజీవాలు, ఆవుల పొట్టల్లో కిలోల కొద్దీ ప్లాస్టిక్ పేరుకుపోయి అవి ప్రాణాలు విడుస్తున్నాయి. మనం చేసే చిన్న తప్పుకి ఆ మూగజీవాలు బలైపోతున్నాయి.
1: నిజంగా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అమ్మా. ప్లాస్టిక్ వాడకం అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది. ప్లాస్టిక్ భూమిలో కరగక అటు కాల్చితే వచ్చే విషవాయువుల వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు వస్తూ ఉన్నాయి. మరి మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, మన పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవాలో కొంచెం చెప్తావా?
2: తప్పకుండా. ఈ ప్లాస్టిక్ రహిత సమాజం అనేది ఎవరో వచ్చి చేసేది కాదు, మన ఇళ్ల నుంచే మొదలవ్వాలి. మనం బజారుకి వెళ్లేటప్పుడు మన వెంట ఒక బట్ట సంచి అంటే క్లాత్ బ్యాగ్ లేదా జనపనార సంచి అంటే జ్యూట్ బ్యాగ్ తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలి. మరి షాప్ వాడు ప్లాస్టిక్ కవర్ ఇస్తానన్నా వద్దు బాబు నా దగ్గర సంచి ఉంది అని గర్వంగా చెప్పాలి. పదే పదే ప్లాస్టిక్ కవర్లు వాడకుండా నెలకు సరిపడా కిరాణా సామాన్లు ఒకేసారి పెద్ద సంచుల్లో తెచ్చుకోవాలి. మన ఇంట్లో పిల్లలకి ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాన్ని చిన్నప్పటి నుంచి వివరించాలి.
1: పూర్వం మన పెద్దవాళ్లు బజార్కు వెళ్తే చేతిలో ఒక చక్కని నిలువు గుడ్డ సంచి ఉండేది. అది మన సంస్కృతి, మన పర్యావరణానికి రక్షణ కవచం. మళ్ళీ ఆ రోజుల్ని మనం తిరిగి తీసుకురావాలి. ప్లాస్టిక్ బ్యాగ్

0: వాడకం ఆపాలని మాట్లాడుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ అసలు మన శ్రోతలకి ఒక సందేహం రావచ్చు, అసలు ఈ ప్లాస్టిక్ పర్యావరణానికి అంత పెద్ద ముప్పుగా ఎందుకు మారింది? దీని వెనుకున్న అసలు రసాయన సూత్రం ఏంటి? అలాగే ఈ మహమ్మారి మన జీవితాల్లోకి ఎప్పుడు ఎలా ప్రవేశించింది అని చరిత్ర పేజీలు తిరిగేస్తే భలే ఆసక్తికరమైన ఆందోళనకరమైన విషయాలైతే మాత్రం తెలిసాయమ్మా.
1: అవునన్నయ్య, మన రోజువారీగా వాడే ఈ ప్లాస్టిక్ అసలు ఎప్పుడు పుట్టిందో తెలిస్తే మనకు దాని తీవ్రత అనేది అర్థమవుతుంది. ఇంతకీ దీని చరిత్ర ఏంటంటే మన దేశానికి ఇతర దేశాలకి ఈ ప్లాస్టిక్ వాడకంలో ఎలాంటి తేడాలున్నాయి ఒకసారి చూద్దాం. మొదటగా ఇది పర్యావరణానికి ఎందుకు ముప్పు సైంటిఫిక్ గా చెప్పుకుందాం. మన ప్లాస్టిక్ అనేది సహజ సిద్ధమైన పదార్థం కాదు, ఇది పెట్రోలియం బై ప్రొడక్ట్స్ తో తయారయ్యే ఒక కృత్రిమ పాలిమర్. ప్రకృతిలో లభించే ఆకు అలమలు కాగితం లాంటి వాటిని బ్యాక్టీరియాలు కుళ్లింపజేసి మట్టిలో కలిపేస్తాయి. కానీ ఈ ప్లాస్టిక్ లోని కెమికల్ బ్యాండ్స్ ని విచ్ఛిన్నం చేసే శక్తి ప్రకృతిలోని ఏ బ్యాక్టీరియాకు లేదు. అందుకే అది నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థంగా మారి వందల ఏళ్ల పాటు పర్యావరణాన్ని విషపూరితం చేస్తూనే ఉంటుంది.
0: ఇక దీని చరిత్ర విషయానికి వస్తే 1907 లీలాండ్ బ్యాక్లాండ్ అనే శాస్త్రవేత్త బ్యాక్లైట్ అనే పూర్తి స్థాయి సింథటిక్ ప్లాస్టిక్ ని కనుగొన్నారు. ఆ తర్వాత 1950ల కాలం నుంచి ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపింది. తేలిగ్గా ఉండడం, చౌకగా దొరకడంతో మనిషి దీనికి పూర్తిగా బానిసైపోయాడు.
1: అంటే 100 ఏళ్ల క్రిందట పుట్టిన ఈ ఆవిష్కరణ ఇప్పుడు భూమికే శాపంగా మారిందన్నమాట. మరి మన దేశానికి ఇతర అభివృద్ధి చెందిన దేశాలకి ఈ ప్లాస్టిక్ వాడకంలో అలాగే దాన్ని హ్యాండిల్ చేయడంలో తేడా ఏంటి?
0: చాలా మంచి పాయింట్ అడిగావమ్మా. ఇక్కడే మనం కొన్ని చేదు నిజాలైతే మాత్రం ఒప్పుకోవాలి. అమెరికా, యూరప్ లాంటి పాశ్చాత్య దేశాల్లో తలసరి ప్లాస్టిక్ వాడకం మన దేశం కంటే చాలా ఎక్కువ. కానీ వాళ్లకు ఆ వ్యర్థాలని రీసైకిల్ చేసే సాంకేతికత, పటిష్టమైన వ్యవస్థలు ఉన్నాయి. మన భారతదేశంలో తలసరి వాడకం తక్కువగా ఉన్నప్పటికీ పెరుగుపోతున్న జనాభా, వీధుల్లో చెత్తను పారేసే నిర్లక్ష్యం, 100% రీసైక్లింగ్ వ్యవస్థలు లేకపోవడం వల్ల ఆ ప్లాస్టిక్ అంతా డ్రైనేజీల్లో, నదుల్లో, సముద్రాల్లో చేరిపోతుంది. విదేశాల్లో ప్లాస్టిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలుంటాయి. మన దేశంలో చట్టాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యం అవగాహన లోపించడం వల్లే ప్లాస్టిక్ భూతం మనల్ని ఇలా చుట్టుముడుతోంది.
1: మరి ప్లాస్టిక్ వాడకం విదేశాల్లో ఒక సౌకర్యం కావచ్చు, కానీ మన దేశంలో అదొక పెద్ద సామాజిక పర్యావరణ సంక్షోభంగా మారుతోంది. కేవలం ప్రభుత్వం నిషేధాలు విధిస్తే సరిపోదు, నా ప్లాస్టిక్ చెత్తకు నేనే బాధ్యుణ్ణి అనే కొనవిప్పు ప్రతి ఒక్కరిలో కలగాలి. అప్పుడే మన దేశాన్ని, మన పచ్చని పల్లెల్ని మనం కాపాడుకోగలం.
0: ఈ ప్లాస్టిక్ మహమ్మారిని అరికట్టడానికి మన ప్రభుత్వాలు చట్టపరంగా, అవగాహన పరంగా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా మన దేశంలో సెక్టార్ వైజ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసుల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధాన్ని విధించాయి. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ద్వారా స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు పెట్టి తడి చెత్త, పొడి చెత్తని విడదీయాలని, ప్లాస్టిక్ ను విడిగా ఇవ్వాలని పెద్ద ఎత్తున చైతన్యం కూడా కల్పిస్తూ ఉన్నాయి.
1: మరి ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వాలు ఇంతలా చైతన్యం కల్పిస్తున్నా, చట్టాలు చేస్తున్నా, ప్రజలు దాన్ని ఎంతవరకు ఫాలో అవుతున్నారు, మరి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందనేది మనం ఖచ్చితంగా సమీక్షించుకోవాలి. మరి నిజం ఒప్పుకోవాలంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది, కానీ అది కేవలం భయం ఉన్నంత వరకే పరిమితం అవుతోంది. మున్సిపాలిటీ అధికారులు వచ్చి షాపుల మీద దాడులు చేసి జరిమానాలు వేస్తారనే భయంతో కొన్ని రోజులు ప్లాస్టిక్ కవర్లు దాచేస్తున్నారు. మళ్లీ అధికారులు వెళ్లగానే మామూలే.
0: ప్రజల విషయానికి వస్తే ప్రభుత్వమే ప్లాస్టిక్ ఫ్యాక్టరీల్ని పూర్తిగా మూసేయొచ్చు కదా, మాకెందుకు రూల్స్ చెప్తారు అని సాకులు వెతుకుతూ ఉన్నారు తప్ప, బజార్కు వెళ్లేటప్పుడు ఇంట్లోంచి ఒక క్లాత్ సంచి పట్టుకెళ్ళడానికి బతికిస్తూ ఉన్నారు. చదువుకున్న వాళ్ల సైతం రోడ్ల మీద, పర్యాటక ప్రాంతాలలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లని, చిప్స్ ప్యాకెట్లని ఇష్టం వచ్చినట్టు పారేయడం మన రోజు చూస్తూనే ఉన్నాం కదా.
1: ఇక్కడే మనకు కనువిప్పు కలగాలి. చట్టం అనేది మనల్ని భయపెట్టగలదు, కానీ మన బాధ్యతను మార్చలేదు. మరి ప్రభుత్వాలు కేవలం దారి చూపించగలవు, కానీ నడవాల్సింది ప్రజలే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం 100% విజయవంతం కావాలంటే అది ఒక ప్రభుత్వ చట్టంలా కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక కుటుంబ నియమంలా మారాలి. షాప్ యజమాని ప్లాస్టిక్ కవర్ ఇస్తానన్నా, కొనుగోలుదారుడిగా మనం వద్దు అని తిరస్కరించే స్థాయికి మన చైతన్యం ఎదగాలి.
0: కరెక్ట్ అమ్మా, ఎక్కడో విదేశాల్లోనో లేదంటే మన దేశంలోని ఇండోర్ లాంటి నగరాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ ని దూరం పెట్టి అవార్డులు గెలుచుకుంటూ ఉన్నారు. మన ఊర్లలో మన ఇళ్లలో కూడా అలాంటి మార్పు రావాలి. ప్లాస్టిక్ ముక్త్ సమాజం అనేది కేవలం ప్రభుత్వ నినాదం కాదు, అది మన

0: భవిష్యత్తు కోసం మనం చేయాల్సిన కనీస కర్తవ్యం. ఈ వేల్టి నుంచే మన ప్రవర్తనని మార్చుకుందాం. ప్లాస్టిక్ రహిత పర్యావరణానికి మన వంతు సహకారాన్ని అందిద్దాం.
1: మరి ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా ప్రజల్లో నిర్లక్ష్య ధోరణి మాత్రం అస్సలు తగ్గట్లేదు. దానికి మన ఇళ్లలో జరిగే ఫంక్షన్లే పెద్ద ఉదాహరణ. మరి పెళ్లిళ్ళు, పుట్టినరోజు వేడుకలు, ఆఖరికి చిన్న పూజ జరిగినా చాలు, అక్కడ వాడే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, స్పూన్

0: ఒక్కసారి వాడి పారేసే వస్తువులపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది. ఫంక్షన్లలో వీటిని వాడడం చట్టరీత్యా నేరం. ప్రస్తుతం చట్ట ప్రకారం 120 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులని మాత్రమే వాడాలి. ఎందుకంటే మందం ఎక్కువగా ఉంటే దాన్ని మళ్లీ రీసైకిల్ చేయడానికి వీలవుతుంది. తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ గాల్లో ఎగిరిపోయి పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉంటుంది.
1: ఓ, అంటే మైక్రాన్ల సైజ్ పెరిగితే రీసైక్లింగ్ సులువవుతుంది అన్నమాట. మరి మన ఇళ్లలో జరిగే ఫంక్షన్లలో మరి ప్లాస్టిక్ కొండలు పేరుకుపోకుండా ఉండటానికి మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయంటావా?
0: ఎందుకు లేవమ్మా, మన పూర్వీకులు వాడిన అద్భుతమైన మార్గాలు మనకి ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లకి బదులుగా సాంప్రదాయ అరిటాకులు, విస్తరాకులు లేదంటే అడవి బాదం ఆకులతో చేసే బయోడిగ్రేడబుల్ ప్లేట్లు కూడా వాడుకోవచ్చు. ప్లాస్టిక్ గ్లాసుల స్థానంలో స్టీల్ గ్లాసులు లేదంటే మట్టి కప్పులు వాడితే ఫంక్షన్ కి ఒక రిచ్ లుక్ రావడమే కాదు, పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు బదులు రాగి లేదంటే స్టీల్ బాటిళ్లు వాడాలి. కిరాణా షాపులకు వెళ్లేటప్పుడు గుడ్డ సంచీలు, జనపనార సంచీలు తీసుకెళ్లడం తప్పనిసరి చేసుకోవాలి. ఒకవేళ ప్లాస్టిక్ వస్తువులు కొనాల్సి వస్తే దాని వెనుక త్రిభుజం ఆకారంలో ఉండే రీసైక్లింగ్ లోగో 1 నుండి 7 వరకు నెంబర్లు చూసి సురక్షితమైన ప్లాస్టిక్ ని మాత్రమే ఎంచుకోవాలి.
1: మరి చాలా అద్భుతమైన ప్రాక్టికల్ పరిష్కారాలు అయితే చెప్పావన్నయ్య. మన ఇంట్లో ఫంక్షన్ అంటే కేవలం మన సంతోషమే కాదు, మన చుట్టూ ఉన్న సమాజానికి, ప్రకృతికి కీడు చేయకుండా ఉండటమే నిజమైన సంస్కారం.
0: సో లిజనర్స్, ప్లాస్టిక్ గురించి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం కదండీ. సో మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు కార్యక్రమంలో మన శ్రోతలందరికీ ఒక మంచి పాటని ప్రసారం చేద్దామమ్మా.
1: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం? ప్లాస్టిక్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సో ప్లాస్టిక్ అనేది భూమిలో కరగని ఒక పెద్ద శాపం అనుకుంటున్నాం కదా, కానీ అదే ప్లాస్టిక్ ని శాపంగా కాకుండా ఒక వరంగా మార్చడానికి ప్రపంచ వ్యాప్తంగా కొందరు శాస్త్రవేత్తలు, సృజనాత్మకత ఉన్న మనుషులు భలే వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ ఉన్నారు.

0: మనం పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లేయడం, ప్లాస్టిక్ బాటిళ్లతో ఇళ్లు కట్టడం లాంటి అద్భుతాలు ఇప్పుడు నిజం అవుతూ ఉన్నాయి.
1: ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు వేయడమా? వినడానికి భలే వింతగా, సృజనాత్మకంగా ఉంది. మరి అసలు ప్లాస్టిక్ రోడ్లేంటి? దీని వెనుక ఉన్న టెక్నాలజీ చెప్తే మన రేడియో విష్ణు శ్రోతలు కూడా భలే థ్రిల్ అవుతారనుకో. ఈ ప్లాస్టిక్ రోడ్ల సాంకేతికత వెనుక ఉంది మరెవరో కాదు, మన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త రాజగోపాలన్ వాసుదేవన్ గారు. మరి ఇన్ని ప్రపంచమంతా గౌరవంగా ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తోంది. ఆయన కనుగొన్న టెక్నాలజీ ప్రకారం మనం వాడి పారేసే ప్లాస్టిక్ కవర్లు, చిప్స్ ప్యాకెట్లను చిన్న ముక్కలుగా కట్ చేసి రోడ్డు వేసి తారుతో మిక్స్ చేస్తారు. ఇలా చేయడం వల్ల రోడ్ల ఖర్చు తగ్గడమే కాదు, ఆ రోడ్లు సాధారణ రోడ్ల కంటే చాలా బలంగా ఉంటాయి. మరి వర్షపు నీటికి అస్సలు పాడవం. మన దేశంలో ఇప్పటికే 1000 కిలోమీటర్ల ప్లాస్టిక్ రోడ్లు వేశారు. మరి నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో అయితే ప్లాస్టిక్ వ్యర్థాలతో రెడీమేడ్ ప్లాస్టిక్ రోడ్ బాక్స్ తయారు చేసి లెగో బాక్స్ లాగా ఒకదానికొకటి అమర్చి రాత్రికి రాత్రి రోడ్లు, సైకిల్ ట్రాక్లు నిర్మిస్తున్నారు.
0: అబ్బా, ఎంతటి అద్భుతమైన సృజనాత్మకతో కదా, చెత్త అనుకున్న దాన్ని తెచ్చి రోడ్డు మార్గాలుగా మార్చడం నిజంగా గ్రేట్. మరి ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో ఏవో ఉపయోగపడే వస్తువులు వింతలు చేస్తూ ఉన్నారు. ఈ ప్లాస్టిక్ బాటిళ్లని రీసైకిల్ చేయడానికి జనాలు తమ క్రియేటివిటీకి పదును పెడుతూ ఉన్నారు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో, అలాగే మన దేశంలోని కొన్ని గ్రామాల్లో ప్లాస్టిక్ బాటిళ్లలో ఇసుక లేదంటే ప్లాస్టిక్ కవర్లని గట్టిగా నింపి వాటిని ఇటుకల్లాగా వాడుతూ ఉన్నారు. ఆ బాటిళ్లతో ఏకంగా ఇళ్లు, స్కూల్ కాంపౌండ్ గోడలు కట్టేస్తూ ఉన్నారు. ఇవి సిమెంట్ ఇటుకల కంటే గట్టిగా భూకంపాలను కూడా తట్టుకునేలా ఉంటున్నాయట. మన ఇళ్లలో స్థలం లేకపోతే ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను మధ్యలోకి కట్ చేసి అందులో మట్టి నింపి ఒకదానికొకటి తాడుతో కట్టి గోడలకి వేళ్లాడదీస్తూ ఉన్నారు. అందులో చిన్న చిన్న మొక్కలు పెంచుతూ ఇళ్లని అందమైన నందనవనాల్లా మారుస్తూ ఉన్నారు.
1: వండర్ఫుల్ టెక్నాలజీ. మనం తాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని కరిగించి వాటితో నూలు లాంటి దారాలు తీసి అద్భుతమైన స్పోర్ట్స్, టీషర్ట్స్, షూస్ తయారు చేస్తున్నాయి పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీలు. మన భారత క్రికెట్ టీం జెర్సీలు కూడా కొన్నిసార్లు ఇలాంటి రీసైకిల్ ప్లాస్టిక్ తోనే తయారవుతున్నాయి. మరి సృజనాత్మకత తోడైతే పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని కూడా మనకు ఉపయోగపడే ఒక అద్భుతమైన వనరుగా మార్చవచ్చని ఇవన్నీ వింటుంటే అర్థమవుతోంది. మరి ప్లాస్టిక్ ని శాపంగా మార్చాలా లేదా మన సృజనాత్మకతతో వరంగా మార్చాలా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మరి ప్లాస్టిక్ ను ఇష్టం వచ్చినట్లు పారేయకుండా వీలైతే దాన్ని ఇలాంటి క్రియేటివ్ పనులకి ఎలా రీసైకిల్ చేయాలో ఆలోచిద్దాం. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకుందాం.
0: ఈ ప్లాస్టిక్ రోడ్లు, సృజనాత్మకత ఆవిష్కరణలు వినడానికి భలే ఉన్నాయి, కానీ మన నిత్య జీవితంలో కొందరు జనాలు చేసే పనులు చూస్తుంటే మాత్రం భయం వేస్తుంది అనుకో. ఈ మధ్యకాలంలో చాలా మంది హోటళ్లకు వెళ్లి వేడివేడి టీ లేదంటే కాఫీని ప్లాస్టిక్ కవర్లలో పార్సిల్ చేయించుకుని భలే వెచ్చలు విడిగా ఇంటికి పట్టుకెళ్తూ ఉన్నారు. అసలు ఏ మాత్రం ఆలోచించకుండా వాళ్ళు చేస్తున్న ఈ చిన్న పని వాళ్ల కుటుంబాల ఆరోగ్యానికి ఎంతటి ఘోరమైన ప్రమాదమో తెలిస్తే అసలు ఆ ప్లాస్టిక్ కవర్ ని ముట్టుకోవడానికి కూడా భయపడతారనుకో.
1: అవునన్నయ్య, మరి నేను కూడా చాలా చోట్ల చూసా, ఆ వేడివేడి టీ పోయిగానే ఆ ప్లాస్టిక్ కవర్ కాస్త మెత్తబడి సాగిపోతూ ఉంటుంది. అసలు అలా వేడివేడి వస్తువులను ప్లాస్టిక్ కవర్లలో పోయడం ప్రమాదం. మరి ప్లాస్టిక్ కవర్లలో బిసినాల్ ఏ టాలెట్స్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఎప్పుడైతే 100 డిగ్రీల వేడితో ఉన్న టీ లేదా కాఫీని ఆ కవర్లలో పోస్తామో ఆ వేడికి ప్లాస్టిక్ లోని కెమికల్స్ కరిగి మనం తాగే టీలో కలిసిపోతాయి. దీన్నే కెమికల్ లెచింగ్ అంటారు. ఆ రసాయనాలతో కూడిన టీని మనం తాగడం వల్ల క్యాన్సర్, లివర్, దెబ్బతినడం, థైరాయిడ్ సమస్యలు మరియు చిన్నపిల్లల్లో హార్మోన్ల అసమతుల్యత లాంటి భయంకరమైన రోగాలు వస్తాయి. మనం అమృతంలా తాగే ఆ ఉదయం టీ ప్లాస్టిక్ కవర్ పుణ్యమా అని ఒక స్లో పాయిజన్ లా మారిపోతుంది.
0: ఎంత ఘోరమో కదా, ఫ్లాస్క్ లేదంటే ఒక స్టీల్ క్యారేజీ ఇంటి నుంచి పట్టుకెళ్ళడానికి బద్దకించి మన చేతులతో మనమే రోగాల్ని కొను తెచ్చుకుంటూ ఉన్నామన్నమాట. మరి పెద్దవాళ్ల సంగతి సరే, రేపటి పౌరులైన మన పిల్లలకి చిన్నతనం నుంచే ఈ ప్లాస్టిక్ భూతం గురించి ఎలా అవగాహన కల్పించాలి, వాళ్లలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి?
1: మరి మొక్కై వంగనిది మానే వంగుతుందా? అందుకే పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్ గా నేర్పించాలి. పిల్లలు స్కూల్కి వెళ్లేటప్పుడు వాళ్ళకి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు బదులు చక్కని స్టీల్ బాటిళ్లు, స్టీల్ లంచ్ బాక్సులే అలవాటు చేయాలి. పిల్లల పుట్టినరోజు వేడుకల్లో ప్లాస్టిక్ డెకరేషన్ వస్తువులు, ప్లాస్టిక్ గిఫ్ట్ ప్యాకింగ్లను పూర్తిగా తగ్గించి వాళ్లతోనే పేపర్ క్రాఫ్ట్ చేయించాలి. వచ్చే పిల్లలకి రిటర్న్ గిఫ్ట్ గా చిన్న మొక్కలు ఇవ్వడం అలవాటు చేస్తే వాళ్లకు ప్రకృతిపై ప్రేమ అనేది పెరుగుతుంది. రాత్రిపూట కథలు చెప్పేటప్పుడు ప్లాస్టిక్ కవర్లు తిని ఆవులు, సముద్రంలో తిమింగిలాలు ఎలా బాధపడుతున్నాయో చెప్తే

0: వాళ్ళ మనసుల్లో అది బలంగా నాటుకుంటుంది. అప్పుడు వాళ్ళే మనల్ని ప్లాస్టిక్ వాడకుండా ఆపుతారు.
1: పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు కాబట్టి మొదట తల్లిదండ్రులుగా మనం మారాలి. హోటల్కి వెళ్ళి టీ తెచ్చుకోవాలంటే గర్వంగా ఇంట్లోంచి ఒక స్టీల్ గిన్నె లేదంటే ఫ్లాస్క్ పట్టుకెళ్ళాలి తప్ప ప్లాస్టిక్ కవర్లలో తెచ్చుకుని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు.
0: పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇది కేవలం సామెత కాదు, ప్రకృతి మనకు నేర్పిస్తున్న పరమ సత్యం. మనం ప్రకృతికి ఏదిస్తే అది మనకు వడ్డీతో సహా తిప్పిస్తుంది. మనం దానికి పచ్చదనాన్ని ఇస్తే అది మనకు స్వచ్ఛమైన గాలిని ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే మనం దానికి ప్లాస్టిక్ వ్యర్థాలను ఇస్తే అది తిరిగి మనకు రోగాలను విపత్తులను బహుమతిగా ఇస్తుంది.
1: ఒకప్పుడు నదులు కాలువలు సముద్రాలు అంటే స్వచ్ఛమైన నీళ్లతో అలల సవ్వడితో కళకళలాడేవి. కానీ ఈ రోజు ఏకంగా లక్షల కోట్ల ప్లాస్టిక్ బాటిళ్లు కవర్లు వ్యర్థాలతో మన జలవనరులన్నీ నిండిపోయాయి. నీటి ప్రవాహాలు కాస్త ప్లాస్టిక్ నదుల్లా మారిపోయాయి. వర్షాలు పడినప్పుడు ఆ ప్లాస్టిక్ అంతా కొట్టుకొచ్చి కాలువల ముఖద్వారాల దగ్గర సముద్ర తీరాల్లో కొండలు కొండలుగా పేరుకుపోతుంది.
0: ఇక చిత్రమైన విషయం ఏంటంటే మన ఇళ్లలో వాడి పారేసే ఆ ప్లాస్టిక్ బాటిల్ సముద్రంలో ఉండే తిమింగిలాలు చేపల పొట్టల్లోకి చేరుతుంది. సముద్ర జీవులన్నీ ఆ ప్లాస్టిక్ ను ఆహారం అనుకుని తిని శ్వాస ఆడక లక్షల సంఖ్యలో చనిపోతున్నాయి. మరంతటితో ఆగకుండా ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రపు నీటిలో నలిగిపోయి మైక్రో ప్లాస్టిక్స్ అంటే కంటికి కనిపించని చిన్న చిన్న రేణువులుగా మారిపోతున్నాయి. ఆ మైక్రో ప్లాస్టిక్స్ తిన్న చేపలను మళ్లీ మనుషులమే తింటున్నాం. అంటే మనం సముద్రంలో పడేసిన ప్లాస్టిక్ చెత్త తిరిగి మన ప్లేట్లోని ఆహారంలోకి చేరి మన పొట్టలోకి వస్తుంది. చూసావా, ప్రకృతి మన పాపాన్ని మనకే ఎలా తిప్పికొడుతుందో.
1: వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుందమ్మా. మన నిర్లక్ష్యం మనల్ని ఏ తీరానికి తీసుకెళ్తుంది కదా. అందుకే కాలువలు సముద్రాలు ప్లాస్టిక్ తో నిండిపోవడానికి కారణం ఎవరో కాదు, మనమే. మన టూర్కి వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు సరదాగా తాగి పారేసే ఆ ఒక్క బాటిలే రేపు ఒక పెద్ద పర్యావరణ సంక్షోభానికి కారణం అవుతుంది. ఎప్పటికైనా కళ్ళు తెరుద్దాం. మన చేతులతో జలవనరుల్ని విషపూరితం చేయకుండా ఉందాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం, మనల్ని మనం రక్షించుకుందాం.
0: ఈ మైక్రో ప్లాస్టిక్స్ విన్నాక కూడా మనం మారకపోతే రేపు మన రాబోయే తరాలకి మనం స్వచ్ఛమైన గాలిని నీటిని కాకుండా కేవలం రోగాలను ప్లాస్టిక్ కొండలను మాత్రమే ఆస్తిగా ఇచ్చిన వాళ్ళం అవుతాం. ప్రకృతి మనకు జీవాన్నిచ్చింది, కానీ మనం దానికి జడత్వాన్ని ఇస్తున్నాం. నదులు సముద్రాలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడానికి కారణం ఎవరో కాదు, మన బాధ్యత రాహిత్యమే.
1: మన సుఖం అనుకుని వాడుతున్న ఆ ప్లాస్టిక్ కప్ మన పిల్లల భవిష్యత్తుని విషపూరితం చేస్తోంది. పర్యావరణాన్ని కాపాడడం అంటే ఎక్కడో బోర్డర్లోకి వెళ్లి యుద్ధం చేయడం కాదు, బజార్కి వెళ్లేటప్పుడు ఒక గుడ్డ సంచి పట్టుకెళ్లడం, హోటల్ నుండి టీ తెచ్చుకోవడానికి స్టీల్ క్యారేజీ లేదంటే ఫ్లాస్క్ వాడడం. ఇంత చిన్న మార్పును కూడా మనం చేసుకోలేమా చెప్పు.
0: ఖచ్చితంగా చేసుకోగలం, ఆ నమ్మకం అయితే మనకుంది. అందుకే ఈ అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం సందర్భంగా మన రేడియో విష్ణు శ్రోతలందరినీ కోరేది ఒక్కటే, సమస్య మనతోనే మొదలైంది కాబట్టి పరిష్కారం కూడా మనతోనే సాధ్యం కావాలి. చట్టాలు మనల్ని మార్చలేవు, మన బాధ్యత మాత్రమే మనల్ని మార్చగలదు. ప్లాస్టిక్ కు నో చెప్పడం మన దైనందిన జీవితంలో ఒక అలవాటుగా కాదు, ఒక సామాజిక కర్తవ్యంగా మారుదాం. రేపటి మన పిల్లల భవిష్యత్తు కోసం, పచ్చని ప్రకృతి కోసం మన ఇళ్ల నుంచే ప్లాస్టిక్ రహిత విప్లవానికి శ్రీకారం చుడదాం. పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. మనం మాట్లాడుకున్న ఈ పర్యావరణ హితాలు, సామాజిక ముచ్చట్లు మరి అందరి ఇళ్లల్లో మనసుల్లో ఒక గొప్ప చైతన్యాన్ని మార్పును తీసుకొస్తాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ తిరిగి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫీట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం

ఇతర సెలవు దినములు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు కలిసాం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
3: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
2: ఫోన్ 0881622345.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, అడిగే విధానంలో వినయం ఉంటే వచ్చే సమాధానం సంస్కారంతో వస్తుంది. మాటల్లో గౌరవం ఉంటే మనుషుల్లో దూరం ఉండదు. మరి మనిషి విలువ అతని స్థాయిలో కాదు, అతను మాట్లాడే తీరులో తెలుస్తుంది. ఎదుటివారిని చిన్న చూపు చూడకపోవడమే నిజమైన సంస్కారం. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, అడిగే విధానంలో వినయం అనేది ఉంటే వచ్చే సమాధానం సంస్కారంతో వస్తుంది. మరి మాటల్లో గౌరవం ఉంటే మనుషుల్లో దూరం ఉండదు. మరి మనిషి విలువ అతని స్థాయిలో కాదు, అతను మాట్లాడే తీరులో తెలుస్తుంది. ఎదుటివారిని చిన్న చూపు చూడకపోవడమే నిజమైన సంస్కారం. ఏమంటారు? ఓకే లిజినెస్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇకలా ఈ నడమని కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి నేడు ఎంతోమంది పూజల ఆర్భాటంలో మహాలక్ష్మిని వెతుకుతున్నారు, కానీ ఆమె కన్నీరు తుడిచే కరుణలు, నిజాయితీగా సంపాదించిన ప్రతి రూపాయలు పంచుకునే ప్రతి

చిరునవ్వులు నివసిస్తుంది. ధనం ఇవ్వమని అడగడం మానవుని వరం కావచ్చు, కానీ ధర్మంగా జీవించడం మన బాధ్యత. అదే సేవగా మారినప్పుడు మహాలక్ష్మి కటాక్షం ఇంటనే కాదు హృదయాన్ని కూడా ఐశ్వర్యవంతం చేస్తుంది అంటున్నారు. అలానే ఒక చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి మంత్ర పుష్పం అంటే ఏంటి, దాని విశేషం ఏంటి తెలుసుకుందామా. మరి సాధారణంగా పుష్పం అనే దానిని పూజలో ఉపయోగించినప్పుడు ఈశ్వరుడు మనకు చెవులు ఇచ్చినందుకు ఆయనకు మనం చెప్పే కృతజ్ఞతకు సాధనంగా వాడతాం. మరి కన్నిచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాం. నాలుక ఇచ్చి రుచి చూసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడతాం. స్పర్శ ఇచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తాం. మరి పంచేంద్రియాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. వాసన చూసే అధికారం ఇచ్చాడు ముక్కుతో. మరి ధూపం వేస్తాం, చెవులిచ్చాడు, ఎన్నో ఉపకారాలు పొందుతున్నాం, అందుకని పువ్వులతో పూజ చేస్తున్నాం. మరి వినడానికి పువ్వుకు సంబంధం ఏంటి అంటే తుమ్మెదల యొక్క ధ్వనులన్నీ కూడా పువ్వుల కోసం. పువ్వు దగ్గరకు వెళ్ళి తేనె తాగేటప్పుడు ధ్వనులన్నీ ఆగిపోతాయి కాబట్టి ధ్వనులు చెవుల ద్వారా వింటున్నాం కాబట్టి దానికి కృతజ్ఞతగా పువ్వులు వాడతాం. మరి అంతేకాదు, పువ్వు జ్ఞానానికి గుర్తు. జ్ఞానం కలిగితే వికాసం కలుగుతుంది, బుద్ధి వికసిస్తుంది జ్ఞానం చేత. అందుకే పూజ చేసేటప్పుడు పువ్వు చిట్ట చివర చేతిలో పువ్వులు పట్టుకుని లేచి నిలబడతాం. పూజ చేసేటప్పుడు కూర్చుంటాం, అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం. అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వులను మంత్ర పుష్పం అంటారు. అంటే మంత్రం అనే పుష్పం ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి పుచ్చుకున్నాను, అనుభవంలోకి వచ్చేటట్లు చెయ్యమని అడగడానికి పువ్వు అనేది ఈశ్వరుడి పాదం మీద పెట్టడం, అది మంత్రపుష్పం. మరి మంత్రపుష్పం ప్రారంభం చేస్తూనే ఒక మాట చెప్తాం, నాణ్య పందాయ నాయ విద్యతి. అంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఇంకొక మార్గం లేదు. నీ ఎదురుగుండా పెట్టి నువ్వు ఇప్పటి వరకు ఎవరిని పూజ చేసావో, అసలు వాడు ఎక్కడుంటాడో నువ్వు తెలుసుకుంటే అదొక్కటే వాడిని తెలుసుకునే మార్గం. ఎక్కడున్నాడు అంటే హృదయం చాప్యదో ముఖం. యోగ విద్యను కలిగిన వాడు తెలుసుకుంటాడు. వంగిన తామర మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అది నాభ్యాం ఉపతిష్టతి. అంటే చిటికిన వేలు బొడ్డులో పెట్టుకుని బ్రొటన వేలు పైకి పెడితే బ్రొటన వేలు ఎక్కడ తగులుతుందో ఆ వంగిన మొగ్గ అక్కడికి వస్తుంది. దాని చివర ఒక చిన్న బిందు ఉంటుంది, నీవార సూక వత్తన్వి పీతాభాస్తవ్య రూపమహా తస్య మధ్యే. మధ్యలో ఒక చిన్న ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. ఆ కాంతి, ఆ వెలుగు ఊర్ధ్వమూల మదస్సాయి. దాని కాంతి పైకి కొడుతుంది, కిందకి కొడుతుంది, పక్కకు కొడుతుంది. ఆ కాంతి ఏదో అది జీవుడు. స బ్రహ్మ స శివ స హరిహి సేంద్ర సూక్షర పరమస్వరాట్. ఏ పేరు పెట్టి పిలు అభ్యంతరం లేదు, కానీ ఆ వెలుగు ఉన్నది అది పరమాత్మ. మరిది ఎక్కడుంది? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ. కాబట్టి నిజంగా ఈశ్వరుణ్ణి చూడాలంటే కళ్ళు తెరిస్తే కనబడటం కాదు, కళ్ళు మూతలు పడి అంతర్ముఖత్వంతో లోపలికి ధ్యానంలో ప్రయాణం చేస్తే వెలుగులకు వెలుగైన వెలుగు కనబడుతుంది, ఆయన ఈశ్వరుడు. మరి సమస్త ప్రాణికోటి యందు హృదయ క్షేత్రంలో వెలుగుతున్నాడు కాబట్టి ఆ తొడుగుకు ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది. అది లేనినాడు ఆ తొడుగు శవం, అది ఉన్ననాడు ఆ తొడుగు శివం. మరి ఆకలి దానివల్లనే వస్తుంది, ఆకలి తీరింది దానివల్లే. మరి జ్ఞాని ఎలా చూస్తాడంటే తనలో ఉన్నవాడిని చూస్తూ ఉంటాడు తప్ప ఆయనకి నామరూపాలు కాదు. మరి లోపలున్నది అన్నింటిలో నేనే, తెలుసో తెలియకో ఎక్కడో ఉన్నాడు అని శాస్త్రాలు చెప్పాయో అక్కడే చూపిస్తాడు నేను అని. అంటే ఎవరు? ఆ నేను భగవంతుడు. మరి ఆ నేను అక్కడ ఉంది, నేను నువ్వు. ఈ నేనుకి నువ్వుకి మధ్య స్వార్థం అంతా వస్తుంది. మరి నువ్వు పాడైపోయినా పర్లేదు, నేను బాగుండాలి, కానీ ఇందులో నేను అందులో నేను ఒక్కటే జ్ఞానం. మరి ఇక తారతమ్యలు అనేవి లేవు, భేదాలు లేవు, అంతటా ఉన్నది పరబ్రహ్మమే. అప్పుడు బ్రహ్మ సత్యం జగన్ విద్య ఉన్నది ఒక్కటే, అది ఎరుకలకు వస్తుంది. అద్వితీయం రెండవది లేదు, అద్వైతం రెండు

దానిది ఒక్కటి. ఒక్కటి అంటే అది ఒకటి, ఇది ఒకటి అని అంటారేమో, అని రెండు కానిది అంటారు. ఆ అద్వితీయానుభూతిలోకి వెళ్ళడానికి ఇదొక్కటే సాధనం, అందుకు అది మంత్రపుష్పం. ఇది మననాత్రాయతే అంటే ఎంత ఆలోచించి సాధనలోకి తెచ్చుకుంటావో అంత గొప్పగా అద్వైతానుభూతిలో నిన్ను పెట్టగలదు. అందుకని పూజ యందు చివరి భాగమై జ్ఞాన కటాక్షమై మంత్రపుష్పం అయ్యింది. మరి ఇది నా అంత నేను నిలబడితే రాదు, భగవంతుని అనుగ్రహం ఉంటే వస్తుంది. కాబట్టి ఆ వికాసనాన్ని నాకు ఇవ్వు అని విన్నదాన్ని పట్టుకుని ప్రయత్నం కోసం అనుగ్రహం కోసం అడగడం, ఆ పువ్వు భగవంతునికే సమర్పించి నమస్కరించడం. అందుకే పూజ చివరలు మంత్రపుష్పం, పూజ అంతర్భాగంలో పుష్పార్చన అనేవి. లిజినెస్, మరి ఈ మంత్రపుష్పం గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేము అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు నటులు ఎస్వి రంగారావు గారు జయంతి, వారికి నివాళి అర్పిస్తూ లక్ష్మీ నివాసం చిత్రం నుండి ధనమీర అన్నిటికీ మూలం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలండి ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి నైవేద్యం ప్రత్యక్షంగా తిని శ్రీకృష్ణుని గుడి, మరి సర్వ గ్రహదోషాలు తొలగించి శ్రీకృష్ణుడట, తెలుసుకుందాం.

మరొక దేవాలయంలో. భగవంతుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగాని ఆయన పూజిస్తారట. అంటే సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగాని మాయమవుతుందట. మరి గ్రహణ సమయంలో కూడా తెరచి ఉండే కేరళలోని ఏకైక దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం కొట్టాయం. మరి అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తూ ఉంటారు. మరి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఆకలితో ఉంటారు. ఇక్కడ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామివారికి మహానైవేద్యాన్ని సమర్పిస్తారు. మరి సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం కొంచెం తగ్గుతూ ఉండటం తరచుగా గమనిస్తూ ఉంటారు. ఇక స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. అదేవిధంగా అందరూ చూస్తుండగానే ప్రసాదం మాయమవుతుంది. మరి గుడి తెల్లవారుజామున 2 గంటలకు తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాల్లో అభిషేకం అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. కానీ ఈ దేవాలయంలో తెరచిన వెంటనే నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం అలంకరణ చేస్తారు. నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైన ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు. ఏదైనా కారణం చేత తాళం పనిచేయకపోయినా తాళం పోయినా గొడ్డలితో తాళాన్ని పగలగొట్టడం ఇక్కడి ఆనవాయితీ. మరి కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదాన్ని పంచుతారు. మరి ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడు ఆకలితో వెళ్ళకూడదు అని ఇక్కడ నియమం. అందుకే అర్చక స్వాములు ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకుని వారు ఉన్నారా అని గట్టిగా పెద్దగా అరుస్తారు. మరి కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదిలి కొన్ని ఇంచులు కిందకు దిగడం మనం చూడొచ్చు. మరి పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మోయడం వలన ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడం వలన ఈ దేవాలయాన్ని గ్రహణ సమయంలోనే కాదు మరి ఎప్పుడూ ముయ్యరు. మరి గ్రహణ సమయంలో ఈ దేవాలయంలో శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే మరి దోషాలనేవి తొలగిపోతాయట. మరి గ్రహ దోషాలు, గ్రహణ దోషాలు, రాహుకేతు దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారంలో నష్ట దోషాలు, వివాహ దోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే మరి ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి పూజిస్తే దోషాలనేవి నివారింపబడతాయి. బ్రహ్మ రుద్రాది దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, శ్రీకృష్ణ భగవానుడి సేవకులు కనుక ఇక్కడి కృష్ణ భక్తులకు ఎటువంటి జాతక దోషాలు

నుండి సుబ్రమణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు, నమస్తే మామ అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు మా కోసం బందిపోటు చిత్రం నుండి ఊహలు గుసగుసలాడనే పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకుంటే చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0818162234.

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. మరి అలానే ఇందాక మనం మరి కొట్టాయిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయం గురించి తెలుసుకున్నాం కదండి. మరి కేరళలోని ఏకైక దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయిల గురించి తెలుసుకున్నాం కదా. మరి స్వామివారిని దర్శిస్తే అన్ని రకాల దోషాలు పోతాయి అని చెప్పనుకున్నాం కదా. మరి ఎలాగూ కృష్ణుని ఆలయం గురించి తెలుసుకున్నాం కాబట్టి మరి కృష్ణుని గురించి మరొక టాపిక్ మాట్లాడుకుందాం. మరి శ్రీమద్ భాగవతం ప్రకారం కంసుడిచే పంపబడిన అగాసురుని వధగట్టం చాలా అద్భుతమైంది. మరి అగాసురుని రూపం ఏ విధంగా ఉంటుంది అంటే, అగాసురుడు ఒక భయంకరమైన పర్వతాకారంలో ఉన్న అజగరం, అంటే ఒక పెద్ద కొండ చిలువ రూపాన్ని ధరించి వచ్చాడు. మరి రోడ్డుపై తన నోరు తెరిచి పడుకున్నాడు. మరి వాని రూపం ఎంత భీకరంగా ఉందంటే, వాని క్రింది పెదవి భూమిని, పై పెదవి ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉంది. ఇక వాని యొక్క దవడలు కొండ గుహల్లా ఉన్నాయి. ఇక వాని కోరలు పర్వత శిఖరాల్లా, నాలుక ఒక పెద్ద రహదారిలా కనిపించాయి. ఇక వాని యొక్క శ్వాస వేడి గాడుపుల్లా, కళ్ళు అడవి మంటల్లా ప్రజ్వరిల్లాయి. మరి గోపబాలురు ఆడుకుంటూ అగాసురుడు పడుకున్న చోటుకు వచ్చారు. మొదట వారు అది ఒక వింత గుహ అనుకున్నారు. ఒకవేళ ఇది ఏదైనా జంతువైతే మన శ్రీకృష్ణుడు ఉన్నాడుగా, చంపేస్తాళ్లే అనే ధీమాతో ఆటపాటలతో ఆ కొండ చిలువ నోట్లోకి గుహ అనుకుని ప్రవేశించారు. మరి అగాసురుడు తన శ్వాస ద్వారా వచ్చే గాలిని లోపలికి లాగడం వల్ల ఆ గాలి వేగానికి గోపబాలురు, దూడలు అన్నీ కూడా వారి నోట్లోకి కొట్టుకుపోయాయి. అయితే కృష్ణుడు ఇంకా బయటే ఉండటంతో కృష్ణుణ్ణి కూడా మింగాలని ఆశతో అగాసురుడు అప్పటి వరకు నోరు మూయకుండా వాళ్ళను నమలకుండా అలానే ఉండిపోయాడు. మరి శ్రీకృష్ణుడు ఆ నోట్లోకి ఎలా వెళ్ళాడు అంటే, తన స్నేహితులు, దూడలు ఆ రాక్షసుడి నోటి చిక్కుకున్నారని గ్రహించిన శ్రీకృష్ణుడు వారిని రక్షించడం కోసం తానే స్వయంగా ఆ అగాసురుని నోట్లోకి ప్రవేశించాడు. మరి కృష్ణుడు లోపలికి వెళ్ళగాని అగాసురుడు మరందరినీ కూడా, అంటే అగాసురుడు ఆనందంతో తన నోటిని గట్టిగా మూసేశాడు. అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణుడి గురించి వెయిట్ చేస్తున్నాడనమాట, ఎప్పుడైతే శ్రీకృష్ణుడు మరి నోటిలోకి ప్రవేశించాడో లోపలికి వెళ్ళగాని అగాసురుడు ఆనందంతో తన నోటిని గట్టిగా మూసేశాడు. మరి అగాసురుణ్ణి కృష్ణుడు ఎలా చంపాడు అంటే, రాక్షసుడి నోటులోకి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు తన లీలల్ని ప్రారంభించాడు. మరి మొట్టమొదటిది శరీరాన్ని విస్తరించడం. మరి కృష్ణుడు అగాసురుని గొంతు భాగంలో ఉండి తన శరీరాన్ని విపరీతంగా పెంచడం, అంటే విశ్వరూపంలా విస్తరించడం మొదలుపెట్టాడు. ఇక రెండవది శ్వాస ఆడకుండా చేయడం. మరి కృష్ణుడి యొక్క శరీరం పెరిగే కొద్దీ అగాసురుని యొక్క గొంతు పూడుకుపోయింది, మనకి శ్వాస ఆడటం పూర్తిగా ఆగిపోయింది. ఇక మూడు ప్రాణవాయువు పెద్దలవడం. మరి ఊపిరాడక అగాసురుని కళ్ళు బయటకు వచ్చాయి. చివరికి వాని తల బద్దలై బ్రహ్మరంధ్రం గుండా ప్రాణాలు బయటకు పోయాయి. మరి అగాసురుడు మరణించిన తర్వాత శ్రీకృష్ణుడు తన అమృత హస్తంతో మరి మూర్చపోయిన గోపబాలులను, దూడలను బతికించి అందరినీ కూడా సురక్షితంగా ఆ రాక్షసుడి యొక్క కడుపులో నుండి బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత అగాసురుని యొక్క ఆత్మ ఒక దివ్యమైన తేజస్సుగా మారి శ్రీకృష్ణుల్లో లీనమైపోయిందనమాట. ఒక లిస్నర్స్, మరి అగాసురుని గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి జులై 3, మరి నాకు సినిమా పరిశ్రమలు వారి వారి నటనా చాతుర్యంతో మనల్ని ఎంతగానో అలరిస్తూ ఆకట్టుకునేటటువంటి నటీనటులందరూ ఇష్టమే. అయితే నటుల్లో మరి సామర్ల వెంకట రంగారావు గారు, అనగా ఎస్వి రంగారావు గారన్న, నందమూరి తారక రామారావు గారన్న, మరి నటీమటల్లో పాలువై భానుమతి గారన్న, మరి సారడే ఎస్ వరలక్ష్మి గారన్న నాకు మరింత ఇష్టం, మరింత అభిమానం అంటున్నారు. మరి అలానే వయసులో మరీ పెద్ద వ్యత్యాసం లేకపోయినా మహానటులైన ఎన్టీఆర్ గారికి, ఏఎన్ఆర్ గారికి తండ్రిగా అత్యద్భుతమైన నటనను కనబరిచే ఎస్వీఆర్ గారంటే నాకు మన భీమవరం రేడియో విష్ణు ప్రసారాలలో అలా ప్రసారాల్లో ఇందుగలడు అందలేడని సందేహం వలదు చక్ర సర్వంతర్యామి. మరి అలానే మా విజయ బంగారు తల్లి చేసేటటువంటి సరదాగా కార్యక్రమం ఎంత ఇష్టమో అంత ఇష్టం అని చెప్పంటున్నారు. మరి అలానే ఎస్వి రంగారావు గారు ఆగర్భ శ్రీమంతునిగా నటించిన, కడు పేదవానిగా నటించిన, సాత్

కీలకమైన పాత్ర పోషించిన నేపాల మాంత్రికుడిగా, రావణాసురుడిగా, కీచకుడిగా, హిరణ్యకశిపుడిగా ఇలా ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో ఇమిడిపోయి పురాణ పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వరుడు పాత్రలు పోషించిన ఎన్టీఆర్ గారిని చూసి ఈయన ఎన్టీఆర్ గారినా లేదా ద భగవంతుడా అనిపించినట్లుగా ఎస్వీఆర్ గారి నటనను చూస్తుంటే వారి ధరించిన పాత్రను చూస్తున్నామా అనిపించేలా ఉంటుంది అంటున్నారు. మరి ఎస్వీఆర్ గారి విశ్వ నట విశ్వరూపం, అందుకే వారిని నర్తనశాల చిత్రంలో కీచకుని పాత్రలు వారి నటకు గాను మరి జగర్తలా దిశల్లో ఆయన ఎంతో ఘనంగా సన్మానించడం జరిగింది అని చెప్పేసి అని అంటున్నారు. మరి అలానే ఎస్వి గారు నటులు మాత్రమే కాదు దర్శక నిర్మాతలు కూడా అంటున్నారు. దర్శక నిర్మాతగా తీసిన బాంధవ్యాలు, చదరంగం చిత్రాలు, మంచి కథాంశాలు గల చిత్రాలు, అవి సంపూర్ణంగా సొంతంగా తీసిన చిత్రాలైతే ఏసీ త్రిలోక్ చంద్ర గారి దర్శకత్వంలో భాగస్వామ్యంగా వారు తీసిన నాది ఆడజన్మే వంటి మరికొన్ని చిత్రాలు అద్భుతమైన చిత్రాలుగా పేరు సంపాదించాయి అని చెప్పి అంటున్నారు. అలానే మరి వారి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ కూడా చాలా చక్కగా ఉంటాయి అని చెప్పేసి అని అంటున్నారు. మరి అదే నెలలో మరణించిన వారందరూ కూడా ఉన్నారు అని చెప్పి అంటున్నారు. మన ఎస్వి రంగారావు కూడా మరి జూలై 3, 1918లో పుట్టి మరి జూలై 18, 1974లో స్వర్గస్థులయ్యారు అని చెప్పేసి అని అంటున్నారు. మరి వారు మనకి భౌతికంగా దూరమైన వారు నటించిన చిత్రాల్లో ఎప్పటికీ కూడా మన మధ్య ఉంటారు అని చెప్పి అంటున్నారు. ఈ సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ ఘటోత్కచుని పాత్రలో అత్యద్భుతంగా తన నటన కనబరిచిన మాయాభర్జ చిత్రం నుండి మాధోపెద్ది సత్యం గారు ఆలపించిన ఘంటసాల గారి సంగీత సారథ్యంలో పింగళి నాగేశ్వరరావు గారి సాహిత్యం వివాహ భోజనంబు వింతైన వంటకంబు అని చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. అలానే మీరు ముందు మాటగా తెలియజేసిన మాట చాలా చక్కగా ఉంది అని చెప్పి అంటున్నారు. ఒక మనిషి యొక్క గొప్పతనం వారి స్థాయిలో కాదు, వారి మాటలోనే ఉంటుంది, మాట్లాడే వారి తీరులో ఉంటుంది. మాట అనేది ఒక బలమైనటువంటి ఆయుధం కంటే గొప్పదన్న విషయం చాలా చక్కగా తెలియజేశారు అని చెప్పేసి అని అంటున్నారు. అలానే మన మంచి మాట, మరి మన మాట మంచిగా గౌరవప్రదంగా ఉంటే వారితో కుటుంబ సభ్యులు, తోటి స్నేహితులు, చివరకు మనకు పరిచయం లేని అపరిచితులు సహితం మనకు చీర పరిచయాలుగా మారిపోతారు అని చెప్పి అంటున్నారు. అలానే మంత్రపుష్పం కోసం చాలా చక్కగా వివరించారు అని చెప్పేసి అని అంటున్నారు. అలానే మరి శ్రీకృష్ణుని దేవస్థానంలో స్వామివారికి అర్పించిన నైవేద్యం కోసం చాలా చక్కటి వివరాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అని అంటున్నారు. మరి అలానే మీరు ఈ విషయం తెలియపరుస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం గుర్తుకొచ్చింది అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అక్కడ పానకాల స్వామిగా పూజలు అందుకుంటున్న స్వామివారు మనం ఆయనకు నైవేద్యంగా సమర్పించుకున్న పానకం సగం స్వీకరించి సగం మనకు ప్రసాదంగా ఉంచుతారు. అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మన కార్యక్రమం పేరు సరదాగా కాసేపు అయినప్పటికీ మరి కార్యక్రమంలో ఎన్నో ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలు కూడా చాలా చక్కని విషయాలు తెలుస్తున్నాయని చెప్పేసి అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మరి ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, హ్యాపీ ఫ్రైడే అంటున్నారు. మరి ప్రోగ్రామ్ అయితే వింటున్నాం. అలానే ఈరోజు మా కోసం స్వప్న చిత్రం నుండి ఇదేనా మొదటి ప్రేమలేఖ అనే చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి మన కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మస్ వెంకటాచారి గారు, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి లంకేశ్వరుడు చిత్రం నుండి జుమ్మని కొండగాలి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం విజయ మామికి, తోటి వ్యాఖ్యాతలకు, మరి విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలకి అందరికీ కూడా శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మరి అగాసురుడు గురించి మా పిల్లలు ప్రతిరోజు కూడా టీవీలో చూస్తూ ఉంటారు మేడం అంటున్నారు. అలానే శ్రీకృష్ణ దేవాలయం గురించి కూడా చాలా చక్కని విషయాలు తెలియజేశారు, చాలా చాలా సంతోషం అంటున్నారు. ఈ సందర్భంగా మాకోసం ఒక చక్కని పాటను ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి హైదరాబాద్ చందానగర్ నుండి బమిడిపాటి వెంకటేశ్వరరావు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి ప్రోగ్రామ్ అయితే చాలా చాలా బాగుంది అని చెప్పంటున్నారు. మరి కొట్టాయిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ ఆలయం గురించి, అలానే అగాసురుడు గురించి, మరి మంత్రపుష్పం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు అంటున్నారు. అలానే ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు ఈరోజు శుక్రవారం సందర్భంగా. తప్పకుండానండి. ఓకే లిజినెస్, మరి విన్నారు కదా ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో డాడీ కథ వింటారు. అది ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్ రామకృష్ణ నివాసం. ఇల్లంతా మామిడి తోరణాలు, రంగురంగుల పూల అలంకరణలతో కళకళలాడుతూ ఉంది. కారణం, ఆరోజు వాళ్లమ్మాయి సీతకు పెళ్లి చూపులు. రామకృష్ణకి లేకలేక 15 సంవత్సరాలకి పుట్టిన గారాలపట్టి సీత. ఆ పేరొద్దని భార్యా చుట్టాలు, స్నేహితులు ఎంత పోరు పెట్టినా జగదేక సౌందర్యం, పదుగురు మెచ్చిన సౌశల్యం, అంతకుమించి శ్రీరాముడు వంటి కారణజన్ముడికి భార్యగా వెళ్లటం సీతకన్నా అదృష్టవంతులెవరని పట్టుపట్టి మరీ రామకృష్ణ పెట్టిన పేరది. జనకుడు సీతని ఎంత అపురూపంగా పెంచాడో తెలియదు కాని రామకృష్ణకి మాత్రం సీత మేలుకుంటే పగలు, నిద్రపోతే రాత్రి, ఏడిస్తే చీకటి, నవ్వితే వెన్నెల. అంత అల్లారుముద్దగా పెంచుకున్న సీత తన పంచప్రాణాలు అయిన సీతకి పెళ్లి చూపులతో ఇల్లంతా హడావుడిగా ఉండి రామకృష్ణ మాత్రం చేతిలో మెడికల్ రిపోర్టుతో తన పడగదిలో ఒంటరిగా దిగులుగా కూర్చునున్నాడు. 10 రోజుల క్రితం గొంతుపైన చిన్న కాయలా వచ్చి అది నొప్పి లేకుండా ఉండటంతో ఎందుకైనా మంచిదని ఫ్యామిలీ డాక్టర్కి చూపిస్తే చిన్న ముక్క తీసి బయాప్సీకి పంపారు. ఈ విషయం

ఇంట్లో వాళ్ళెవరికీ చెప్పలేదు. ఆ రిపోర్ట్ ఇప్పుడొచ్చింది. అది రామకృష్ణ చేతిలో ఉంది. విప్పడానికి ధైర్యం చాలట్లేదు. తేడా వస్తే తట్టుకునే శక్తి అంతకన్నా లేదు. తనకేమైనా అయితే తన బిడ్డ ఎలా అన్న భయం. కళ్ళు మూసినా తెరచినా సీతే. జనక మహారాజు సీతాదేవి పెళ్లికి స్వయంవరం ప్రకటించి శివధనస్సు ఎక్కుపెట్టి పరీక్ష పెట్టి అందరూ నెగ్గిన రాముడికి సీతచేతిని అందించడంలో పెద్ద కష్టమేమీ లేదు. కాని రామకృష్ణ తన కూతురు సీతకు వరుడి కోసం వెతికిన తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటుంది. సీత అలవాట్లు అభిరుచులకు తగ్గట్టు ఓ 20 పాయింట్ల పట్టిక తయారు చేశాడు. అందులో వరుడి ఎత్తు దగ్గర నుంచి నిద్రలో వచ్చే గురక వరకు, అలవాట్ల నుంచి వ్యసనాల వరకు ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక ఆ పట్టిక పట్టుకుని ఆంధ్ర నుంచి అమెరికా వరకు గాలించాడు. బంధువులు స్నేహితులు చెప్పినవి, మ్యారేజ్ బ్యూరో వాళ్లు సూచించినవి, ఇంటర్నెట్లో గాలించినవి ఒకటా రెండా, ఈ వడపోత కార్యక్రమం సుమారు 2 సంవత్సరాలు సాగింది. ఆఖరికి రామకృష్ణ ఫోన్ అంటేనే హడలిపోయే స్థితికి బంధువులు స్నేహితులు మ్యారేజ్ బ్యూరో వాళ్లు వచ్చేశారు. మొత్తం మీద యజ్ఞంలో హవిస్సు అందుకున్న దేవతలా ఓ వరుడు 20కి 19 పాయింట్లు తెచ్చుకుని విజేతగా నిలిచాడు. పేరు రాముడు కాదు కాని మాధవుడు. అందరూ మాధవ అంటారు. ఈరోజు ఆ అబ్బాయి సీతను చూసుకోవడానికి వస్తున్నాడు. ఏదో గుర్తొచ్చిన వాడిలా పక్కనున్న తెల్ల కాగితం తీసుకుని తనకి కాబోయే అల్లుణ్ణి ఉద్దేశించి రాయటం మొదలుపెట్టాడు. చిరంజీవి మాధవ్కి రామకృష్ణ రాయనిది. ఆన్లైన్ చాటింగ్లు, వెబ్కామ్లు, సెల్ఫోన్లు ఉన్న ఈ కాలంలో పాత చింతకాయ పచ్చడిలా ఈ ఉత్తరాల గొడవ ఏమిటా అని చదవకుండా చించేయకు. నా తల్లి సీత గురించి, నేను పెంచిన వైనం గురించి నీకు 4 ముక్కలు తెలిపి నా గుండెలో ఉన్న బాధని నీతో పంచుకోవాలని ఆశతో రాస్తున్నాను బాబు. అప్పుడే పుట్టిన సీత ముఖం మొట్టమొదటిసారి చూసిన నాకు నిండు చందమామ గుర్తొచ్చింది. చిట్టి చేతులు, చిన్ని కాళ్ళు, బుజ్జి పెదాలు, ముట్టుకుంటే పట్టులా మెత్తగా దూదిలా ఉన్న ఆ ఫీలింగ్ ఇప్పటికీ ఇంకెప్పటికీ నేను మర్చిపోలేను. 15 ఏళ్ల నా నిరీక్షణకి దేవుడు కరుణించి పంపిన కానుక నా సీత. సీత 3 నెలల పాపగా ఉన్నప్పటి నుంచి నా గుండెలపైనే పెరిగింది. తడబడే అడుగులతో, వచ్చేరాని బాటలతో, చిన్న పాల సీసా చేత్తో పట్టుకుని హచ్ కుక్కపిల్లిలా నా చుట్టూ తిరుగుతూ ఉండేది. నిద్రొస్తే నా పొట్టే దానికి పట్టుపరుపు. సీతకి 5 ఏళ్ళొచ్చే వరకు ఇదే దినచర్య. అందరూ 3 ఏళ్లకి ప్లే స్కూల్కి పంపితే మా ఆవిడతో గొడవపడి మరీ 5 ఏళ్ల వరకు స్కూల్లో జాయిన్ చేయలేదు. సీత మొట్టమొదటిసారి స్కూలుకెళ్లిన సంఘటన నాకిప్పటికీ గుర్తే. స్కూల్లో చేరటానికి వారం ముందు నుంచి నేను స్కూల్కి వెళ్తున్నానోచ్ అంటూ డ్రెస్సు, పలక, బూట్లు అన్నీ కొనిపించుకుని ఎంతో సరదాగా బయలుదేరిన సీత తీరా బడిలో దిగపెట్టి వచ్చేటప్పుడు డాడీ నువ్వెళ్ళొద్దు అంటూ ఏడుస్తుంటే అమ్మోరి జాతరలో కట్టేసిన మేకపిల్ల మే అంటూ దయనీయంగా అరుస్తున్నట్లే అనిపించింది నాకు. స్కూల్ గేటు దాటి 4 అడుగులు వేసి ఇక ఆగలేక అమాంతం వెనక్కు పరిగెత్తి నా తల్లిని గుండెలకు హత్తుకుని ఈరోజొద్దు రేపొద్దు గాని అని ఇంటికి తీసుకునొస్తే, ప్రపంచంలో మీకొక్కరికే కూతురుందా? ఇలా అయితే పెద్దయిన తర్వాత మీ అమ్మాయి అంట్లుతామటమి అని అందరూ నాకు పెట్టిన చీవాట్లు ఇప్పటికీ గుర్తే. సీతకి జలుబు చేసి దగ్గొస్తే అది నేను పెట్టిన ఐస్ క్రీమ్ చాక్లెట్ల వల్లేనని మా ఆవిడ నన్ను కేకలేస్తూ ఉంటే కాదని నేనెంత వాదించినా సీత కిసుక్కుని నవ్విన నవ్వుతూ నా అబద్ధం బట్టబయలయ్యేది. నా భార్య ఓ 1/2 గంట శివతాండవం చేసేది. ఆ క్షణం అనుకునేవాణ్ణి ఇక సీతకి ఐస్ క్రీములు చాక్లెట్లు కొనకూడదని. కాని అది డాడీ ఐస్ క్రీమ్ అని జాలిగా అడగ్గాని నా మనసు కరిగిపోయేది. తిన్నన్ని కొనిపెట్టేవాడిని. అలా తెలియకుండానే సీతకి 12 ఏళ్ళొచ్చేశాయి. మెల్లమెల్లగా సీత బాల్యం నా గుండెల మీద నుంచి జారిపోయింది. అయినా నా కళ్ళ నిండా సీతే. ఏదైనా ఆలయానికి వెళ్ళి అమ్మవారి ముఖం చూస్తే మా సీత గుర్తొచ్చేది. పట్టు పరికిని కట్టుకుని జడగంటలు, వడ్డాణం, అరవంకీలు, బంగారు పట్టీలు, పాపిడి బిళ్ళ పెట్టుకుని నా సీత ఇంట్లో తిరుగుతూ ఉంటే సాక్షాత్

లక్ష్మీదేవి మా ఇంట్లో నడయాడుతుందా అనిపించేది. నా మురిపెన్ చూసి కాకిపిల్ల కాకికి ముద్దని మా ఆవిడ విక్రించేది. నా తల్లి భగవద్గీత శ్లోకాల నుంచి రాబిన్ శర్మ వ్యక్తిత్వ వికాస పుస్తకాల వరకు, ఉపనిషత్తుల నుంచి ఆధునిక కవిత్వం వరకు అన్నీ చదివింది. జీవితానికి అవసరమైన అంశాలన్నీ నేర్చుకుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసి MBAలో జాయిన్ అయింది. ఇక దానికి పెళ్లి చేయాలి. సీతకథంగా వరుణ్ణి వెతకడం కోసం నేను పడ్డ కష్టం నీకు తెలియంది కాదు బాబు. నన్నందరూ ఓ పిచ్చోడి నన్నట్లు చూశారు. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. నా సీతకి తగ్గ వరుడు దొరకాలి, అదే నా ధ్యేయం. ఆ మాటకొస్తే ఏ ఆడపిల్ల తండ్రైనా ఆలోచించేది అదే కదా. కాకపోతే చాలామంది ఎన్ని ఆలోచించినా అవకాశం లేక దొరికిన అల్లుడితో సరిపెట్టుకుంటారు. నేను కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నాను. అంతే, రేపు పెళ్ళయ్యాక నా కూతుర్ని నువ్వు ప్రేమగా చూసుకుంటావా లేదా అన్నది ఆ భగవంతుడికే తెలియాలి. కాకపోతే నా ప్రయత్న లోపం లేకుండా నా తల్లికి ఓ మంచి సంబంధం తెచ్చరన్న ఆత్మసంతృప్తి ఉంది. అది చాలు నాకు. ఇక అసలు విషయానికొస్తే జీవితాన్ని ఇప్పటి వరకు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నాను. కానీ మృత్యువు అత్యంత సమీపంలో ఉందని, అది ఏ క్షణంలోనైనా నన్ను కబళించొచ్చని ఏనాడు ఊహించలేదు. అనుకోకుండా చిన్న గడ్డ గొంతుపైన వస్తే చిన్న మొక్క తీసి బయాప్సీకి పంపారు. ఆ రిపోర్ట్ ఇప్పుడొచ్చింది. కానీ తెరచి చూసే ధైర్యం లేదు. నా మరణం గురించి నాకు భయం లేదు. భయమల్లా నా సీత గురించి. మా అమ్మాయి నచ్చిన ఓ సంవత్సరం వరకు పెళ్లి చేసుకోనని షరతు పెట్టాం. కానీ ఈలోగా జరగరానిదేమైనా జరిగితే నా చిట్టి తల్లి పెళ్లి చూడకుండానే పోతానేమోనని భయంగా ఉంది. అలా అని బంగారం లాంటి వ్యక్తిత్వం, వెన్నలాంటి మనసు ఉన్న నీలాంటి అబ్బాయిని వదిలేసి వెంటనే పెళ్లికి స్థిరపడి మరో సంబంధం కోసం వెతకడం నాకిష్టం లేదు. రెండేళ్లుగా వెతికి వెతికి అలసిపోయాను. బాబు, నీ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. మా అమ్మాయి నీకు నచ్చకపోతే ఈరోజు చెప్పేయి. కానీ నచ్చిందని చెప్పి మాటిచ్చాక పెళ్లి వాయిదా వేయకు. పువ్వులా పెంచాను నా తల్లిని. నేనంటే నా సీతకి ఎంత ఇష్టము అంటే ఇప్పటికీ అప్పుడప్పుడు నిద్రలో డాడీ అని కలవరిస్తూ ఉంటుంది. రేపు దాన్ని పెళ్ళయ్యాక అది నన్ను కాదు నిన్ను కలవరించాలి. ఆ యోగ్యత నీకుంది, అదే నేను కోరుకుంటుంది. నా అనారోగ్య విషయం నా ప్రాణానికి ప్రాణమైన సీతకి కానీ భార్యకి కానీ బంధువులకి కానీ స్నేహితులకి కానీ ఎవరికీ చెప్పలేదు. మొట్టమొదటిసారిగా నీకే చెబుతున్నాను. నా ఈ ఉత్తరం వెనుక ఉన్న తండ్రి మనసును అర్థం చేసుకోమని అర్థిస్తూ నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అవకాశాన్ని ఆ పరమేశ్వరుడు నాకు కల్పిస్తాడని ఆశిస్తూ రామకృష్ణ. రాసిన ఉత్తరం కవరులో పెట్టి తనకి అత్యంత నమ్మకమైన ఫ్రెండ్ని పిలిచి మాధవ్ బస్ చేసిన హోటల్కి పంపించాడు. అప్పటికీ కారులో తన తల్లి తండ్రి బంధువులతో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న మాధవ్కి అందింది లెటర్. కాస్త దూరం ప్రయాణించాక కవరు తెరిచాడు. తల్లికి తండ్రికి అర్థం కాలేదు ఆ ఉత్తరం ఏమిటన్నది. లెటర్ చదవటంలో మాధవ్ లీనమైపోయాడు. ముగింపుకొచ్చేసరికి మాధవ్ కళ్ళల్లో నీళ్లు. కలవరపడిన తండ్రి అడిగాడు ఏమైందని. నాకు కాస్త టైం ఇవ్వండి నాన్నా, మీకంతా చెబుతాను, ముందు వాళ్ళింటికి వెళ్ళనీయండి అన్నాడు ముక్తిసరిగా. రామకృష్ణ బంధుమిత్ర పరివారంతో ఎదురేగి మాధవ్ను ఇంట్లోకి ఆహ్వానించాడు. ఇరువైపుల వారి పరిచయాలు ముచ్చట్లు అయ్యాక ఎవరు అన్నారు అమ్మాయిని తీసుకురండి అని. ఆగండి అన్నాడు మాధవ్. అందరిలో ఆశ్చర్యం, ముఖ్యంగా రామకృష్ణకి. తానేమైనా తప్పురాశానా అన్న అనుమానం ఆందోళన. అంకుల్, మీరోసారి మా మధ్యకు రండి అని పిలిచాడు మాధవ్. రామకృష్ణ భయంగాని ఓ అడుగు ముందుకేసి అందరి మధ్యలోకి వచ్చాడు. రామకృష్ణ బంధుమిత్ర పరివారానికి గాని, మాధవ్ తల్లి తండ్రి బంధువులకి గాని ఇక్కడ ఏం జరుగుతోందన్నది అర్థం కాలేదు. రామకృష్ణ దగ్గరకు రాగానే మాధవ్ చటుక్కున లేచి రామకృష్ణ కళ్లకు నమస్కరించి, అంకుల్, మీరు మీ అమ్మాయిని ఎంత అపురూపంగా పెంచారు, మీ లెటర్ చదివాక అర్థమైంది. ఇంత ప్రేమమూర్తి చేతుల్లో పెరిగిన అమ్మాయిని చూడాల్సిన అవసరమే లేదు. మీకు మాటిస్తున్నాను, ముహూర్తాలు పెట్టించండి, ఎంత వీలైతే అంత తొందరగా అన్నాడు. అంతే రామకృష్ణ ముఖంలో పట్టలేని ఆనందం. అది అలనాడు రామచంద్రుడు శివధనస్సు

విరిచినప్పుడు జనకుని ముఖంలో కనిపించిన ఆనందం. అక్కడున్న అందరికీ జరిగిన విషయం చెప్పాడు మాధవ్. అందరూ రామకృష్ణలోని తండ్రి మనసుకు జైకొట్టారు. మాధవ్ చొరవ తీసుకుని రామకృష్ణ బయాప్సీ రిపోర్ట్ తెప్పించి వణుకుతున్న చేతులతో విప్పసాగాడు. మాధవ్ ముఖంలో టెన్షన్, అందులో ఏముంటుందా అని. కానీ అది చూస్తున్న రామకృష్ణ ముఖంలో మాత్రం చిరునవ్వు. సాక్షాత్తు శ్రీరాముడే మాధవుడి రూపంలో వచ్చాడని మురిసిపోతున్నాడు. చుట్టూ ఉన్న అందరిలో ఉత్కంఠ, ఏమవుతుందా అని. ముఖ్యంగా రామకృష్ణ భార్యకి, గదిలో ఉండి ఈ తతంగమంతా చూస్తున్న సీతకి. హుర్రే అంటూ మాధవ్ కేక. ఇది కార్సినోమా కాదు, జస్ట్ ట్యూమర్. ఆ మాటలు విన్న అందరిలో ఆనందం. మెరుపు తీగలా ఉన్న సీతని పూలదండతో సహా తీసుకొచ్చి మాధవుడి ఎదురుగా నిలబెట్టాడు రామకృష్ణ. ఎవరూ మాధవ్ చేతికి పూలదండ అందించారు. క్రీగంటి చూపుతో సీత మెడలో మాధవుడు దండవేయక మాధవుడి మెడలో దండవేయడానికి సీత సిక్కుల మొక్కి అయ్యింది. నాటి జనక మహారాజు కళ్లలోలాగి రామకృష్ణ కళ్లలోనూ వేయి పున్నముల వెలుగు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో డాడీ కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: டீம், டாக்டர் பி பிரவீன், எம்எஸ் ஆர்த்தோபெடிக்ஸ், டாக்டர் மாற்றவரப்பு மகேஷ், எம்பிபிஎஸ் டிஎன்பி, எம்எஸ் நியூரோ சர்ஜரி, பிரெயின் அண்ட் ஸ்பைன் சர்ஜன், டாக்டர் என் மாதுரி, எம்பிபிஎஸ் எம்எஸ், எம்சிஹெச் சர்ஜிக்கல் ஆங்காலஜி, எஃப்ஐ எம்ஏஎஸ் கேன்சர் சர்ஜன்,
1: விநாயகா மல்டி ஸ்பெஷாலிட்டி ஹாஸ்பிட்டல், ஜேபி ரோட், பீமவரம்,
2: பேங்க் ஆஃப் பரோடா, பீமவரம்.
3: మీ సంతింటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్, ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
2: ఫోన్ 0881622354. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ జ్యేష్ఠమాసం జాతర మహోత్సవంలో భాగంగా నగరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గురువారం ఈ కార్యక్రమాన్ని కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. తొలుత ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై అమ్మవారి ఉత్సవ మూర్తిని ఉంచి అనంతరం దేవస్థాన ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర మహోత్సవం నిర్వహణ నిమిత్తం దేవస్థానం నుంచి 4 లక్షలను ఎమ్మెల్యే చేతుల మీదుగా నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠమాసంలో నెల రోజుల పాటు ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారని, అమ్మవారు నగరంలో పర్యటించి భక్తులకు ఆశీస్సులు అందిస్తారని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలవపూడి సచివాలయాన్ని జేసీ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో రీసర్వే ప్రక్రియ, భూహద్దుల నిర్ధారణ, రికార్డుల నమోదు, ప్రజలకు అందిస్తున్న సేవలపై జేసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రీసర్వే రికార్డును తనిఖీ చేసి ప్రభుత్వ భూములు, పొరంబోకు భూములపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రౌండ్ ట్రూతింగ్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయని పరిశీలించారు. భూ యజమానుల అభ్యంతరాలు, ఫిర్యాదులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. భీమవరం పట్టణంలో ప్రధాన రహదారుల డివైడర్లను గ్రీనరీతో అభివృద్ధి చేసి నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అంచనా వ్యయాన్ని వెంటనే సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్లను ఆదేశించారు. భీమవరం పట్టణ ప్రధాన రహదారుల వెంట గ్రీనరీ ఏర్పాటుపై మున్సిపల్ అధికారులు, ఇంజనీర్లతో జిల్లా జాయింట్ కలెక్టర్ తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. బాంబే స్వీట్స్ కూడల నుంచి కాలువ వంతెన వరకు ఉన్న రహదారి డివైడర్లలో మొక్కలు నాటి సుందరీకరణ చేపట్టేందుకు సమగ్ర అంచనా వ్యయాన్ని రూపొందించాలని సూచించారు. అదేవిధంగా నగరంలో సుందరీకరణ చేపట్టాల్సిన ఇతర ప్రాంతాలను గుర్తించాలని అన్నారు. గిరిజనుల హక్కులు, దేశ స్వాతంత్ర్యం, సామాజిక సమానత్వం కోసం తన ప్రాణాలను అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. అల్లూరి జయంతి వారోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన దేశభక్తి ర్యాలీని డీఎస్పీ రఘువీర్ విష్ణు ప్రారంభించారు. వన్ టౌన్ సీఐ రమేష్, ఆకివీడి సీఐ కాళీచరణ్, నిర్వాహకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
4: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా కృషి చేయాలని సాగి రామకృష్ణంరాజు,
2: ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవీ మురళీకృష్ణంరాజు పేర్కొన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారం రోజుల పాటు వన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని సృజన వాటిక వద్ద నిర్వహించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చామోలి జిల్లాలో సముద్ర మట్టానికి 15,600 అడుగుల ఎత్తులో ఉన్న సంతోష్ పంత్ సరస్సును సందర్శించి వచ్చిన సాహస మహిళ గొట్టుముక్కలవాణిని సంస్కార్ పాఠశాలలో సత్కరించారు. అత్యంత కఠినమైన ట్రెక్కింగ్ చేస్తూ ఈ సరస్సు చేరుకోవడానికి బద్రీనాథ్ నుంచి మంచు పర్వతాలు దాటుకుంటూ 6 రోజుల పాటు ఏకదాటిన ప్రయాణం ఒక సాహస యాత్ర అని, ఈ సాహసం చేయడం అందరికీ సాధ్యం కాదని పలువురు వక్తలు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ప్రకాశం చౌక్ లో విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తదితరులు ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక రూపురేఖలను మార్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని తీసుకొచ్చిందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పాత ఎంజీఎన్ఆర్ఎస్ ఈజీఎస్ స్థానంలో వచ్చిన ఈ కొత్త చట్టం ద్వారా ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజులకు బదులుగా

ఏకంగా 125 రోజుల పనిదినాన్ని చట్టబద్దమైన గ్యారంటీ లభించిందని అన్నారు. మహిళల్లో వచ్చే రొమ్ము గర్భాశయ క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉంటూ విధిగా పరీక్షలు చేయించుకోవాలని వీరవాసును శ్రీమతి కొల్లా భాస్కరమ్మ వీర్రాఘవులు మెమోరియల్ ట్రస్ట్ సభ్యురాలు ఆకుల మౌనిక సూచించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని అండలూరు గ్రామంలో గురువారం క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. త్వరలోనే ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు ఏర్పాటు చేయనున్నందున

0: ఏర్పాట్లపై సమీక్ష జరిపి పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి జడ్ వెంకటేశ్వర్లు, డిఎస్ఓ సరోజ, మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్లో ఉన్న అల్లూరి సీతారామరాజు స్మృతివనంలో ఈ నెల 4వ తేదీన శనివారం ఉదయం 9 గంటలకు నూతన డిజిటల్ స్క్రీన్ ప్రారంభించనున్నట్లు అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కంతేటి వెంకటరాజు గురువారం తెలిపారు. సాయంత్రం 5 గంటలకు నర్సయ్య అగ్రహారం కూడలిలో అల్లూరి సీతారామరాజు కాంస విగ్రహావిష్కరణ చేయనున్నట్లు తెలిపారు. అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యులు పక వెంకట సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్రాజు, ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితర ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి కార్యక్రమంపై శిక్షణ తరగతులను ఈ రోజు రేపు నిర్వహిస్తున్నామని సమగ్ర శిక్ష ఏపీసీ పి శ్యామసుందర్ తెలిపారు. మొత్తం 120 మంది హాజరవుతూ ఉన్నారు. భీమవరంలోని చింతలపాటి బాపిరాజు పాఠశాలలో నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారిగా చంద్రశేఖర్ వ్యవహరిస్తారని అన్నారు. వీబీజీ రామ్జీ పథకంతో సంవత్సరానికి 125 పనిదినాలు, 300 రూపాయలు దినసరి కూలీ, ఉద్యాన పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందుబాటులోకి వస్తాయని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. తాడేపులగూడెం మండలంలోని బంగారుగూడెంలో డ్వామా ఆధ్వర్యంలో వీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4.
1: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
2: హై లిజనెస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిజనెస్, వెండి తెరపై కొందరు నటులు నడుచుకుంటూ వస్తుంటే ఆ రాజసును చూసి రెండు కళ్ళు సరిపో. ఆయన గొంతు విప్పితే సింహ గర్జనలా ఉంటుంది. ఆయన కనుబొమ్మలు ఉడిపడితే పౌరుషం ఉట్టిపడుతుంది. అదే సమయంలో ఆయన కన్నీరు పెడితే ప్రేక్షకుల గుండెలు పిండేసినట్లు అవుతుంది. ఒకవైపు ఎన్టీఆర్, మరోవైపు ఏఎన్ఆర్, ఇలాంటి మహామహులు ఇండస్ట్రీని ఏలుతున్న కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని లెక్కించుకుని టాలీవుడ్లోని కాదు, యావత్ భారత చలనచిత్ర రంగంలోని విశ్వనట చక్రవర్తిగా నీరాజనాలు అందుకున్న ఏకైక నటుడు మన సామర్ల వెంకట రంగారావు గారు. ఆయనే మన ఎస్వీఆర్. ఒక అభినయ పర్వతం లాంటి మహానటుడి కథను చెప్పుకోబోతున్నాం. మరి ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఆ నటసింహం తొలి అడుగుల ముచ్చట్లు తెలుసుకుందాం. కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించిన

ఎస్విఆర్ గారికి చిన్నతనం నుంచి నాటకాలన్నా నటనన్నా పిచ్చి. బిఎస్సి చదివి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన నటనపై ఉన్న మక్కువతో మద్రాస్ రైలెక్కొచ్చేశారు. తొలినాళ్లలో ఎన్నో కష్టాలు చూసినప్పటికీ షావుకారు సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు చలనచిత్ర చరిత్రలోని మైలురాయి అయిన మాయాబజార్ సినిమాలో ఆయన పోషించిన ఘటోత్కచుడు పాత్ర ఆయన్ని అమర నటుడిగా మార్చేసింది. ఆ సినిమాలో ఆయన పలికించిన హావభావాలు, ఆ వివాహ భోజనంబు పాటలో ఆయన చూపించిన నటన ఇప్పటికీ ప్రతి తెలుగు ఇంట్లో ఒక అద్భుతం. నిజానికి పురాణాల్లో ఘటోత్కచుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు, కానీ ఎస్విఆర్ గారిని చూశాక ఘటోత్కచుడు అంటే ఇలానే ఉంటాడేమో అనేంతగా ప్రేక్షకుల గుండెల్లో ముద్రపడింది.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. ఇక ఎస్వీఆర్ గారు కేవలం మన దేశంలోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా తెలుగు జెండాను ఎగరవేశారు. ఆనాడు కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన నర్తనశైల చిత్ర

లో ఆయన పోషించిన కీచకుడు పాత్ర అమోఘం. ఆ పాత్రలో ఆయన చూపించిన రౌద్రం, కామం, గర్వం ఒకటా రెండా నవరసాలను పండించారు. ఈ అద్భుతమైన నటనకు గాను 1964 ఇండోనేషియాలోని జకర్తాలో జరిగిన ఆఫ్రో ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు. ఒక తెలుగు నటుడు అంతర్జాతీయ వేదికపై ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం టాలీవుడ్ చరిత్రలోని ఒక సువర్ణాక్షరాల అధ్యాయం. ఎస్విఆర్ గారి గొప్పదనం ఏంటంటే, ఆయన ఒకవైపు రావణాసురుడు, కీచకుడు, హిరణ్యకశిపుడు లాంటి పవర్ఫుల్ విలన్ పాత్రలను ఎంత గంభీరంగా పోషించారో, మరోవైపు బంగారు పాపలు ఒక పాపను ప్రాణంగా చూసుకుని అమాయకపు రౌడీగా, తాత మనవళ్లు కన్నీళ్లు పెట్టించే తాతగా, పండింటి కాపురంలో పెద్ద దిక్కుగా, అంతకంటే అద్భుతంగా సెంటిమెంట్ను పండించారు. ఆయన స్క్రీన్పై కనిపిస్తే చాలు హీరోతో సమానంగా, కొన్నిసార్లు హీరో కంటే ఎక్కువగా థియేటర్లలో చప్పట్లు పడేది.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS ల వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ UPS లు మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: ఇక విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన పెళ్లి చేసి చూడు ఈ సినిమాను తమిళంలో కళ్యాణం పన్నీపార్ అనే పేరుతో పునర్నిర్మాణం చేశారు. తెలుగులో తాను పోషించిన పాత్రను రంగారావు గారు తమిళంలో కూడా చేశారు. తర్వాత అన్నయ్, శారద, కర్పగం, నాను, ఒరిపెన్ వంటి తమిళ చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ముఖ్యమైన సహాయ నటుడిగా పేరుగాంచారు. తెలుగులో ఘన విజయం సాధించిన పాతాళ భైరవి సినిమాని జెమిని అధినేత వాసన్ హిందీలో కూడా తీగ, అందులో కూడా రంగారావు గారు మాంత్రికుని పాత్ర పోషించారు. హిందీ భాషలో ప్రవేశమున్న రంగారావు గారు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. భానుమతి దర్శక నిర్మాతగా వచ్చిన నాది ఆడజన్మి ఆధారంగా హిందీలో తీసిన మై బి లట్కీ హూ లాంటి హిందీ చిత్రాల్లో నటించారు. భూ కైలాస్, మాయాబజార్ లాంటి కన్నడ చిత్రాల్లోనూ, విదయాగలి, ఇతిలే ఇతిలే, కవిత వంటి మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి 2 ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. 2 చిత్రం బాంధవ్యాలు మరి ఉత్తమ చిత్రంగా నంది బహుమతి అందుకుంది. మరి నటి లక్ష్మి ఈ చిత్రంతోనే సినీ రంగంలోకి ప్రవేశించింది. అయితే ఈ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించలేదు. ఇక ఎస్వి రంగారావు గారు తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక అభినయాలు కలబోసిన నటుడు, సహజ నటుడిగా పేరుగాంచారు. మరి రంగారావు గారికి తొలినాళ్లలో మంచి పేరు తెచ్చిన షావుకారు చిత్రంలోని సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకుని అతని మాట తీరుని, ప్రవర్తన విధానాన్ని అనుకరించారు. ఇక సంతానం చిత్రంలో ఆయన పోషించిన గుడ్డివాణి పాత్ర కోసం కొన్నాళ్ల పాటు అందుల ప్రవర్తనను గమనించారు. మాంత్రికుడి పాత్ర కూడా అతను పోషించిన పాత్రల్లో బాగా పేరొందింది. నిజంగా మాంత్రికులను గమనించడం సాధ్యం కాదు కనుక తాను ఆంగ్ల నాటకాల్లో ధరించిన శైలాక్ పాత్రను ఆధారంగా చేసుకుని మరింత రౌద్ర రసాన్ని కలిపి తనదైన శైలిలో నటించారు. ఇక ఎస్వి రంగారావు గారు యముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమిని స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాస్ పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్ లై ఆయన నటనను అభినందించారు. వాచకం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. రౌడీ పాత్రల్లో నటించేటప్పుడు అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భీకరమైన అరుపులతో కాకుండా నెమ్మదిగా నటిస్తూనే గూట్లే, డోంగ్రే లాంటి పదాలను ప్రయోగిస్తూ తనదైన శైలిని ప్రవేశపెట్టారు. ఆయన కళ్ళు, కంఠస్వరాన్ని వివిధ పాత్రలకు తగ్గట్టుగా మలచేవారు. సతీ సావిత్రి, దేవాంతకుడు లాంటి సినిమాల్లో ఆయన పోషించిన యముని పాత్ర దానికి ఒక ప్రత్యేకతను సాధించిపెట్టింది. 1970 వరకు యముని పాత్ర అంటే ఆయనే గుర్తుకొచ్చేవారు. తర్వాత ఇలాంటి పాత్రలు కైకాల సత్యనారాయణ పోషించడం ప్రారంభించారు. ఎస్వి రంగారావు గారు కేవలం డైలాగ్స్ చెప్తేనే నటన కాదు, ఆయన నిశ్శబ్దంలోనూ నటనుంటుంది. ఆయన కనుబొమ్మల కదలికతో, ఆ చేతి వేళ్ల శైలితో సైతం అభినయం పలికించిన మహానుభావుడు. ఆయన అద్భుతమైన నటనా శైలి, పరిశ్రమలు, తోటి నటులతో ఎంతో కలుపుగోలుగా, ఆత్మీయంగా ఉండే విధానం, ఒక రాజు నుండి ఒక పేద తాత వరకు ప్రతి పాత్రను అవలీలగా పోషించగలిగే ఆయన

అసాధారణ నటన కౌశలం. ఆ రోజుల్లో నటన అంటే చాలా వరకు నాటకీయంగా ఉండేది. కానీ ఎస్విఆర్ గారు వెండి తెరకు ఒక కొత్త సహజ నటనా శైలిని పరిచయం చేశారు. ఆయన డైలాగ్ చెప్తున్నప్పుడు ఎక్కడా బట్టి పట్టినట్టుండదు. ప్రతి మాటను మన ఇంట్లో పెద్దయిన మాట్లాడినట్టే ఎంతో క్యాజువల్గా ఎంతో ఎఫెక్టివ్గా చెప్తారు. ఆయన కోప్పడితే థియేటర్లు దత్తరిల్లేవి. కానీ ఆ కోపంలోనూ ఒక హుందాతనం ఉండేది. అలానే సెంటిమెంట్ సీన్లలో ఆయన కళ్ళ వెంబడి నీళ్లు తిరిగితే థియేటర్లో ఉన్న ప్రేక్షకుడు కూడా తన ఇంట్లో మనిషి ఏడుస్తున్నట్లుగా ఫీలై కర్చీఫ్ బయటకు తీసేవాడు.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: రాజసం ఉట్టిపడే పౌరాణిక పాత్రలేనా, కన్నీళ్లు పెట్టించే సాంఘిక పాత్రలేనా, ఎస్వీఆర్ గారికి అవి వెన్నతో పెట్టిన విద్య. భూకైలాస్లో రావణాసురుడిగా ఆయన చూపించిన భక్తి, అహంకారం. మాయాబజార్లో ఘటోత్కచుడిగా చూపించిన మాయలు. నర్తనశాలలో కీచకుడిగా పండించిన నవరసాలు ఒకెత్తైతే, తాత మనవడిలో కొడుకు నిర్లక్ష్యానికి గురై మనవడి ప్రేమ కోసం తప్పించే ఒక పేద ముసలి తాతగా, బంగారు పాపలు ఒక అమాయక పురౌడిగా, పండింటి కాపురుల్లో కుటుంబ భారాన్ని పోసే పెద్దన్నగా, ఇలా ప్రతి పాత్రలోనూ పరకాయి ప్రవేశం చేసేవారు. పాత్ర ఏదైనా సరే ఆ క్యారెక్టర్లోని ఆత్మను పట్టుకుని దానికి ఒక కంచు కంటాన్ని, సహజమైన హావభావాలను అట్టి అవలీలుగా పోషించగలగడం ఆయనకి సాధ్యమైన అద్భుత నటనా కౌశలం. అందుకే ఆయన విశ్వనట చక్రవర్తి అయ్యారు. మన తెలుగు వెండితెర కీర్తి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఒక నటుడి ప్రతిభ కేవలం మన రాష్ట్రానికి పరిమితం కాలేదు. అది దేశ సరిహద్దులు దాటి భారత ప్రభుత్వమే తలవంచి సత్కరించే స్థాయికి చేరింది. 2013లో భారత తపాలా శాఖ భారత చలనచిత్ర పరిశ్రమ శతవార్షికోత్సవాల సందర్భంగా మన విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి అపురూపమైన చిత్రంతో ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. లిజనర్స్, మరింతవరకు సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, సినీ విశేషాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మెడకలుతాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: FM 90.4.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు ఎప్పుడూ మెచ్చే పాటలు అలనాటి సుమధుర గీతాలు. నాటికి నేటికి ఎప్పటికైనా ఈ పాటలు వింటూనే ఉంటారు. ఆ పాటలకు ఉండే స్థానం అలాంటిది. అటువంటి మధురమైన పాటలు మీకు వినిపిస్తోంది మన రేడియో విష్ణు 90.4 సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమంలో. మరి ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా కృష్ణ, జయప్రద, చిరంజీవి, గీత ముఖ్య తారాగణంగా కొత్త నటుడు చిత్రం 1979లో విడుదలైంది. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన అదిగదిగో ఆ నవ్వే పకపకలాడే నీ నవ్వే పాట వింటారు. గీతరచన ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్.

0: నవ్వాలి నవ్వు, నవ్వాలి నవ్వు, అదిగది కది కది కదుగు నవ్వే, పక్క పక్క పక్క పక్కన పడి నవ్వే, అదిగది కది కది కదుగు నవ్వే, పక్క పక్క పక్క పక్కన
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
2: కొత్తలుడు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు 1975లో విడుదలైన కొత్త కాపురం చిత్రం నుంచి ఒక చక్కని పాట వింటారు. కృష్ణ భారతి జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన కాపురం కొత్త కాపురం పాట వింటారు. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: కొత్త కాపురం చిత్రం నుంచి కాపురం కొత్త కాపురం పాట విన్నారు కదా. కార్యక్రమంలో మీరు వినబోయే పాట దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1979లో విడుదలైన కోరికలే గుర్రాలైతే చిత్రం నుంచి మనసే మన ఆకాశం పాట వింటారు. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం, గానం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మరి ఈ పాట విందామా?

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. కోరికలే గుర్రాలైతే చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు గంగా యమున సరస్వతి చిత్రం నుంచి ఆనాడు అలిగింది సత్యభామ పాట వింటారు. గీత రచన వీటూరి, సంగీతం చక్రవర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. మరి ఈ పాట మీ అందరి కోసం.

పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. గజదొంగ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో మీరు వినబోయే పాట గాంధీ పుట్టిన దేశం చిత్రం నుంచి వలపే వెన్నెలగా పాట వింటారు. పాట రచన దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి, గానం చేసిన వారు పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మరి పాట వినండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సాంకేతికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ JP రోడ్ చిన్నమిరం భీమవరం.
2: ఫోన్ 0881622345.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. ఈ రోజు మహిళ అనే ప్రోగ్రామ్ తో మీ ముందుకైతే వచ్చేసానండి. మరి ఆ సంగతులేంటో కబుర్లేంటో తెలుసుకోవాలనుందా? తెలుసుకునే ముందు ఒక స్మాల్ బ్రేక్.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. సాధారణంగా మనం ఏదో ఒకే రకమైన వంట నూనె వాడుతూ ఉంటాం, కానీ ఒక్కో వంట నూనెలో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయండి. మరి అన్ని రకాల పోషకాలు ఎలా పొందాలి, ఏం చేయాలి అని ఈ రోజు మనం తెలుసుకుందాం. ఒక్కో నూనెకు ఒక్కో స్మోకింగ్ పాయింట్ ఉంటుంది, కాబట్టి ఏ రెండు నూనెలను కలపాలనుకున్నా రెండింటిని స్మోకింగ్ పాయింట్ దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇలా కలిపి వాడే నూనెలు డీప్ ఫ్రైలకు వాడితే మంచిది. ఒక్కో నూనె తత్వం ఒక్కోలా ఉంటుంది, దాంట్లో పోషకాలు వేరువేరుగా ఉంటాయి. అవసరానికి మించి వేడి చేస్తే కొన్ని నూనెల్లో పోషకాలు నశించవచ్చు, కాబట్టి వంట నూనెలను కలిపేటప్పుడు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కో నూనెకు ఒక్కో ప్రత్యేకమైన రుచి ఉంటుంది, రెండు నూనెలను కలిపినప్పుడు రుచుల్లో తేడా రావచ్చు, ఆశించిన పరిమళం వంటకాలకు అబ్బకపోవచ్చు, కాబట్టి వాడే నూనె రుచుల మీద అవగాహన ఉండాలి. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, ఈ రెండు నూనెల్లో పోషకాలు చాలా ఉంటాయి. రెండిట్లోని పోషకాలు సొంతం అవ్వాలంటే రెండింటిని సమపాల్లో కలపాలి. మొదట తక్కువ మొత్తంలో కలుపుకొని సీసాలు నిల్వ చేసుకోవాలి, అలా వాడి చూడాలి. రుచి నచ్చితే అలాగే కంటిన్యూ చేయొచ్చు. ఆవ నూనె, నువ్వుల నూనె. ఆవ నూనె ఘాటుగా ఉంటుంది, నేరుగా వాడలేం కాబట్టి దీన్ని నువ్వుల నూనెతో కలిపి వాడచ్చు. కూరలకు, పచ్చళ్లకు ఈ నూనెలు చాలా బాగుంటాయి. వేరుశనగ నూనె మరియు సన్ఫ్లవర్ ఆయిల్. వేరుశనగ నూనెలో కొవ్వులు అధికం, అలాగని ఆ నూనె అందించే రుచిని పూర్తిగా వదులుకోలేం. అందుకే ఈ నూనెను పొద్దుతిరుగుడు నూనెతో కలిపి వాడుకుంటే కొంతలో కొంత మేలు జరుగుతుంది. రైస్ బ్రాన్, అవిసె నూనె. అవిసె నూనె వాడటం మొదటిసారి అయితే ఈ నూనెను రైస్ బ్రాన్తో కలిపి వాడడం మంచిది. ఈ రెండు నూనెలను కలిపి వాడడం వల్ల కూరలకు కొత్త రుచి తోడవుతుంది. ఈ నూనెల్ని ఎలా కలపాలన్న విధానం తెలుసుకుందాం. కలపాలనుకున్న నూనెలను గిన్నెల్లో వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత సీసాలో నింపి గాలి చొరబడకుండా మూత బిగించాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న నూనె సీసాను ఉపయోగించే ముందు ప్రతిసారి బాగా కదపాలి. అలాగే ఎక్కువ కాలం పాటు కదపకుండా ఉంచితే సీసాలోని నూనెలు వేరైపోతాయి, కాబట్టి తరచుగా సీసాను కదిలిస్తూ ఉండటం మంచిది. ఓకే లిజనర్స్, విన్నారు కదా? మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. గులాబీ రంగు పెదాలు ఎంతో అందంగా ఉంటాయి, ముఖ వర్చస్సును కూడా పెంచుతాయి. అంతేకాదు మనం ఆరోగ్యంగా ఉన్నామనడానికి అవే చిహ్నం కూడా. పెదాలు ఇప్పుడు గులాబీ రంగులో మెరవాలంటే కొన్ని న్యాచురల్ స్క్రబ్స్ ఉన్నాయండి, వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కూడా. కుంకుమ పువ్వు, 1 టీ స్పూన్ పాలు, 1 టీ స్పూన్ మేగడును కలిపి ఆ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. చల్లబడిన తర్వాత ఆ మిశ్రమాన్ని పెదాల మీద రాసుకుని కొంతసేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత దూదితో పెదాలను సున్నితంగా తుడిచేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పాలలో కొన్ని గులాబీ రేకులు వేయాలి. పాలల్లో కలిసిపోయేలా గులాబీ రేకుల్ని మెత్తగా చేయాలి. ఆ మిశ్రమాన్ని చల్లగా అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. చల్లబడిన తర్వాత అందులో బాదం పొడి వేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఆ పేస్టును పెదాలపై రాసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత దూదితో పెదాలను తుడిచేయాలి. పాల బదులు గ్లిజరిన్ని కూడా వాడుకోవచ్చండోయ్. బీట్రూట్ లేదా దానిమ్మ పండు రసంలో 1 టీ స్పూన్ మేగడ వేసి బాగా కలపాలి. దాన్ని పగిలిన పెదాలపై రాసుకుంటే మంచి ఫలితాలు అందిస్తుంది. తేనె పెదాలను మాయిశ్చరైజ్ చేస్తుంది. 1/2 టీ స్పూన్ తేనెలో 1/2 టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలపై రాసుకుంటే కొన్ని నిమిషాలు అయిన తర్వాత పెదాలను చల్లటి నీళ్ళతో కడుక్కోవాలి. మంచి ఫలితాలు కనిపిస్తాయట. టొమాటో పేస్టు, మీగడ రెండింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని కూడా పెదాలకు రాసుకోవచ్చు. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. బయట కాలుష్యం, ఎండ వల్ల చర్మంపై కురుపులు, మొటిమలు, నల్లటి మచ్చలు, ట్యాన్ వంటి వస్తూ ఉంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల వీటన్నిటి నుంచి చర్మాన్ని సంరక్షించుకోవచ్చండి. ఆరెంజ్ మరియు నిమ్మ వీటి తొక్కల్ని పడేయకుండా ఎండ పెట్టి పొడి చేయాలి. ఈ పొడిని గాలి దూరం డబ్బాలో వేసి నిల్వ చేయాలి. దీన్ని వాడేటప్పుడు ఒక టీ స్పూన్ పొడిలో కొద్దిగా పెరుగు కలిపి మాస్క్లా వేసుకోవాలి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే స్కిన్ ట్యాన్ మరియు మచ్చలు, మొటిమలు త్వరగా పోతాయట. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల చర్మ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. అందుకే 3 టీ స్పూన్ల గ్రీన్ టీలో కొద్దిగా నిమ్మరసం, 1 టీ స్పూన్ ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకుని ఆరిన తర్వాత కడిగేయాలి. ఇది ఆయిల్ స్కిన్ పై బాగా పనిచేస్తుంది. కొన్ని బాదం గింజల్ని రాత్రంతా నానబెట్టి పేస్ట్ చేసి వడగొట్టాలి. వచ్చిన పాలను పడుకోబోయే ముందు ముఖానికి రాసుకోవాలి. ఈ బాదం పాలు మాస్క్తో పొడి చర్మం సమస్య నుంచి బయటపడచ్చు. వయసు వల్ల చర్మంపై ఏర్పడే ముడతలను పోగొట్టి స్కిన్ టోన్ కాపాడే గుణం పైనాపిల్కి ఉంది. 1 టీ స్పూన్ పైనాపిల్ రసం కొబ్బరి నూనెల్ని సమపాల్లో తీసుకుని దానిలో 1/2 టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. దీనివల్ల స్కిన్ ట్యాన్ తొందరగా పోతుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా? మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఈ రోజు మనం మష్రూమ్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో వాటికి కావలసినవి తెలుసుకుందాం. ముందుగా మష్రూమ్ బటర్ మసాలా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బటన్ మష్రూమ్స్ 200 గ్రాములు, దాల్చిన చెక్క అంగుళం ముక్క, లవంగాలు యాలకులు ఉల్లిపాయలు ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటో, కారం, పసుపు, కసూరి మేతి, జీడిపప్పు ముద్ద, తాజా క్రీమ్ మరియు నూనె. ఓకే లిజనర్స్, మష్రూమ్ బటర్ మసాలా తయారు చేసే విధానం: పుట్టగొడుగుల్ని సగానికి కోయాలి, ఉల్లిపాయలు టమాటాలు ముక్కలుగా కోయాలి, జీడిపప్పులో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. పెద్ద గిన్నెలో 2 టీ స్పూన్ల నూనె వేసి కాగాక దాల్చిన చెక్కలు లవంగాలు యాలకులు వేసి 1/2 నిమిషం పాటు వేయించాలి. తరువాత ఉల్లి ముక్కలు తగినంత ఉప్పు వేసి వేగాక అల్లం వెల్లుల్లి వేసి మరో 2 నిమిషాలు వేయించాలి. తర్వాత టమోటో ముక్కలు పసుపు కారం కసూరి మేతి వేసి బాగా వేయించాలి. అది చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. కొద్దిగా నీళ్లు కూడా జోడించాలండి. నాన్ స్టిక్ ప్యాన్లో మిగిలిన నూనె వేసి పుట్టగొడుగుల ముక్కలు ఉప్పు వేసి ఉడికించాలి. అందులో నీళ్ళని ఆవిరైపోయాక రుబ్బిన మసాలా ముద్ద 1 కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. దగ్గరగా ఉడికిన తర్వాత జీడిపప్పు ముద్ద వేసి సిమ్లో మరో 5 నిమిషాలు ఉడికించాలి. చివరిగా తాజా మీగడ వెన్న వేసి బాగా కలిపి దించేయాలండి. అంతే అండి మనం మష్రూమ్ బటర్ మసాలా అయితే రెడీ. ఓకే లిజనర్స్, ఈరోజు మనం చాలా విషయాల గురించి తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి ఇదే సమయానికి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఆయుష్మాన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏ ఆసనం అయినా సరే రొప్పుతూ ఆయుసపడుతూ చేయకండి. మీ శరీర స్థాయిని గుర్తించి అంతసేపే ఉండండి. యోగాలో ముందు ఆసనాలు, ప్రాణాయామం, మధ్య ధ్యానం, చివర ఉండాలి. మీరు ఎంతసేపు యోగా చేయాలో నిర్ణయించుకున్న సమయాన్ని మూడు భాగాలుగా చేసుకుని మస్కులర్ యోగా అంటే కండరాలను ప్రధానంగా పనిచేయించే యోగా, రెండవది రెస్పిరేటరీ యోగా అంటే ఊపిరితో చేసే యోగా, మూడవది మెంటల్ యోగా మనసుతో చేసే యోగా. ఈ మూడు కవర్ అయ్యేలా మాత్రం చూసుకోండి. అప్పుడే యోగా తాలూకు పరిపూర్ణ ఫలితాన్ని పొందగలం. ప్రతి ఆసనానికి ముందు వెనుక రిలాక్స్ కోసం దండాసనం లేదా శవాసనం తప్పనిసరిగా వేయండి. ఆసనం వేసేటప్పుడు అలసట వస్తే శవాసనం 2 నిమిషాలు వేసి ఆపై ఆసనంలోకి వెళ్ళండి. 8 నుంచి 60 సంవత్సరాల వాళ్ళు మాత్రమే యోగా చేయాలి. యోగాలో గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన సంగతి, ఆసనంలోకి ఎలా వెళ్ళామో అలాగే వెనక్కి రావాలి. ఆసనం వేసేటప్పుడు మీ ధ్యాస శ్వాస మీద నిలిపి కన్నులు మూసుకుని నెమ్మదిగా ఆసనం పూర్తి చేయండి. ఆసనం వేసినప్పుడు కన్నులు మూసుకున్నప్పుడు పళ్ళు బిగపట్టడం, మొహాన్ని బిగించడం చేయకండి. ప్రశాంతత ప్రతి రూపంలా ఉంచండి. ఆడవాళ్లు ఆసనాలు సమయంలో బిగుతు బట్టలు లాంటివి ధరించకుండా సులువుగా ఉండే బట్టలు వేసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే ఆడవాళ్లు మయూరాసనం, పూర్ణ మత్స్యాసనం వేయకూడదు. అలాగే అనారోగ్య సమయాల్లో కూడా ఆసనాలు వేయకపోవడమే మంచిది. ఆసనాలు వేయడానికి ముందు సుమారు 3 గంటల ముందు ఘన పదార్థాలు తీసుకుని ఉండాలి. అలాగే ద్రవ పదార్థాలు కాఫీ, టీ, పాలు లాంటివి 1 గంట ముందు తీసుకుని ఉండాలి. యోగాభ్యాసం ఆసనాల ముందు, ఆపై ప్రాణాయామం, చివరిగా ధ్యానం ఉండాలి. హృద్రోగం, ఉబ్బసం ఉన్నవారు యోగా నిపుణుల సారథ్యంలో మాత్రమే యోగాను అభ్యసించడం మంచిది. యోగా చేసేటప్పుడు సాధకులు ఆభరణాలు, వస్తువులు ధరించకూడదు. యోగా సాధన అయ్యాక ఏ ఆహారం తీసుకోవాలన్నా ద్రవ పదార్థాలకి 20 నిమిషాలు, ఘన పదార్థాలు

కి 40 నిమిషాలు సమయం ఉండాలి. ఆసనాల యొక్క మంచి సమయం ఉదయం 5:30 నుంచి 6:30 లేదా 6:30 నుంచి 7:30. ఈ సమయంలో కాస్మిక్ రేస్ రిపీట్ అవుతుంది. యూనివర్సల్ పవర్ వీలు కాని వాళ్ళు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఈ రెండు సమయాలు సరైనవి. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహిస్తున్న యోగా ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడొక చిన్న విరామం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు

0: అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
1: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో యోగా గురించిన అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీరు సరైన శ్వాసే తీసుకుంటున్నామా లేదా అని ప్రశ్న చాలా మందికి తలెత్తుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రశ్న కొద్దిగా కన్ఫ్యూజ్ గా కూడా ఉంటుంది, అర్థం కాకుండా ఉంది కదా. కానీ దీని గురించి మొట్టమొదటిగా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది మనలో సరైన శ్వాస తీసుకోవడం లేదని పరిశోధనలో తేలింది. ఇప్పుడు మీరు సరిగ్గా సరైన రీతిలో శ్వాస తీసుకుంటున్నారో లేదో చూద్దాం. కాలకృత్యాలు, స్నానం పూర్తి చేసుకోండి. 5:30

ప్రశ్న కొద్దిగా కన్ఫ్యూజ్ గా కూడా ఉంటుంది, అర్థం కాకుండా ఉంది కదా. కానీ దీని గురించి మొట్టమొదటిగా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది మల్లు సరైన శ్వాస తీసుకోవడం లేదని పరిశోధనలో తేలింది. ఇప్పుడు మీరు సరిగ్గా సరైన రీతిలో శ్వాస తీసుకుంటున్నారో లేదో చూద్దాం. కాలకృత్యాలు స్నానం పూర్తి చేసుకోండి. 5:30-6 గంటల మధ్య బ్రహ్మముహూర్త సమయం. ఇదే యోగాకు ఎంతో అనుకూలమైన సమయం. ఈ సమయంలో యూనివర్సల్ పవర్, కాస్మిక్ రేస్ రిలీజ్ అవుతాయని నిపుణులు

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషీ, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం.

0: FM 90.4.
1: మంచి దిగుబడి కొరకు పశు మరియు వృక్ష సంపద పశువులు భూమిని ఆరోగ్యవంతంగా ఉంచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయని, వారి మనుగడ దీనిపైనే ఆధారితమని రైతులకు బాగా తెలుసు.
2: మంచి ఎరువుతో కూడిన భూములపై మనం సిరిధాన్యాలు ఏపుగా పెరగటం చూడవచ్చు. అయితే దానితో పాటు స్ట్రైగా కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. స్ట్రైగా ఉన్నా కానీ దేవుల దయ వల్ల సిరిధాన్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే ఎరువులు వేయని భూమిలో ఈ సిరిధాన్యాల పూత కూడా పూయదు, మరియు పంట అస్సలు పండదు.
1: అధిక జనాభా, వాతావరణ మార్పుతో పాటు పెరుగుతున్న భూమి ధరలు మరియు స్థిరంగా బ్రతకాలనే కోరిక పశు సంపద మరియు పంటల మిశ్రమ సాగుని ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు ఎంతో మంది పశు కాపర్లు వ్యవసాయం చేపడుతుంటే, ఇంకెంతో మంది రైతులు పశువులను కొని పెంచుతున్నారు. నైజర్, ఘానా దేశ గొడ్ల కాపర్లు మరియు రైతుల పరిజ్ఞానం భూసారాన్ని మెరుగుపరిచి, సిరిధాన్యాల పంటలను నాశనం చేసే స్ట్రైగా కలుపు నివారణ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనకు తెలుపుతుంది. రాత్రిపూట పశువులను పొలంపైన వదిలితే వాటి మలమూత్రం నేరుగా భూమిని చేరుతాయి. అవి భూసారాన్ని పెంచడంలో తోడ్పడతాయి. అందున పశువుల మూత్రంలో పంటలకు కావలసిన నత్రజని పుష్కలంగా లభిస్తాయి. ఈ పద్ధతి పాటిస్తే ఎరువులను భద్రపరిచే అవసరం లేక పంటలకు చల్లే కూలీ, శ్రమ, ఇంకా బండి అవసరము తప్పుతాయి. కానీ మీకు సొంతంగా పశువులు లేకపోయినట్లయితే అవి ఉన్న గొడ్ల కాపరులతో సత్సంబంధాలను పెంచుకోవడం లాభదాయకంగా ఉంటుంది. దక్షిణ నైజర్ ప్రాంతంలోని మారడి గ్రామం రైతు మరియు పశువుల కాపరులు ఎలా అనుసంధానపరుచుకుంటారో ఒకసారి విందాం.
3: పశువులను పొలంలో కట్టి పొలాన్ని సారవంతం చేయడానికి మేమేం చేస్తామంటే, వర్షాకాలం ముగిసి కోతలైపోగానే రైతు గొడ్ల యజమానిని కలిసి తన పొలం సారవంతంగా లేదని వివరిస్తాడు. దీనికి పరిష్కారంగా అతని పశువులను తన పొలంలో వ్యర్థ విసర్జనకు వీలుగా ఎక్కడెక్కడ వాటిని కట్టి ఉంచాలో నిర్ణయించుకుంటారు. గొడ్ల యజమాని రైతు పొలంలోనే వారం 10 రోజులు మకాం పెట్టుకోవచ్చు. ఇలాంటి ఒప్పందాలు సాధారణంగా స్నేహంపై ఆధారపడి ఉంటాయి. పిల్లలు లేకుండా దంపతులు మాత్రమే ఉంటే వారికి వారానికి 2 కంకుల మోపులు ఇవ్వవచ్చు. అదే కుటుంబం కొంచెం పెద్దదైతే 5 లేక 6 మోపులు ఇవ్వవచ్చు. కొంతమంది గొడ్ల యజమానులకు పంట మిగులుపైన శ్రద్ధ ఉంటుంది. ఇరువురు ఒప్పుకునే పక్షంలో వారు వారి పశువుల మేత కొరకు అక్కడే మకాం పెడతారు. ఇంకొంతమందికి తిండి, మేత అవసరం ఉండదు, వారు నగదు రూపంలో మాత్రమే తీసుకుంటారు.
1: అలా కొంతమంది నోటిమాటగా ఎరువుల ఒప్పందాలు కుదుర్చుకుంటే, మరికొంతమంది రైతులు వాళ్ల భూముల్లో కొన్ని కంకులను పశువుల గ్రాసం కోసం వదిలేస్తారు. బావులు త్రవ్వి పశువులకు కొంత చిక్కుడు చెట్లను పెంచి వాటిని మేసేలా చేస్తారు. ముళ్ళ అకేషియా లాంటి కొన్ని ప్రాంతీయ చెట్లు నీడను, గ్రాసాన్ని మరియు గాలిలోని నత్రజనిని భూమికి అందించి పంట పెరుగుదలకు దోహదపడుతుంది. ఓరోగి బగావ్ చెట్లు ఎందుకు అవసరమని అనుకుంటాడో చెబుతాడు.
3: అకేషియా వంటి చెట్ల ఆహారంతో పశువులు బలిష్టంగా పెరిగి పాల ఉత్పత్తిని పెంచి వాటి పిల్లల్ని త్వరగా

0: పెరిగేలా చేస్తాయి. నేను రైతును కాకపోయినా చెట్లు పొలాలకు ఎంత విలువైనవో నాకు బాగా తెలుసు. చెట్లు ఎక్కువ ఉన్నప్పుడు గాలి తక్కువై నేలలోని తేమని ఎక్కువ కాలం నిల్వ ఉంచుతుంది.
1: పశువులు తోలుతో పాటు గింజలని తిని వాటిని ఎరువులతో విసర్జిస్తాయి. దీనివల్ల వారి పొలాల్లో సహజంగా మొలకలు మొలుస్తాయి. పశువులు తినే తిండిపైనే వాటి వ్యర్థాల నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, చిక్కుడు గింజల తోలు తినే పశువుల ఎరువుల వల్ల భూమిలో జైవికత చాలా కాలం ఉంటుంది. అలాగే వివిధ పశువుల ఎరువులు వేర్వేరు నాణ్యత కలిగి ఉంటాయి. ఇప్పుడు తనే పశువుల యజమాని అయిన అదమ ఔమర్ ఎలా దక్షిణ నైజర్లో ఉన్న ఇతర గొడ్ల యజమానుల నుండి అదనపు ఎరువులు సేకరిస్తాడో విందాము.
0: మేము 3 రకాల ఎరువులను పొలానికి తెప్పిస్తాం. మేక, ఒంటె మరియు ఆవుల ఎరువులను తెప్పించి పరీక్షలకు లోను చేశాం. పశువులు చిన్నదైన కొద్దీ వాటి ఎరువులు ఎక్కువ సారవంతంగా ఉంటాయని తెలుసుకున్నాం. అంటే మేక, తరువాత ఒంటె, చివరికి ఆవుల ఎరువులు నాణ్యత కలిగి ఉంటాయన్నమాట.
1: విడిగా ఎరువులు చల్లిన పొలాలపైన పోలిస్తే ఏ పొలాలపైనైతే గొడ్లు కట్టబడి వ్యర్థాలను విసర్జిస్తాయో ఆ భూమిపైన స్ట్రైగా వంటి కలుపు తక్కువగా మొలుస్తాయని ఉత్తర ఘానా రైతు చెప్తున్నారు.
0: ఏ స్ట్రైగా కలుపు పంటను నాశనం చేస్తుందో దాన్ని గొడ్ల మూత్రం చంపుతుంది.
1: పశు సంపత్తి మరియు వాటి ఎరువుల వలన కలిగే లాభాల గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు వాటిని పూర్తిగా ఉపయోగించుకునే విధానాలను తెలుసుకుందాము. మొదటగా, ఎరువు పుష్కలంగా ఉన్న భూమిలో అధిక వర్షం కురిసినప్పుడు పోషకాంశాలు విడివడి ప్రవహించేస్తాయి. అంతేకాక అతిగా ఆవుపేడ వాడకం వల్ల కరువు పరిస్థితిలో పంట నాశనం కావచ్చు. పంట పెరిగే ముందే ఎరువుల మోతాదు తగ్గిస్తే దీనిని నివారించవచ్చు. దీర్ఘకాలంగా చాలా పశువులు తిరిగిన చేలల్లో తయారైన ఎరువులు అతి సులభంగా 2-3 రెట్లు విస్తీర్ణమున్న చేలకు వాడినా అంతే దిగుబడి పొందవచ్చు. రెండవది, తాజా ఎరువులలో స్ట్రైగా మరియు ఇతర కలుపు గింజలుండి పొలమంతా వ్యాపిస్తాయి, కాబట్టి దాన్ని వెంటనే పంటలకు వాడకూడదు.
0: మామూలుగా మేము ఒక గుంతను త్రవ్వి వర్షాకాలం వరకు అందులో పశువుల వ్యర్థాలను

0: నాశనం కావచ్చు. పంట పెరిగే ముందే ఎరువుల మోతాదు తగ్గిస్తే దీనిని నివారించవచ్చు. దీర్ఘకాలంగా చాలా పశువులు తిరిగిన చేలల్లో తయారైన ఎరువులు అతి సులభంగా 2-3 రెట్లు విస్తీర్ణమున్న చేలకు వాడినా అంతే దిగుబడి పొందవచ్చు. రెండవది, తాజా ఎరువులలో స్ట్రైగా మరియు ఇతర కలుపు గింజలుండి పొలమంతా వ్యాపిస్తాయి, కాబట్టి దాన్ని వెంటనే పంటలకు వాడకూడదు.
1: మామూలుగా మేము ఒక గుంటను త్రవ్వి వర్షాకాలం వరకు అందులో పశువుల వ్యర్థాలను

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391

వొకేషనల్ జూనియర్ కాలేజ్. కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: ஹாய், ஹலோ லிசனர்ஸ், வெல்கம் டு ரேடியோ விஷ்ணு 90.4. విత్ మీ యువర్ ఆర్జే అమూల్య. ఈ రోజు అది సంగతిలో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఈ రోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందామా? మరి ఆ కబుర్లేంటో వినేద్దామా? హాల్లో అయినా పడక గదిలో అయినా పగలు రాత్రి అని తేడా లేకుండా కిటికీలోంచి పచ్చని చెట్లు ఆకట్టుకునే దృశ్యాలు కనిపిస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కదండి. కానీ అపార్ట్మెంట్లు పెరిగిపోయిన ఈ రోజుల్లో గదుల్లోంచి అలాంటి పచ్చదనం చూడాలనుకోవడం దురాశే. ఆ లోటును తీర్చేందుకే వచ్చినవే ఈ ద స్టార్ టు నైట్ గ్లో ఇన్ ద డార్క్ విండో వాల్ మ్యూరల్స్. కిటికీల్లోనూ గదిలోని మధ్యలో ఆర్చిల్లోనూ రూపొందించిన ఈ వాల్ పేపర్లు పగలే కాదండోయ్, చీకట్లో కూడా కనిపిస్తాయట. అంతేకాదు, చీకట్లో చూసినప్పుడు ఇందులోని చిత్రాలు రాత్రిపూట వెన్నెల్లా ఉంటాయంటండి. ప్రత్యేకమైన లేటెక్స్ ప్రింట్లు వేయడం వల్ల ఈ వాల్ పేపర్ ఇలా చీకట్లో 8 గంటల పాటు మెరుస్తుందట. ప్రకృతి నట్టింట్లోకి వచ్చినట్లుంది కదండి. లిజనర్స్, మరి ఇంకొన్ని మంచి టాపిక్స్ వినే ముందు ఒక సాంగ్ నైతే వినేద్దాం.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే అమూల్య. చాలా ఇష్టంగా మొక్కల్ని పెంచుకుంటుంటాం, కానీ ఏదో హడావిడిలో పడి 2 రోజులు నీళ్లు పోయడం మర్చిపోతే ఎండిపోతాయి కదండి. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చినవే ఇపెరోపెన్ డ్రింకింగ్ యానిమల్ ప్లాంటర్లు. జంతువుల బొమ్మల్లా ఉండే ఈ కుండీలను ముందు భాగంలో స్పాంజ్ లాంటి పదార్థంతో చేసిన నాలుగు వేలాడుతుందట. కుండీకి దగ్గరలో గిన్నె పెట్టి నీళ్లు పోసి ఆ నాలుగుని అందులో వేలాడేలా చేస్తే చాలట. అదే గిన్నెలోని నీళ్లను మెల్లగా పీర్చుకుంటూ కుండీలోని మట్టిని ఎప్పుడూ తడిగా ఉంచుతుందట. మామూలు కుండీల్లో ఎన్ని నీళ్లు పోసినా కిందకి కారిపోతాయి, కాబట్టి ఏ రోజుకి ఆ రోజు నీళ్లు పోసుకోవాలి. అదే ఈ కుండీలు అయితే గిన్నె నిండా నీళ్లు పోస్తే అవి అయ్యే వరకు చూసుకునే పనే లేదట. పైగా ఇవి చూడడానికి వెరైటీగా ఉంటాయి, మట్టి కూడా కారదు, కాబట్టి ఇంట్లో ఎండ తగిలే చోట ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మరి ఇంకొన్ని మంచి టాపిక్స్ వినే ముందు ఒక మంచి సాంగ్ వినేద్దాం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో ఇస్నో 90.4 విత్ మీ అర్జే అమూల్య. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ అంటూ కాఫీని కబుర్లకుతో ముడిపెట్టేస్తాం. మరి అలాంటి కాఫీతోనే ప్రియమైన వారికి సందేశాలు చేరవేస్తే? అవునండి, ఈ రైఫిల్ మేకర్ కాఫీ మిషన్ ఉంటే ఇష్టమైన వారి ఫోటోను చిరునవ్వు తెప్పించే మెసేజ్ను చిటికెలో కాఫీ మీద ముద్రించి ఆత్మీయులకు అందివ్వచ్చు. యాప్తో పనిచేసే ఈ కాఫీ మిషన్ సహాయంతో మన ఫోన్లో ఉన్న ఏ ఫోటోనైనా మెసేజ్నైనా కాఫీ మీద ముద్రించటండి. కాబట్టి ఇంటికొచ్చిన అతిథులు కూడా మనమిచ్చే కాఫీ చూసి కళ్ళప్పగించేయాల్సిందే. లిజనర్స్, మరి ఇంకొన్ని మంచి విషయాలు వినే ముందు ఒక మంచి సాంగ్ వినేద్దాం.
3: ఫ్లాష్ బ్యాక్ లో నన్ను ఇడియట్ని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ ని కన్నులారా.
4: ఏట్రా మనకు అమ్మాయి పడదన్నారు, ఇప్పుడు ఏమైంది?

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో ఇస్నా 90.4 విత్ మీ ఆర్జే అమూల్య. నీటి శాతం ఎక్కువగా ఉండి తీయగా రుచిగా ఉండే పుచ్చకాయను వేసవిలో తినని వారుండరు. కానీ సమస్య ఏంటంటే ఆ నీరు సగం దాన్ని కోసేటప్పుడే కారిపోతుంటుంది. ఏం పర్లేదు, ఈజెడ్ స్లైస్ రైట్ ఉంటే నేరుగా పుచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కోసేయచ్చట. శాండ్విచ్ హోల్డర్లా ఉండే ఈ స్లైస్ రైట్ రెండు వైపులా పదునుగా ఉండటంతో పాటు ఆ రెండు అంచుల్ని కలిపే చివరి భాగం కూడా పదునుగా ఉంటుందట. దానితో కోసినప్పుడు కాయ కింద నుంచి ఒక్కో ముక్క వేరవుతూ వస్తుందట. ఓకే లిజనర్స్, ఈరోజు టాపిక్ నచ్చిందని అనుకుంటున్నా. రేపు మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే అమూల్య.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: రేడియో విష్ణు లిజనర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మాస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ అర్జయ్ సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకున్నా మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
5: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిఎంఎల్టీ డిఏఎన్ఎస్ జిఎన్ఎం డిఓఏ బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
6: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
7: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. లిజనర్స్, ఈరోజు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, మరి వారితో మాట్లాడేద్దాం.
8: హలో సౌమ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: నేను సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మొగల్తూరు.
1: సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారండి?
8: బాగున్నామండి. వాతావరణం చాలా కూల్ కూల్ గా ఉంది.
1: అవునా, మాకు కూడా ఇక్కడ చాలా కూల్ గా ఉంది.
8: చెప్పండి మేడం, ఈ రోజు టాపిక్ ఏంటి?
1: ఈ రోజు టాపిక్ అయితే ఏమీ లేదండి, ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను.
8: అడగండి మేడం.
1: ప్రపంచంలోనే అతి కష్టమైన పని ఏదన్నా ఉందా మీ దృష్టిలో? అంటే మీరు నేను చెయ్యలేను అన్న పని ఏమన్నా ఉందా ప్రపంచంలోనే?
8: కష్టమైన పని అంటే ఏం చెప్పాలి? ఉంటాయి మేడం, చాలా ఉంటాయి. మనం అన్ని పనులు చేయలేము కదా.
1: అంటే ఒక ఫన్నీ వేలోనండి.
8: ఏంటి మేడం
1: ఫన్నీ వేలో? ఏదైనా గెస్ చేయండి.
8: మనం చంద్రమండలానికి మనంతటి మనం వెళ్ళలేము మేడం.
1: ఓకే, ఇంకేమన్నా చెప్తారా?
8: ఇంకా అంటే

0: నేను ఒక చిన్న క్లూ ఇస్తాను, ఫన్నీ వేలో అన్నాను కదా,
1: చెప్పండి.
0: ఏనుగుని మన ఒళ్ళో కూర్చోబెట్టుకోలేం.
1: అవును అవును మేడం, బాగుంది మేడం ఇది.
0: అలా ఏమన్నా చెప్తారా?
1: ఒక పాముని మెడలో వేసుకోలేం.
0: వేసుకోవచ్చు కదండి.
1: భయపడతాం కదా మేడం.
0: అంటే కొంతమంది ట్రైన్గా ఉంటారు కదా, వాళ్ళు వేసుకుంటారు కదా. మరి
1: నిప్పుని చేతిలో పట్టుకోలేం.
0: హారతి వెలిగిస్తారుగా చాలా మంది చేతిలో.
1: చెప్పండి మేడం, మన డైలీ కాలర్స్ అందరికీ పెద్ద హాయ్ చెప్తున్నాను.
0: ఓకేనండి, మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారు?
1: రాధేశ్యామ్ మూవీ నుంచి నిన్నేలే నిన్నే నమ్మేలే ఆ పాట కావాలి.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లేసెస్ ఇస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే. బాగున్నామండి, మీరెలా ఉన్నారు?
1: కాదర్ భాష. బాగున్నాను మేడం.
0: కాదర్ భాష గారు,
1: బాగున్నాను మేడం.
0: అక్కడ వాతావరణం ఎలా ఉందండి?
1: ముబ్బేసి ఉమ్మదం తీస్తుంది మేడం, వాన ఏం లేదు.
0: అవునా?
1: మసక్ కమ్మేసింది, వాన లేదు, ఉమ్మదం తీస్తుంది.
0: ఇక్కడ కూడా చాలా చల్లగా ఉంది.
1: చల్లగా ఉంది ఇక్కడ, చల్లగా లేదు, ఉమ్మదం తీస్తా, చెమటలు పడుతుంది.
0: అవునా?
1: వాన ఉమ్మలేదు.
0: కాదర్ భాష గారు, ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: చెప్పండి మేడం.
0: ప్రపంచంలోనే అతి కష్టమైన పని ఏమనుకుంటున్నారు మీ దృష్టిలో, ఫన్నీగా?
1: అతి కష్టమైన పని వర్క్ లోనేనా, పని పని విషయమేనా?
0: అలా కాదండి, ఏదైనా. మీరు మీ అంతవరకు, మీరు అనుకుంటున్నంత వరకు ఏది చాలా కష్టం అనుకుంటున్నారు?
1: నేను నా వరకు అయితే ఒక విద్య నేర్కోవటం, నేర్చుకోవటం కష్టం మేడం.
0: ఫన్నీ వేలో
1: అన్ని జాగ్రత్తగా నేర్చుకుంటే మంచిదే, అది మాత్రం రాకపోతే మాత్రం కష్టమే.
0: ఫన్నీగా ఏదైనా అడుగుతున్నాను.
1: మామూలుగా
0: అంటే ఇప్పుడు మనము దోమని పట్టుకుని దోమకి ఇంజెక్షన్ వేయలేం కదా మనం, అలా ఏదైనా కష్టమైన పని ఉందా?
1: కష్టమైన పని ఏం అర్థం కావట్లేదు మేడం నాకు.
0: ఓకేనండి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు ఎవరే అతగాడులో
0: ఆ మూవీ నుండి
1: ఒక సాంగ్ ఉంది మేడం, దేశభక్తి పాట అది. ఈ దేశం ఒక సందేశం అని వస్తుంది, ఎస్పి చరణ్ గారు పాడారు. కొద్దిగా చూడండి.
0: ఓకేనండి. మరి ఎవరికి?
1: చెప్పండి మేడం.
0: ఈరోజు ఎవరికి హాయ్ చెప్పాలనుకుంటున్నారు?
1: ఈరోజు ఎస్ఎంఎస్ సర్దార్ భాయ్, పోలయ్య గారు, మొహమ్మద్ రఫీ, నంద్యాల నుంచి రామయ్య మేడం.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో అండి,
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను దేవి మాట్లాడుతున్నా అండి, తణుకు నుంచి.
0: దేవి గారు ఎలా ఉన్నారండి?
1: నేను చాలా బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక క్వశ్చన్ అడిగానండి, విన్నారా మరి?
1: విన్నా అండి.
0: మరి మీ మీ దృష్టిలో అతి కష్టమైన పని ఏంటి అనుకుంటున్నారు? ఫన్నీ వేలో
1: సీమకి లిప్స్టిక్ వేయడం కష్టమని అనుకుంటున్నా అండి.
0: బాగానే చెప్పారు అయితే ఆన్సర్. మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారు?
1: ఇవాళ గుంటూరు కారం నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే అడుగుదాం అనుకుంటున్నా అండి.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: నా ఫ్రెండ్ ఇక్కడికి హాయ్ చెప్తూ ఈ సాంగ్ తనకి డెడికేట్ చేస్తున్నా అండి.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: లిజనర్స్, ఈరోజైతే మనతో పాటు ఒక కొత్త ఆర్జే కూడా ఉన్నారండి, వారితో కూడా మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి.
0: మీ పేరేంటి?
1: ఐఎమ్ ఆర్జే గాయత్రి.
0: గాయత్రి గారు, ఈరోజు లిజనర్స్తో మీరు కూడా మాట్లాడేయండి.
1: ఓకే అండి.
0: లిజనర్స్, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: హలో మేడం. నమస్తే. నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను మహబూబ్ నగర్, తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నుంచి బాలాజీ మాట్లాడుతున్నా మేడం.
0: బాలాజీ గారు ఎలా ఉన్నారండి?
2: నేను బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా చాలా బాగున్నాను. బాలాజీ గారు, ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
2: ఇన్లే మేడం, ఇప్పుడే చేస్తున్నా నేను ఇన్లే. ఏం చెప్పండి మేడం.
0: మీ దృష్టిలో ఈ ప్రపంచంలోనే అతి కష్టమైన పని ఏంటనుకుంటున్నారు? ఫన్నీ వేలో మీ దృష్టిలో అతి కష్టమైన పని ఏంటి ఈ ప్రపంచంలో? హలో,
2: నాకు అర్థం కాలేదు మేడం, ఒకసారి చెప్పండి ప్లీజ్.
0: మీ దృష్టిలో ఈ ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటనుకుంటున్నారు?
2: అతి కష్టమైన పనియా
0: అంటే చేయగల మీరు చేయలేరు అన్న పని?
2: మేము చేయలేని పని అని ఏది ప్రశ్న అని అడుగుతారు మీరు, అంతే కదా?
0: అవునండి.
2: మేడం, పని చేస్తేనే వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు.
0: అలా కాదండి, ఫన్నీగా అంటే ఇప్పుడు దోమకి ఇంజెక్షన్ వేయలేం మనం, అలా. అంటే ఇది దానికంటూ ఒక స్పెసిఫిక్ గా ఆన్సర్ ఏమీ లేదు. ఎవరి దృష్టిలో ఒక్కొక్కటి ఒక్కొక్క కష్టమైన పని ఉంటుంది, అలా అడిగాను. ఓకేనండి. మరి ఈరోజు మనతో అయితే కొత్త ఆర్జే కూడా ఉన్నారు, వారితో మాట్లాడేయండి.
1: హలో అండి. హలో అండి.
2: హలో మేడం.
1: సో ఇవాళ ఏ పాట కావాలనుకుంటున్నారండి మీరు?
2: నాకు మజ్నూన్ సినిమాలో పాట కావాలి మేడం.
1: ఆ మూవీలో ఏ సాంగ్ కావాలండి?
2: ఇది తొలి రాత్రి సాంగ్ ఉంటుంది.
1: ఓకే అండి. మరి తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
2: మహమ్నగర్ నుంచి పుల్పాటి వెంకటేష్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, నాగర్ కర్నూల్ నుంచి సాతాపూర్ లక్ష్మయ్య, పోలం పాలయ్య.
1: ఓకే అండి. మీరు అడిగిన వారందుకే హాయ్ చెప్పేస్తూ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మరి వారితో మాట్లాడేద్దాం.
1: హలో అండి.
2: త్రిమూర్తులు
1: గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారా?
1: మేము కూడా చాలా చాలా బాగున్నామండి.
2: అక్కడ వాతావరణం ఎలా ఉందమ్మా?
1: వాతావరణం అయితే వర్షం పడేటట్టు ఉంది, కానీ వర్షం అయితే పడట్లేదు, చల్లగానే ఉంది. అవునండి, ఇక్కడ కూడా మబ్బుగానే ఉంది.
2: తూర్పుగోదావరి జిల్లాలో, పెద్దాపురం, పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం ఒకలాగే ఉంటాయండి ఇప్పుడు కూడా.
1: అవునా?
2: మన జంట గోదావరి జిల్లాలో అండి, ముప్పై గోదావరి జిల్లాలో మనవి.
1: అవునండి. త్రిమూర్తులు గారు, ఈ రోజు
2: అమ్మ స్వామి తల్లి
1: అది కొత్త ఆర్జీ వచ్చారు కదండి, వారితో కూడా మాట్లాడతారని చెప్పి.
2: నేను ముందే పలకరించాను గాయత్రి సౌమ్య గారు, గాయత్రి గిట్టితల్లి, సౌమ్య గిట్టితల్లి పలకరించాను మిమ్మల్ని.
1: విన్నానండి.

0: అదే కాదు సంజయ్ గారు అంటున్నారు కదా, ముందు సంజయ్ గారితో మాట చెప్పాలి, ముందు ఒకసారి అక్క ఇవ్వండి మీతో మాట్లాడతాను నేను.
1: హలో త్రిమూర్తులు గారు.
0: నిన్న మీరు క్వశ్చన్ అడిగారు కదా, నేను చెప్పిన సమాధానం అంత ముందు సమాధానం కరెక్టే లాస్ట్ విన్నాను. పెన్సిల్ ఒక ప్రశ్నకి, తర్వాత ఫోన్ ఒక ప్రశ్నకి సమాధానం చెప్పారు మీరు.
1: చాలా బాగా గుర్తుంచుకున్నారు.
0: ఆ విషయం మీకు తెలియపరిచి తర్వాత మాట్లాడదామని, తర్వాత చిట్టుదలతో మాట్లాడదామని మీకు ఈ మాట చెప్పాను అన్నమాట.
1: అంటే నేనే మిమ్మల్ని ఆ పొడుపు కథ మళ్ళీ అడిగి దీనికి ఆన్సర్ విన్నారా లేదా అని అడుగుదాం అనుకున్నానండి.
0: నేను అంత అవకాశం మీకు ఇవ్వను, నేనే చెప్పేస్తాను.
1: సరే గాయత్రి గారితో మాట్లాడేయండి.
0: చిడతలు గాయత్రి గారు.
1: నమస్తే అండి.
0: నమస్తే అమ్మా, షో బాగా చేస్తున్నారు. మీరు కూడా తీర్థ గారి లాగా, మన సౌమ్య గారులుగా, కీర్తి గారి లాగా, చిట్టుతల్లిగా బలి చేస్తున్నారు. మీరు త్వరలో సింగిల్ గా షోకి వచ్చేయాలని కోరుకుంటున్నాను మన సార్.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: కానీ మీరు ఈవేళ రావాలనుకుంటున్నాను నేను, కోఆర్జే గారిలాగా.
1: ఈ రోజే వచ్చానండి నేను.
0: అదే అదే, నేను రోజు వెళ్తాను కదా, ఎప్పుడు గుర్తుపెట్టా నేను, అందుకని అంటున్నాను అనమాట.
1: మరి రాబోయే ప్రోగ్రామ్స్ లో వస్తా అండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అయితే.
0: నేను చూడండి, మీరే అంటారు త్రిమూర్తి గారు ఎంత తప్పుడు అక్కేమన్నారండి, ఆ సౌమ్య ఏమన్నారో నేను అడుగుతున్నాను, మీరే చెప్పేసారు త్రిమూర్తి గారు అన్నారా లేదా.
1: అవునండి.
0: అలాగే మిమ్మల్ని నేనే గుర్తుపెట్టుకుని పలకరిస్తాను.
1: సరే అండి, మరి అయితే ఇవాళ క్వశ్చన్ విన్నారుగా.
0: క్వశ్చన్ విన్నానమ్మా, కానీ ఒక్కసారి చిన్నగా చెప్పండి.
1: అంటే ఈ ప్రపంచంలో అతి కష్టమైన పని ఏమై ఉంటుంది అనుకుంటున్నారు?
0: అర్థమైపోయింది అర్థమైపోయింది, చెప్పేస్తానండి.
1: చెప్పండి.
0: పన్నీగా చెప్పాలంటే మన రేడియో విషయం కాల్ చేయడం.
1: రోజు కాల్ చేస్తున్నారు కదండి.
0: అందుకే అండి పన్నీగా అన్నారు కాబట్టి నా మనసులో భావం సరదాగా చెప్పాను. ఎంత ఎవరో ఒకరు కాలు చెప్పేస్తారు, ఆ మాట నేను ముందే చెప్పేసాను. ఇప్పుడు ఇంకో అసలైన పన్నీ విషయం చెప్తాను కానండి.
1: ఓకే అండి, మరి ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారండి ఇవాళ?
0: ఉండండి, అసలైన మీరు పన్నీగా అడిగారు, నేను వాస్తవం కూడా ఒక మాట చెప్పేస్తాను మీకు సమాధానం.
1: చెప్పండి.
0: ఏంటంటే కట్టితో కైలాసం వెళ్ళడం అవదండి ఈ రోజుల్లో పని. ప్రతికొండగా కైలాసవాసుని దర్శించుకోవాలంటే అవలేని పని అండి, మనం సాధించలేమండి అది.
1: అవునండి.
0: పన్నీగా మాత్రం చెప్పదంటే మాత్రం మీలాగా వచ్చి మీతో పాటు షో, ఇంతకుముందు విశాఖపట్నం ఆకలేష్ వాళ్ళు నేను షో చేసినట్టు మీతో కలిసి ఆర్జేయాలంటే షో చేస్తుంది, అవుతారో అవదని ఆడుకుంటున్నా అనమాట.
1: అవునా?
0: అవునమ్మా బంగారు తల్లి. హలో.
1: సరే అండి, మరి ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు ఇవాళ?
0: ఈరోజు నట యశస్వి విశ్వరాజ చక్రవర్తి అయినటువంటి మహానుభావుడు సామర్ల వెంకట రంగారావు గారు, ఎస్వి రంగారావు గారు జయంతి అండి ఈవేళ.
1: అవునా అండి?
0: అవునండి, ఈవేళ ఎస్వి రంగారావు గారు జయంతి అండి. వారు 1918 జూలై 3 పుట్టారు, 1974 జూలై 18 చనిపోయారండి. వారు చనిపోయినప్పుడు కూడా వారు నటించిన పాత్రలో మనకు మధ్య ఉన్నారండి, మనతోనే ఉంటారండి. వారి పాత్ర ద్వారా వారు జీవించే ఉన్నారనుకోండి. కానీ విషయం చెప్పుకోవడం తప్ప వారు నటించిన పాత్రల ద్వారా మన వారు ఎప్పుడు నటినట్లు సంగీత దర్శకులు గీత దర్శకులు బ్రతికే ఉంటారండి.
1: అవునండి.
0: ఒక ఫోటో తీసుకుంటేనే జీవితం ఉన్నంతకాలం ఫోటో ఉంటుంది. అలాంటి ఎన్ని ఫోటోలు కలిపి సినిమా అవుతుందో అండి, ఆ సినిమాలు నటించిన వాళ్ళు బ్రతుకున్నట్టే ఉంటారు ఎప్పటికి కూడా వారు.
1: మరి అందుకే కదండి మనం ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నాం.
0: అవునమ్మా బంగారు తల్లి, చిట్టు తల్లి, మీరు అందరు అక్షరాలు నిజమండి, మీరు బాగా అర్థం చేసుకున్నారు, ధన్యవాదాలు.
1: అవునండి.
0: ఇప్పుడు ఇంకో ఒక 2 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను, మాట్లాడమంటారా?
1: చెప్పండి.
0: అదేండి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వరుడు, ఎన్టీ రామారావు గారు అయితే రావణాసురుడైనా లేకపోతే కీర్తికుడైనా లేదా ఇంకొక నాపాడి మంత్రికుడైనా ఇలాంటి పాత్రలు పోషించినటువంటి ప్రతినాయకుడి పాత్రలో ఎస్వి రంగారావు గారు స్పష్టంగా కనిపిస్తారండి మనకి.
1: అవునండి, నేను కూడా చూశాను, ఆయన చాలా బాగా చేస్తారు.
0: చాలా బాగా చేస్తారండి. వారు మొదటి సినిమా విజయవాడ సావుకారు సినిమాలో వచ్చారండి, వారు సున్నపు రంగనాథ పాత్ర ద్వారా వచ్చారు. ఆ విజయవాడ చిత్రాలు అన్నిట్లో దాదాపు ఉంటారండి. గుండమ్మగారు సినిమాలో ముఖ్యంగా ఇంటి గారికి ఏమన్నారు తండ్రి గారి వారి నటన చాలా బాగుంటది అండి.
1: అవునండి, చాలా అంటే చాలా బాగుంటది అసలు.
0: ఆ సినిమాకి పేరు పెట్టిన గుండమ్మగారి పాత్ర ఎంత బాగుంటుందో ఎస్వి రంగారావు గారి పరంధామి పాత్రలో వారు కూడా చాలా బాగా నటించారండి.
1: అవునండి.
0: ఈ సందర్భంగా ఎస్వి రంగారావు గారికి చెప్పాలంటే చాలా ఉంది, కాకపోతే మితంగా చెప్పాను, వారికి నివాళి తెలియపరచుకుంటూ ఒక పాట అడుగుతానమ్మా.
1: చెప్పండి, ఏం సాంగ్ కావాలి మీకు?
0: అందరూ దొంగలే ఈ చిత్రంలో మాధవ

0: సచిన్ గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం కేవీ మహాదేవన్. చంటి బాబు ఓ బుద్ధి బాబు, నీ పంట పండితే నవాబు అనే హాస్యత ఉంటదండి.
1: సరే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
0: మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లికి, మా సౌమ్య చిట్టు తల్లికి, మా గాయత్రి చిట్టు తల్లికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, మంచం శాస్త్రిరావు గారికి, తర్వాత పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, మా మస్తాన్ బాషా గారికి, మన ప్రసారాలు వినేవారు అందరి కోసం ప్రసారం దేవుని మనసారి కోరుకుంటూ, మా చిట్టు తల్లికి, మా చిట్టు తల్లిని గాయత్రి బంగారు తల్లి దగ్గర నుంచి, మా సౌమ్య బంగారు తల్లి దగ్గర నుంచి నేను మనసారా సెలవు తీసుకుంటున్నాను.
1: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగినట్టే అందరికి హాయ్ చెప్పేస్తాం. మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. ప్లీజ్ లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: చంటి బాబు

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు, నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామం అనంతపూర్ జిల్లా మేడం గారు. ఇద్దరు మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు మేడం గారు.
0: నమస్తే పుల్లన్న గారు, ఎలా ఉన్నారు?
1: బాగా క్షేమంగా ఉన్నాయి మేడం గారు. మీరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నా మేడం గారు.
0: మీ ఆశీస్సులు నెరవేరాలని కోరుకుంటున్నానండి.
1: మంచిది మేడం గారు.
0: టీ తాగారా అండి?
1: ఓ మేడం గారు,
0: టీ తాగారా?
1: ఆ ఇప్పుడే తాగినాం మేడం గారు, టీ అయిపోయాం మేడం గారు.
0: మరి ఈరోజు
1: మీరు ఒకటి ప్రశ్న వేస్తున్నారు కదా మేడం గారు.
0: అవునండి.
1: నాకు తెలిసిన మాత్రం ఒకటి, గాలిలో పక్షులు ఎగురుతాయి కదా.
0: అవునండి.
1: మానవులు ఎగురుతామా మనమా?
0: మరి ఫ్లైట్ ఉంది కదండి.
1: అది వేరే, దానికి అది యంత్రం కదా మేడం గారు.
0: ఓకే, మనంతటా మనకి రెక్కలు రావు, మనం ఎగరలేము అని అంటున్నారు.
1: వెరీ గుడ్, అంటే సాధ్యం కాదు అన్నారు కదా. దృష్టికి శాతికి, దృష్టికి కాదు శక్తికి రాదు కదా.
0: అవునండి.
1: రెండోది, సూర్య కుటుంబం దగ్గరికి పోలేం కదా.
0: సూర్య కుటుంబం, ఓకే.
1: అది పోలేము, చంద్రుని దగ్గర వరకు పోయినాము, శాస్త్రవేత్తలు చెప్పినాము, మనము సబ్జెక్ట్ చదువుకున్నాం సాంఘిక శాస్త్రంలో.
0: అవునండి.
1: కానీ సూర్యుని మహామహా శాస్త్రవేత్తలు కూడా ఇంతవరకు వెళ్ళినట్లుగానే ఏది రుజువు కాలేదు, వెళ్ళలేదు, వెళ్ళలేము కదా.
0: వెళ్ళలేమండి, నిజమే.
1: దట్ ఈస్ ఎ గుడ్ ఆన్సర్ ఇదే మేడం గారు.
0: బాగా చెప్పారు నిజంగా.
1: అంతే కదా మేడం గారు.
2: సో ఇవాళ చెప్పండి,
1: రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఉందా మేడం గారు?
2: ఉందండి.
1: వేల కాని వేల రాకోయి అతిదే పాట మేడం గారు.
2: సరే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: అవును మేడం గారు, పోలయ్య అన్న గారికి, మస్తాన్ భాషా గారికి మేడం గారు.
2: ఓకే అండి, మరి మీరు అడిగినంటే అందరికి హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండి.
1: వందనాలు మేడం గారు.
2: ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాల్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం.
1: హలో.
2: హలో అండి.
1: మేడం గారు గుడ్ ఈవినింగ్. మేడం
2: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్. మేడం మార్కాపురం.
2: అశోక్ గారు ఎలా ఉన్నారండి?
1: మేడం బాగున్నాం. మేడం మీరు బాగున్నారా?
2: చాలా బాగున్నా అండి. మరి ఇవాళ క్వశ్చన్ అడిగింది విన్నారా?
1: విన్నాను మేడం. ఫన్నీగా ఏదైనా జోక్ చెప్పాలి.
2: అంటే మీ దృష్టిలో అతి కష్టమైన పని ఏంటి, ఫన్నీ వేగా చెప్పండి.
1: అంటే మేడం గారు డైలీ నిద్రపోయేటప్పుడు ఎంత ఫ్యాన్ వేసుకున్నా కూలర్ వేసుకున్నా దోమలు తగ్గుట్టేస్తున్నాయి మేడం. వాటిని జైల్లో పెట్టడానికి అవట్లేదు మేడం. వాటిని పట్టేసి జైల్లో పెడదాం అనుకుంటే అవట్లేదు మేడం.
0: బాగా చెప్పారండి, నిజంగా దోమలు జైల్లో పెట్టడం కుదరదు.
1: అవును మేడం, అది మేడం విషయం.
2: ఓకే అండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మేడం అతడు మూవీలో నీతో చెప్పనా అనే సాంగ్ ఉంది మేడం.
2: ఓకే అండి.
1: మహేష్ బాబు అతడు మూవీలో నీతో చెప్పనా.
2: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: లిజనర్స్ అందరికి హాయ్ మేడం.
2: ఓకే అండి, మీరు అడిగినట్టే లిజనర్స్ అందరికి పెద్ద హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా మేడం?
0: పోలయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, సూపర్ గా ఉన్నాం.
0: మేము కూడా చాలా చాలా బాగున్నామండి.
1: ఏం మేడం మ్యాటర్?
0: ఈ రోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: చెప్పండి మేడం. వినలేదు.
2: ఈ ప్రపంచంలో అతి కష్టమైన పని ఏమై ఉంటది అనుకుంటున్నారు? ఫన్నీగా
1: అతి కష్టమైన పని
2: ఏమై ఉంటది అనుకుంటున్నారు మీ దృష్టిలో? ఫన్నీగానే చెప్పండి.
1: మా దృష్టిలో మేడం, అతి కష్టమైన పని అంటే మైండ్ లేకుండా జీవించడం.
0: అవునా? నేను అంటే ఫన్నీగా అడుగుతున్నామండి. ఫన్నీ అంటే ఇప్పుడు ఏనుగుని తీసుకొచ్చి మన ఒళ్ళో కూర్చోబెట్టుకోలేము కదా, అలా ఏమైనా చెప్పండి.
1: కష్టమైన పని అంటే మనం అంతే కదా మేడం, మనం చేత కాని పనులు మనం చేయలేము. అలాగే మనం ఎవరెస్ట్ శిఖరాన్ని మోయమంటే మోయలేము అనమాట.
2: అవునండి, చాలా బాగా చెప్పారు.
1: అదే మేడం.
2: సో ఇవాళ ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారండి? మరి
1: సాంగ్ వచ్చేసి మేడం, పెద్ద మూవీ నుంచి చికిరి చికిరి పాట.
2: తప్పకుండా అండి.

0: మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: అదే మేడం, మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికీ నా తరపున హాయ్, మీకు మిగతా ఆర్జేలందరికీ, అలాగే ప్రసాద్ సార్ గారికి, విజయ మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికి హాయ్ చెప్తూ అందరికి బాయ్ మేడం.
0: ఓకే అండి, మీరు అడిగిన అందరికీ నమస్తే చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్.

0: లిజనర్స్, మరి ఈరోజు మస్త్ టైంపాస్లో అయితే మంచి మంచి సాంగ్స్ వినేసాం, ఇంకా బోలెడు కబుర్లు చెప్పేసుకున్నాం కదండి. మరి మళ్ళీ ప్రసారమయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.
1: సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే గాయత్రి.

గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా.

0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: భీమవరం న్యాయస్థానాల పరిధిలో ప్రజలకు, అట్లానే నర్సాపూర్ న్యాయస్థానాల ప్రజలకి అందరికీ తెలియజేయనిదేమనగా, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వారి యొక్క ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని మండల లీగల్ సర్వీస్ అథారిటీస్ పరిధిలో అన్ని కోర్టుల యొక్క పరిధిలోనూ రేపు 5వ తారీఖు శనివారం మేఘాలక అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. న్యాయార్థులు అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని వారికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందుల్ని రాజీ మార్గం ద్వారా చేసుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అట్లానే మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు శాంతికి, సామరస్యానికి, సౌభావ వాతావరణానికి ప్రతీకగా నిలుస్తారు. అటువంటి శాంతి సామరస్యమైనటువంటి జీవన క్రమంలో క్షణికావేశాల్లో కానీ లేదా ఎటువంటి ఉద్రేకానికి లోనటువంటి సందర్భాల్లో జరిగినటువంటి చిన్న చిన్న క్రిమినల్ కేసులు ఏదైనా ఉంటే ప్రత్యర్థులతో సౌద్భావ వాతావరణంలో చర్చలు జరుపుకుని దీన్ని రాజీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి మనసుతో మాట్లాడుకుని రాజీ చేసుకుంటే ఇరుపక్షాలకి మంచి జరుగుతుంది. మనందరికీ తెలుసు, కేసుల్లో న్యాయపరమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, జడ్జిమెంట్లు చెప్పినప్పుడు ఒక వ్యక్తి కానీ లేదా ఒక వర్గం గెలిస్తే

0: మరొక పక్షం ఓడిపోవడం జరుగుతుంది. ఇట్లా ఓడిపోవటం గెలిచామన్న ఇదిని మనం ప్రజల్లోకి కానీ మనం సమాజంలోకి కానీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు బాధపడటం కానీ లేదా మరో వారి మీద కక్షను కానీ ద్వేషాన్ని కానీ పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాంటి ఏమీ లేకుండా సౌద్భావంలో ఉండాలి అంటే, సామరస్యమైనటువంటి సామాజిక వాతావరణం ఉండాలంటే పెద్ద మనసుతో కూర్చుని మాట్లాడుకుంటే ఇక్కడ రాజీ చేసుకుంటే గెలవటం ఓడిపోవటం ఉండదు. ఇద్దరు గెలుపుతో ముందుకెళ్తారు కాబట్టి రాజీ కాబడే కేసులు చిన్న చిన్న తగాదాలు ఏమైనా ఉంటే క్రిమినల్ కేసుల్లో రాజీలు చేసుకోవటం, అట్లానే ఆస్తిపరమైనటువంటి తగాదాల్లో డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటాల్లో కానీ, అన్నదమ్ముల మధ్య ఆస్తిపరమైన పంపకాల విషయాల్లో కానీ, లేదా వ్యాపార సంబంధాల్లో ఇచ్చి పుచ్చుకునేటప్పుడు జరిగినటువంటి లావాదేవీల్లో కానీ, దావాలు ఏదన్నా ఉన్నప్పుడు ఇరుపక్షాలకి వాస్తవ విషయాలు అవగతం కాబట్టి కూర్చుని చర్చించుకుంటే పరిష్కారం కానీ ఏవీ ఉండవు. ఈ పరిష్కరించుకునే మార్గంలో మీకు ఎటువంటి న్యాయ సలహాలైనా కావాలన్నప్పుడు భీమవరం బార్ అసోసియేషన్ వారు ఎప్పుడూ పెద్ద మనసుతో ముందుకొస్తూ ఉంటారు. అట్లానే భీమవరం బార్ అసోసియేషన్లో 6 న్యాయవాదులు మధ్యవర్తిత్వంలో కూడా ట్రైనింగ్ తీసుకుని వృత్తిపరమైన నైపుణ్యంతో ఉన్నారు. వారి సేవలు కానీ, అట్లానే న్యాయాధికారుల సేవలు కానీ, మా యొక్క సిబ్బంది యొక్క సేవలను కానీ వినియోగించుకుని మీకేదన్నా న్యాయపరమైనటువంటి అంశాల్లో సలహాలు సూచనలు కావాలంటే అవి కూడా తీసుకుని 5 జరగబోయేటువంటి లోక్ అదాలత్ని ఉపయోగించుకుని మీ కేసుల్ని రాజీ చేసుకోవడమే కాకుండా మన జిల్లాకి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చి మనం శాంతి కామకులు అని మరోసారి తెలియజేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను.
1: శ్రోతలందరూ విన్నారు కదండి, జూలై 5, 2025 నిర్వహించే లోక్ అదాలత్ గురించి మన పశ్చిమ గోదావరి జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్రీ బి లక్ష్మీనారాయణ గారు అందించిన విలువైన సమాచారం. కావున న్యాయార్థులు ఈ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి.
2: కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచు

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్.

వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. యష్ హీరోగా గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న సినిమా టాక్సిక్. ఈ సినిమాలో యష్ సరసన 5 హీరోయిన్లు నటిస్తున్నారు. బుధవారం వారి పాత్రలను పరిచయం చేస్తూ లేడీస్ అండ్ లేడీస్ టైటిల్తో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ప్రేమ అమ్మాయిలను మాన్స్టర్స్ గా మారుస్తుందంటూ ప్రారంభమై హీరోయిన్స్ నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియ, హ్యూమా ఖురేషీలను అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో భిన్నమైన లుక్ లో పరిచయం చేస్తూ సినిమాపై ఆసక్తి పెంచేలా చేసింది ఆ వీడియో. చివరిగా యష్ ఒక్కొక్కరుగా వస్తారా, ఒకేసారి వస్తారా అంటూ అమ్మాయిలతో ఫైట్ చేస్తూ చెప్పిన డైలాగ్ అయితే హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా August 26 విడుదల కానుంది. కేవియన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. గ్రహాంతరవాసులు, మానవాళి, సహజీవనం అనే కథాంశంతో రూపొందుతున్న డాక్యుమెంటరీ చిత్రం ఏలియన్స్ ఎంట్రీ. స్టైల్ రవి డైరెక్షన్ వహిస్తున్నారు. బెట్టి యాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఈ సినిమా గ్లిమ్స్ ను విడుదల చేశారు. డైరెక్టర్ మాట్లాడుతూ, ఇతర గ్రహాల నుంచి భూమిపైకి వచ్చిన గ్రహాంతరవాసులు మానవులతో కలిసి జీవిస్తున్నారనే కల్పిత కథ నేపథ్యంతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం. విశ్వకాంతి వేగంతో ప్రయాణించే ఏలియన్స్ సైన్స్ కు ఎప్పటికీ అందుచిక్కని విశ్వ రహస్యాలను ఆధునిక సాంకేతికతతో చూపించనున్నారు అని తెలిపారు. ఈ చిత్రంలో రమేష్ వర్మ, వారణాసి పాత్రుడు యశ్వంత్ చంద్ర, కావ్య తదితరులు నటిస్తున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. నాగబంధం సినిమా కాదు, ఓ అనుభవం అన్నారు విరాట్ కర్ణ. ఆయన హీరోగా అభిషేక్ నామా డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమానే నాగబంధం. నభా నతేష్, ఐశ్వర్య మేనన్ హీరోయిన్స్. కిషోర్ అన్నప్ రెడ్డి, నిశిత నాగరెడ్డి ప్రొడ్యూసర్స్. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం బుధవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం నిర్వహించింది. ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో మాట్లాడుతూ, ఓ నటుడిగా అందరి హృదయాల్లో స్థానం సంపాదించాలని ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. ఇంత పెద్ద సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడికి రుణపడి ఉంటా అని తెలిపారు. ఇందులో ప్రతిదీ అద్భుతంలా ఉంటుంది. మన భారతీయ సంస్కృతి వారసత్వానికి జరిగే ఓ వేడుక లాంటి సినిమా ఇది అన్నారు. ప్రొడ్యూసర్ డి సురేష్ బాబు మాట్లాడుతూ, అందరూ ప్రాణం పెట్టి చేసిన ఖరీదైన సినిమా ఇది, పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. జీవితం మొత్తాన్ని పర్యావరణం కోసమే అంకితం చేసిన వనజీవి రామయ్యను భావితరాలు మర్చిపోకూడదు. ఆయన జీవన తత్వం ప్రతి ఒక్కరికి చేరాలనే లక్ష్యంతో పాన్ ఇండియా రేంజ్ లో పూర్తి స్థాయి సినిమాని తెరకెక్కించబోతున్నాం అన్నారు వేముగంటి. ఆయన డైరెక్షన్ లో పద్మశ్రీ పురస్కార గ్రహీత కోటి మొక్కల రామయ్యగా దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన దరిపల్లి రామయ్య జీవితం ఆధారంగా రూపొందిన లఘు చిత్రమే వనజీవి రామయ్య. గద్దర్ పురస్కారంతో పాటు ఇప్పటికే పలు గౌరవాలకు ఎంపికైన ఈ చిత్రంలో బ్రహ్మాజీ ప్రధాన పాత్రను పోషి నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి నిర్మాత. దరిపల్లి రామయ్య జయంతిని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణం కోసం పాటుపడుతున్న పలువురు స్వచ్ఛంద సేవకుల్ని నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ వేదికపై సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాగమణి, బల్లెపల్లి మోహన్, స్విక్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ నుంకల భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సినిమాలు చేయడంలో తెలుగు చిత్రసీమది ముందు వరసే. అందుకే ప్రపంచ స్థాయి రంగులతో సినిమాలు తెలుగులో రూపొందుతున్నాయి. AI టెక్నాలజీ పలు విభాగాల్లో వినియోగిస్తుంది సినిమా రంగం. అదే దిశగా మరో అడుగు ముందుకేస్తూ పూర్తి స్థాయి AI ఫీచర్ చిత్రంగా అంబాస్ రివెంజ్ ని తెరకెక్కించారు డైరెక్టర్ జయవర్ధన్ మడి. యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్. బుధవారం పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ తెలుగు సినిమా ప్రయోగాల్లో ఇదొక కొత్త అధ్యాయం అని తెలిపారు. పాత్రల రూపకల్పన, విజువల్ డిజైన్, కథా రూపాంతరం తదితర దశల్లో AI సాధనాలను ఉపయోగిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారట. మహాభారతంలోని శక్తివంతమైన అంబ పాత్ర స్ఫూర్తితో సిద్ధం చేసి

కథ ఇది. ఓ పురాణగాథకి ఆధునిక సాంకేతిక హంగుల్ని మేళవించి తెరపైకి తీసుకురావడమే ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఈ చిత్రానికి విజువల్ డిజైన్ చేసింది కాలయ్ విజువల్ స్టూడియోస్. చిన్ననాటి జ్ఞాపకాల్ని మరోసారి కళ్ళ ముందుకు తీసుకొచ్చే కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమే సమ్మర్ హాలిడేస్. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రలో పోషించారు. శ్రీకర్ దర్శకుడు, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని క్రష్ గీతాన్ని బుధవారం హైదరాబాద్ లో హీరో ఆనంద్ దేవరకొండ, దర్శకుడు ఆదిత్య హాసన్, నిర్మాత ఎస్కేఎన్ విడుదల చేశారు. ఓ తుర్రుమన్న పాలపిట్ట అందంగా, వచ్చిందే ఓ చెట్టు మీద గుంపులోన మెల్లంగా, వాలిందే అంటూ సాగే ఈ గీతాన్ని సింజిత్ ఎర్రమల్లి స్వరపరచుగా అనురాగ్ కులకర్ణి ఆల్పించారు. కిట్టు విశ్వప్రగడ సాహిత్యం అందించారు. వేడుకను ఉద్దేశించి హీరో ఆనంద్ ఎవరకుండా మాట్లాడుతూ, ఈ సినిమాలోని చిన్నారుల నటన చూశాక ఎంతో మంది సినిమాలపై ఆసక్తిని పెంచుకుంటారు. టీజర్ చూసినప్పుడు నేను భావోద్వేగానికి గురయ్యాను. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ లో కనిపించే రోహన్ పాత్ర పెద్దయ్యాక విదేశాలకు వెళ్లి చదువుకుంటే ఎలా ఉంటుందనే అంశంతో నేను ఎపిక్ సినిమా చేస్తున్నా. సమ్మర్ హాలిడేస్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అర్జే సౌమ్య.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: నేను మీకేం చెప్పాను, ఇది బడ్జెట్ లో చేసే ఫంక్షన్, ఒక డోలు, ఒక సన్నాయి, ఒక తాళాల వాడు ఉంటే చాలు అన్నాడుగా. ఏదో తిరుపతి దేవస్థానం వాళ్ళు జరిపే బ్రహ్మోత్సవాలలాగా డబుల్ డబుల్ వాయిద్యాలతో వస్తే డబ్బులు ఎవడేస్తాడు? నాకు ఈ వాయింపుడే ఎక్కువ. మీరెళ్ళండి ఇక్కడ నుంచి.
3: అంత గాంటుగా ఉండాలని మీ ఇంటల్లుడు గారే చెప్పారు.
2: మా ఇంటల్లుడా? ఎవడు రావాడు మా ఇంటల్లుడు.
4: బామర్ది నేనే బామర్ది
2: అనుకున్నాను.
4: ఏంటి బామర్ది సాంగ్? ఏ సన్నాయి నువ్వు, సైడు ఏ మేడం నువ్వు, మోగి ఏ నా.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
4: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్ కార్ లోన్స్ ఎడ్యుకేషనల్ లోన్స్
4: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం
4: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ
4: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ
3: ట్రస్టెడ్ లెగసీ స్ట్రాంగర్ ఫ్యూచర్
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం
3: ఫోన్ 0881622354
5: హాయ్ హలో గుడ్ ఈవెనింగ్ మీరు విన్నారు రేడియో షో 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ అజయ్ గాయత్రి వెల్కమ్ టు థీమ్ సో లిసనర్స్ మరి వాళ్ళ థీమ్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సపరేట్ సాంగ్స్ అయితే వచ్చేసానండి మరి ఆ సాంగ్స్ వినే ముందు లాస్ట్ అవి షార్ట్ బ్రేక్ అంటే దానికి బ్లెస్సింగ్ టు రేడియో షో 90.4 వినండి మరి వింటూనే ఉండండి
4: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పీపీ రోడ్ భీమవరం సెల్ 9867425588
5: మరి వాళ్ళ మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే సదానన్ను ఫ్రమ్ ద మూవీ మహానటి కీర్తి సురేష్ దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్స్ కి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే మిక్కీ జిమ్ అయ్యారు అందించగా చార్లతా మణి గారు ఆలపించిన ఈ సూపర్ సాంగ్ ఈ లిరిక్స్ అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అందించారండి మరి ఈ సూపర్ సాంగ్ మీకోసం అయితే ప్లే చేసిపోతున్నాం ప్లీజ్ లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: లిజనర్స్, ఒక సూపర్ తెలుగు సాంగ్ అయితే విన్నసరి కదండి. మరి ఇప్పుడు రాబోయే ఫస్ట్ హిందీ సాంగ్ ఏంటండి, చెన్నా మేరియా ఫ్రమ్ ద మూవీ ఏ దిల్ హే ముష్కిల్. రణబీర్ కపూర్, అనుష్క శర్మ లీడ్ రోల్స్ నడిచిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా, అర్జిత్ సింగ్ ఆలపించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితా భట్టాచార్య గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేసిపోతున్నాం. ప్లీజ్ లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదండి, మరి మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే చేసేపోతున్నాం. ప్లీజ్ లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించారు.

0: చేయడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: సో లిసనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఇప్పుడు రాబోయే సాంగ్ ఏంటంటే నాని అండ్ శ్రీనిధి శెట్టి కలిపి నటించిన హిట్ 3 మూవీ నుంచి ప్రేమ విలువ సాంగ్ అయితే ఇప్పుడు ప్లే చేసేపోతున్నామండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే మిక్కీ జే మేయర్ అందించగా చిన్న శ్రీరామ్ అండ్ నూతన్ మోహన్ కలిపి ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ ఏదైతే కృష్ణకాంత్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మిక్స్ ప్లే చేసేపోతున్నా. ప్లీజ్ లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1.

0: శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: సో లిసనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసారు కదండి. మరి ఇప్పుడు రాబోయే సాంగ్ ఏంటంటే తుమ్సే ఫ్రమ్ ద మూవీ తేరే బాతుమే ఆశా ఉల్జాజియా. షాహిద్ కపూర్ అండ్ కృతి సనన్ కలిపి నటిస్తున్న ఈ బ్యూటిఫుల్ చిత్రానికి మ్యూజిక్ అయితే సచిన్ జిగ్రా గారు అందించగా, సచిన్ జిగ్రా, రాఘవ్ చైతన్య, వరుణ్ జయన్ కలిపి ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి మ్యూజిక్ అయితే ఇంద్రనీల్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేసిపోతున్నాం.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సొల్యూషన్స్ మరి ఇప్పుడు రాబోయే సాంగ్ ఏంటంటే అజిత్ కుమార్ అండ్ అనుష్క కాంబినేషన్ లో వచ్చిన ఎంత వాడు గాని మూవీ నుంచి మనసును ఏదో రగం సాంగ్ అయితే ఇప్పుడు ప్లే చేయబోతున్నామండి. మరి ఈ మూవీకి మ్యూజిక్ అయితే హర్షిత్ జైన్ గారు అందించారండి. మరి ఈ సూపర్ సాంగ్ అయితే మీకు ప్లే చేసిపోతున్నాం. ప్లీజ్ లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapai Satam, Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital, 2nd Floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2, Cell 8865-58773. శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సో లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే జబ్ తక్ ఫ్రమ్ ద మూవీ ఎంఎస్ ధోని. సుశాంత్ సింగ్, రాజ్ కుమార్ అండ్ కియా అద్వానీ లీడర్స్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి అర్మన్ మాలిక్ గారు మ్యూజిక్ అందించగా, అర్మన్ మాలిక్ గారు ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే మనోజ్ ముంతషీర్ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లీజ్ చెప్పుతున్నాం, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదండి, సో మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేపోతున్నాం, విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: సో లిజనర్స్, ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే పూజా హెగ్డే అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మహర్షి మూవీ నుంచి పాలపిట్ట అనే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే చేసేబోతున్నామండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా అండ్ రాహుల్, ఎంఎం మానసి కలిపి ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి లిరిక్స్ అయితే శ్రీమన్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. ప్లీజ్ లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సో లిజనర్స్, ఒక మంచి తెలుగు సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మీకోసం ఇవాళ ఒక లాస్ట్ హిందీ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నామండి. అదేంటంటే కబీరా ఫ్రమ్ ద మూవీ ఏ జవాని హే దివాని. రణబీర్ కపూర్, దీపికా పడుకోని లీడ్ రోల్స్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి ప్రీతం గారు మ్యూజిక్ అందించగా, రయాన్ అండ్ రేఖా భరద్వాజ్ గారు కలిపి ఆలపించిన ఈ సూపర్ సాంగ్ ఈ లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేసేయబోతున్నాం. ప్లీజ్ లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సో లిజనర్స్ విన్నారు కదండి, మీ అందరి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయి అని అనుకుంటున్నారు. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మేము ముందుంటా. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే గాయత్రి.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.